శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 23వ రోజు క్రీస్తు శకం 2026 ఆగస్టు 12వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 45 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

0: added more medals to the country's tally. Karan Singh and Sherjan Shanthimol clinched gold medals for India in the senior men's events last night. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో విఘ్నేశ్వర స్వామివారి భక్తిగీతాలు వింటారు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో విఘ్నేశ్వర స్వామివారి భక్తిగీతాలు విన్నారు.
1: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
2: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
1: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
2: ఫోన్ నెంబర్ 0859622-3393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బలవంతుడు అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ వరికూటి కోటయ్య.
3: ఎల్లరూ సహాయపడుదురు, కానీ బలహీనులకు తోడ్పడగలవారు కానరారు. ఇందుకు పూర్వ శతక కవులు చెప్పిన సూక్తులు ఎన్నియో కలవు. భాస్కర శతకకర్త చెప్పిన సూక్తి పరిశీలించము. బలయుతుడైన వేళ నిజ బంధువు

ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు. అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానకాల్చుతరి సఖ్యము చూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపము.

ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు. అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానకాల్చుతరి సఖ్యము చూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపమగు పట్టున ఆర్పదే గాలి భాస్కరా. ఏ వ్యక్తికైనా బుద్ధిబలము, అర్ధబలము, అంగబలము, సంఘబలము, అధికార బలము కలిగి ఉన్నప్పుడు మాత్రమే తన బంధు మిత్రులు సహాయము చేయుటకు పూనుకొందురు. బలార్జుని వలన ప్రయోజనం ఆశించి మాత్రమే సహాయపడెదరు. బలవంతుడైన వాణ్ణి తనకు దగ్గర బంధువని, మిత్రుడని, కులమువాడని, తమ గ్రామవాసి అని లేని సంబంధము కలిపి చేరవత్తురు. ఆ వ్యక్తి బలహీనుడగుతో బంధుత్వము, చెలిమి, కులము గుర్తుకు రానే రావు. తమ సహాయము ఆశించునేమో అని తొలగిపోదురు, పిదప శత్రువులుగా మారుదురు. అగ్ని అడవిని దహించువేళ గాలి సహాయపడి మిక్కిలి బలాన్ని అగ్నికి చేకూర్చును. ఆ అగ్ని చిన్న దీపముగా ఉన్న సమయమున ఆ దీపమును గాలి ఆర్పివేయును. ఇది లోకవితమే కదా. బలము కలిగిన వేళ గర్వముతో విర్రవీగరాదు. ఆ బలగర్వమే కార్యహాని కలిగించును, తుదకు ప్రాణహాని సంభవించును. దక్షుడు నవబ్రహ్మలలో నొకడు. తన కుమార్తె దాక్షాయణిని పరమేశ్వరునికిచ్చి శంకరునకు మామయ్యనాడు. దక్షుడు చేయు యజ్ఞమునకు శివుని ఆహ్వానింపక, ఆవిర్భాగము అర్పింపక రుద్రుని కోపాగ్నిలో బూది అయి పిదప హరుడు కరుణింపగా మేఘ శిరస్సుతో సజీవుడయ్యను. దుర్యోధనుడు బలగర్వముతో పాండవులతో వైరము పూని భీష్మ విదుర ద్రోణాదులు హితము చెప్పినను వినక శ్రీకృష్ణుని మాటలు పెడచెవిన పెట్టి కురుక్షేత్ర యుద్ధంలో గురు బంధు మిత్ర సహోదరులను పోగొట్టుకొని చివరకు భీముని చేతిలో మరణించను. సుమతీశతకర్త చెప్పిన సూక్తి ఆలింపుడు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలాం బలవంతమైన సర్పము చలిచి మలచేత చిక్కి సావదే సుమతి. బలము కలదు కదా అని మిడిసిపడరాదు. ఒక్కొక్కసారి మన బలము అక్కడకు రాదు. గొప్ప బలశాలియగు సర్పరాజు చిన్న ప్రాణులగు చలి చీమలకు చిక్కి మరణించను కదా.

మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బలవంతుడు అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వరికూటి కోటయ్య. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఏనుగుల దినోత్సవం గురించి చిత్తూరు జిల్లా ఫలమనేని సబ్ DFO శ్రీ వేణుగోపాల్ గారి వివరాలు వింటారు.

0: వంటి సందేహం లేదు. కాబట్టి వాటి శరీర భాగాలతో వ్యాపారం చేయడం వ్యక్తిగతంగా లాభించినా అది దేశ సంపదకు తీవ్ర విఘాతం కలిగించినట్లు అవుతుంది. ముఖ్యంగా ఏనుగులు ప్రకృతి సమతౌల్యతను కాపాడుతాయి కాబట్టి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ప్రకృతి బాగుంటేనే అందులో ఉన్న మనం కూడా బాగుంటాం. ఏనుగు చాలా విలువైన జాతి సంపద. అందుకే ఏనుగు చచ్చినా బ్రతికినా విలువైన జంతువుగా చెబుతూ ఉంటారు. ఐరావతము లాంటి ఏనుగును మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఏనుగుల దినోత్సవం సందర్భంగా వాటి ప్రాముఖ్యతను గురించి చిత్తూరు జిల్లా పలమనేరు సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీ వేణుగోపాల్ గారి మాటల్లో వాటి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. నమస్కారం సార్.
1: శ్రోతలందరికీ నమస్కారము.
0: ఏనుగుల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకోవాల్సి వచ్చిందంటారు?
1: నేను వేణుగోపాల్, సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్, పలమనేరు. ఈరోజు మనం వరల్డ్ ఎలిఫెంట్ డే 2026 మనం అందరూ జరుపుకుంటున్నాము. ఈ యొక్క 2026 వరల్డ్ ఎలిఫెంట్ డే థీమ్ వచ్చేసి బ్రింగింగ్ ద వరల్డ్ టుగెదర్ టు హెల్ప్ ఎలిఫెంట్స్. అంటే ఈ ప్రపంచాన్నంతా ఒకటిగా చేసి ఎలిఫెంట్స్ కాపాడుకోవాలనే సదుద్దేశంతో 2026 వరల్డ్ ఎలిఫెంట్ డే థీమ్ రూపొందించబడిందండి. లక్షలాది సంవత్సరాలుగా ఏనుగులు భారత అడవులను రూపొందించినాయి. అవి కేవలం అతిపెద్ద భూ శిరదాలు మాత్రమే కాదు, అవి పర్యావరణ వ్యవస్థ ఇంజనీర్లు, విత్తనాలను వ్యాప్తి చేసేవి మరియు జీవ వైవిధ్య సంరక్షకులు. అవి నడిచే ప్రతి మార్గం లెక్కలేననే జీవరాశులకు జీవనాధారం. ఈ రోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈ సౌమ్యమైన మహాకాయాన్ని మరియు దాన్ని రక్షించాల్సిన ఉమ్మడి బాధ్యతను మనం వేడుక చేసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ లో ఏనుగుల కథ విశిష్టమైనది. దాదాపు 2 శతాబ్దాల పాటు ఈ ప్రాంతాలకు దూరంగా ఉన్న తర్వాత ప్రకృతి చరిత్రను తిరగరాసింది. 1984 కర్ణాటక మరియు తమిళనాడులో తీవ్రమైన కరువు తర్వాత ఏనుగుల ఆహారం మరియు నీటి కోసం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. 2007 ఒడిశా నుంచి మరో ఏనుగుల సమూహం ఉత్తర ఆంధ్రలోకి ప్రవేశించింది. నేడు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, పార్వతీపురం, మన్యం మరియు శ్రీకాకుళం అడవుల్లో దాదాపు 142 ఏనుగులు సంచరిస్తున్నాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ఈ గంభీరమైన జీవులు రాయల ఏనుగుల అభయారణ్యం, కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మరియు శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ లో రక్షింపబడుతున్నాయి. ఇవి రాష్ట్రంలోనే అత్యంత ముఖ్యమైన ఏనుగుల ఆవాసంగా మరియు కర్ణాటక తమిళనాడు అడవుల్లో ఒక కీలకమైన పర్యావరణ అనుసంధానంగా ఏర్పడ్డాయి. అడవులు తగ్గిపోవడం, మానవ నివాసాలు విస్తరించడంతో ఏనుగులు మరియు మనుషుల మార్గాలు ఎక్కువగా ఒకదానికొకటి ఎదురవుతున్నాయి. పంట నష్టం, ప్రమాదవశాత్తు ఎదురుపడటం మరియు విద్యుత్ ఘాతకం వంటి మానవ ఏనుగుల సంఘర్షణను రాష్ట్రంలోని అతిపెద్ద పరిరక్షణ సవాళ్లలో ఒకటిగా మార్చాయి. అయినప్పటికీ ప్రతి సంఘర్షణ వెనుక ఒక సాధారణ సత్యం ఉంది. మనుషులు గాని ఏనుగులు గాని ఘర్షణను కోరుకోవు. రెండూ కేవలం బ్రతకడానికి ప్రయత్నిస్తుంటున్నాయి. థర్మల్ డ్రోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు గజా ప్రజా మొబైల్ అప్లికేషన్ వంటి రియల్ టైం పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరికలు మరియు వేగవంతమైన పంట నష్ట పరిహారాన్ని అందిస్తూ సమాజాలు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది చురుగ్గా స్పందించడానికి సహాయపడుతున్నాయి. పగులు రాత్రి అడవుల్లో నడుస్తూ ఏనుగుల కదలికను పర్యవేక్షిస్తూ వన్యప్రాణులకు మరియు ప్రజలకు ప్రథమ రక్షణగా నిలుస్తూ ముందు వరుసలో మన ఏనుగుల జాడను కనుగొనే సైనికులు, పాదయోధులు నిలుస్తున్నారు. వారికి మద్దతుగా హనుమాన్ చెరువుతో ఏర్పాటు చేసిన త్వరిత ప్రతిస్పందన మరియు సహాయ బృందాలు, పశు వైద్యులు, ముసలమడుగు మరియు నన్యాల ఏనుగుల శిబిరాల్లోని కుంకి ఏనుగులు మరియు సంఘర్షణను తగ్గించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న అంకిత భావం గల అటవీ సిబ్బంది ఉన్నారు. ఏనుగులు చొరబడలేని కందకాలు, వినూత్నమైన వేలాడే సౌర కంచెలు, గ్రామ అవగాహన కార్యక్రమాలు మరియు పోలీస్, రెవెన్యూ, విద్యుత్ మరియు ఇతర శాఖలతో సమన్వయంతో కూడిన వంటి నివారణ చర్యలు ఏనుగుల సురక్షిత సమాచారాన్ని నిర్ధారిస్తూనే గ్రామాలను కాపాడటానికి సహాయపడుతున్నాయి. సాంకేతికత మరియు మౌలిక సదుపాయాలకు అతీతంగా ఏనుగుల సంరక్షణ అనేది శాస్త్రవేత్తలు, స్థానిక సంఘాలు, పొరుగు రాష్ట్రాలు మరియు ఈ అద్భుతమైన జంతువులతో ఈ భూభాగాన్ని పంచుకున్న ప్రతి భాగస్వామిని ఏకతాటిపైకి తెచ్చే ఒక ఉమ్మడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ విశ్వసిస్తుంది. ఒక విజన్ ఏమనగా, సంఘర్షణ నివారణకు అతీతమైనది. అది క్షీణించిన ఆవాసాలను పునరుద్ధరించడం, వన్యప్రాణ కారిడార్లను బలోపేతం చేయడం, నీటి లభ్యతను మెరుగుపరచడం, అడవులను స్థానిక పశుగ్రాస జాతులతో సుసంపన్నం చేయడం మరియు ఏనుగులు ప్రజలు కలిసి వర్ధిల్లగల స్థితిస్థాపక భూభాగాలను సృష్టించడం. ఎందుకంటే పరిరక్షణ అంటే మానవులకు వన్యప్రాణులకు మధ్య ఎంచుకోవడం కాదు, అది రెండు వర్ధిల్లే భవిష్యత్తును సురక్షితం చేయడం. మనం ఏనుగులు రక్షించినప్పుడు మనం అడవులను రక్షిస్తాము. మనం అడవులను రక్షించినప్పుడు మనం నీటి, జీవ వైవిధ్యాన్ని మరియు మన భవిష్యత్తును రక్షించుకుంటాం. ఈ ప్రపంచ ఏనుగుల దినోత్సవం నాడు ఈ సౌమ్యమైన దిగ్గజాల పట్ల మన నిబద్ధతను పునరాఘటిస్తాం. ప్రతి అడవిలో ఏనుగుల జాడలను ప్రతిధ్వనించే మరియు ప్రతి తరం

శ్రోతలందరికీ ప్రపంచ ఏనుగుల దినోత్సవం శుభాకాంక్షలు. ఏనుగు భూమిపై ఉన్నటువంటి క్షీరదాలలో అతిపెద్దది, ప్రధానమైనదిగా కూడా చెప్పుకోవచ్చు. ఏనుగు అడవుల వ్యాప్తికి, మానవాళి మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దానిని మనం కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి జీవించే హక్కును కలిగి ఉంటాయి. భారతీయ చట్టాల ప్రకారం ఒక ప్రాణిని హింసించడం చట్టరీత్యా నేరం. కాబట్టి సర్వ ప్రాణుల పట్ల జాలి, దయ, ప్రేమ, కరుణ చూపాలి. చట్టాలను ధిక్కరిస్తే కఠినమైన ప్రభుత్వ చర్యలు కూడా ఉంటాయి అనడంలో

0: మరింత సుసంపన్నమైన పచ్చని మరియు సామరస్యపూర్వకమైన ఆంధ్రదేశాన్ని వారసత్వంగా పొందే భవిష్యత్ వైపు కలిసి నడుద్దాం. ఎందుకంటే ఏనుగు వృద్ధి చెందితే ప్రకృతి వృద్ధి చెందుతుంది, ప్రకృతి వృద్ధి చెందితే మానవాళి వర్ధిల్లుతుంది.
1: కొందరు స్వార్థపరులు వారి వ్యక్తిగత స్వార్థం కోసం వాటి దంతాలను అమ్ముకునే క్రమంలో వాటిని సంహరించడం చేస్తూ ఉన్నారు. వాటి రక్షణకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
0: అడవికి అందం బలం ఏనుగులు, కానీ కొంతమంది స్వార్థపరులు కేవలం వాటి దంతాల కోసం ఏనుగులను క్రూరంగా వేటాడుతున్నారు. విద్యుత్ తీగలు పెట్టడం, విషం పెట్టడం, తుపాకులతో కాల్చడం వంటి పనుల ద్వారా ఈ మూగజీవాలను చంపేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దంతాలకు ఉన్న డిమాండ్ వల్లనే ఈ అక్రమ రవాణా జరుగుతోంది. ఏనుగులను చంపడం అంటే మన అడవిని మనం నాశనం చేసుకోవడమే.
1: ఒక ఏనుగును ఎవరైనా సంహరిస్తే వారికి ఎటువంటి శిక్ష విధించే అవకాశం ఉందంటారు?
0: మన దేశంలో వన్యప్రాణులను రక్షించడానికి వన్యప్రాణ సంరక్షణ చట్టం, గతంలో 1972 చట్టం కాలక్రమేణా మరియు ఇటీవల చేసిన సవరణల ప్రకారం చాలా కఠినంగా మార్చబడింది. ఈ చట్టంలోని షెడ్యూల్ 1లో ఏనుగులను చేర్చారు. అంటే వీటికి అత్యంత ప్రాధాన్యత కలిగిన రక్షణ ఉంటుంది. ఏనుగులను వేటాడటం, గాయపరచడం లేదా వాటి దంతాలను కలిగి ఉండటం పూర్తిగా చట్టవిరుద్ధం. వన్యప్రాణుల అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం అటవీ శాఖకు మరియు పోలీసులకు మరిన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. వన్యప్రాణుల చట్టం ప్రకారం ఏనుగులు వేటాడినా లేదా వేటగాళ్లకు సహకరించినా ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కనీసం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. బెయిల్ దొరకడం కూడా కష్టం. ఇది నాన్ బెయిలబుల్ నేరం. ఒకసారి కేసు నమోదైతే జీవిత నాశనం అవుతుంది. వేటగాళ్లకు ఆస్తం ఇచ్చినా సమాచారం దాచినా కూడా సమానమైన శిక్షలు ఉంటాయి.
1: సార్, ఏనుగులు జనావాసాల చెంతకు వచ్చి కొంత ఇబ్బంది పెడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. పంటకు నష్టం కలిగిస్తుంది అని రైతులు చేస్తూ ఉన్నారు. వాటి రక్షణకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
0: మీ గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి వన్యప్రాణుల గురించి ఆరా తీస్తున్నా లేదా అనుమానాస్పదంగా తిరుగుతున్నా వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది. పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలు పెట్టకండి. దీనివల్ల ఏనుగులతో పాటు మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అడవి జంతువులు గ్రామంలోకి వచ్చినప్పుడు వాటిని హింసించకుండా అటవీ సిబ్బందికి సమాచారం అందించి వాటిని సురక్షితంగా అడవిలోకి పంపేలా సహకరించండి. ఏనుగులు పర్యావరణ సమతుల్యతకు ఎంతో కారణమవుతాయి. ఏనుగులు అడవిలో మైళ్ళ దూరం ప్రయాణిస్తూ విత్తనాలను వ్యాప్తి చేస్తాయి. కొత్త మొక్కలు మొలకెత్తడానికి, అడవి దట్టంగా పెరగడానికి ఏనుగులే కారణం. ఎండాకాలంలో ఏనుగులు తమ కాళ్లతో తొండంతో భూమిని తవ్వి నీటి గుంతలు చేస్తాయి. ఆ నీరు మిగిలిన చిన్న జీవ జంతువులు దాహాన్ని తీరుస్తాయి. ఏనుగులు అంతరించిపోతే అడవులు క్షీణిస్తాయి. అడవులు లేకపోతే వర్షాలు పడవు. సకాలంలో వర్షాలు లేకుంటే మన వ్యవసాయం, మన గ్రామాలు కరువు బారిన పడతాయి.
1: ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల యొక్క ప్రాముఖ్యత, ఏనుగుల సంరక్షణ చట్టాల గురించి చక్కగా వివరించారు. నమస్కారం సార్, ధన్యవాదాలు.

మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో ఏనుగుల దినోత్సవం గురించి చిత్తూరు జిల్లా ఫలమనేని సబ్ DFO శ్రీ వేణుగోపాల్ గారి వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో డీజీపీతో పాటు 1,300 పోలీసు అధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిస్థితిపై తన వద్ద ఉన్న నివేదికలను ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. పోటీలకు అనుగుణంగా హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని ఆదేశించారు. క్రీడా మైదానాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా నిర్వహించిన డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 50 విద్యార్థులు 6 బృందాలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ సాంకేతికతను అటవీ పరిరక్షణతో అనుసంధానించే కార్యక్రమాలు అటవీ శాఖలో డిజిటల్ పరివర్తనకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ వంటి కీలక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం వినియోగించే ట్రాన్స్పాండర్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ట్రాన్స్పాండర్ల ద్వారా సముద్రంలో పడవ ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు తుఫాను హెచ్చరికలు, సందేశాలను పంపే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 50 పింఛను, వేట విరామ సమయంలో 20,000 ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: వేటకెళ్లారు, అలల్లో సముద్రం వచ్చింది, తప్పిపోయారంటే ఒరిస్సాలో తేలేరని, ఒకళ్ళు మొన్న కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో బోట్లో వెళ్ళి రాకపోవడం, ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు 20,000 కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని నేను చెప్తున్నాను. వేటకెళ్లి సముద్రగాలలో వలలు లాగి వెన్నొంగిపోతుందని చెప్పి 50 వృద్ధాప్య పెన్షన్ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి నిన్న వినతిపత్రం అందజేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో

0: జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల పథకం అమలుపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే జలజీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని తెలుపుతూ
1: ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి జల్జీవన్ మిషన్, అలాగే అమృత్ ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ది ఏదైతే ఉందో ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితో కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో తల్లీ బిడ్డల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి కేటాయించిన తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ వాహనాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం, అనంతరం తల్లీ బిడ్డలను ఉచితంగా, సురక్షితంగా ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రులకు రవాణా సౌకర్యం కల్పిస్తాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 33 జిల్లాల్లోనూ ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా 1,06,28,092 కార్డులు ద్వారా 3,43,00,000 మంది ఆహార భద్రతా పరిధిలో ఉన్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, లబ్దిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు. వాతావరణం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నిన్న మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, ఈ నెల 14న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరా

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 అనంతరం 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:15 మీకు తెలుసా లైవ్ ఫోన్ ఇన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233 ఎస్టీడీ కోడ్ 08596. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో నేటి మాట శీర్షికన విక్రమ్ సారాభాయ్ జయంతిని పునస్కరించుకొని ఆయన గురించిన విషయాలు, అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎస్ సునీల్. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలకు రక్షణ నిర్భయ చట్టం అనే అంశం గురించి అడ్వకేట్ నండూరి పద్మాంజలి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం 6:00 రాత్రి 11:00 హిందీలోనూ, 6:05 9:00 ఇంకా 11:05 ఆంగ్లంలోనూ, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం, అనంతరం 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 నాటిక కార్యక్రమంలో భాగంగా బ్రహ్మార్పణం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి కె సరోజ. అనంతరం సినీ గీతాలు ప్రసారమవుతాయి. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతుల గురించి కొమరోలు మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కె రాజశ్రీ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యోజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన అంతర్జాతీయ యువజన దినోత్సవం అనే అంశం గురించి ప్రసారమవుతుంది. 8:15 పార్లమెంట్ రివ్యూ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 క్వశ్చన్ ఆర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి రిలే. శంకరాభరణం రాగాలాపన ఆదితాళం పల్లవి శ్రీ వెంకటేశు నామ్మి వీణ శ్రీ పుల్లెల భాస్కర ఫణి శ్రీనివాస్ మృదంగం శ్రీ మోదరి మురళీకృష్ణ. ఇది ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. అనంతరం మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మన దేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. జూరండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. కేరళ రాష్ట్రం పేరును మార్చడం కోసం కేరళ పేరు మార్పు బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభ ఈ బిల్లును నిన్న ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా ఈరోజు రాజ్యసభ చేపట్టే అవకాశం ఉంది. లోక్సభలో మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ది నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా నిన్న కూడా పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు మళ్లీ అంతరాయానికి గురయ్యాయి. లోక్సభ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ తీర్పు సంఘాలకు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు తీర్పు సంఘాల నిర్వహణ పనితీరు మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. కేరళ పేరు మార్పు బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అనేక అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने को तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसमें सदन में कहा कि भागना नहीं है.
0: अरुणाचल प्रदेश भारत देश विडदीयरानी अंतर्भागमनी ई निर्विवाद वास्तवानेदी मार्चलेदनी मन देश मरोसारी स्पष्टं चेसिंदि. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్దికి ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని మన దేశం ఎప్పుడు చెబుతుందని అన్నారు.
2: भारत और चीन के बीच सीमावर्ती क्षेत्रों से जुड़े मामले में हमने हमेशा चीन के साथ चर्चाओं में यह बात पर जोर दिया है कि हम इन मुद्दों को बेहद गंभीर मानते हैं. द्विपक्षीय संबंधों के समग्र विकास के लिए सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखना बहुत आवश्यक है. लाइन ऑफ एक्चुअल कंट्रोल पर गलतफहमी और गलत आकलन से बचने और बाकी बचे हुए मुद्दों को सुलझाने के लिए स्थानीय कमांडर स्तर की बैठकें और अनेक तंत्रों सहित मौजूदा कूटनीतिक माध्यमों का उपयोग जारी रखा जाएगा.
0: वास्तवादी नरेखनु कापाडे विषय में प्रस्तुतं अमल्लो उन्न यंत्रांगाल द्वारा चर्चलु कोनसागिस्तुन्नामनि जैस्वाल चेप्पारु. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే శీర్షికన వెలువరిస్తున్న పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

0: ఈ ఆత్మకథ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తుంది. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజా జీవితం, దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో వివరాలను పొందుపరిచారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
1: हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए.
0: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా వాడుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్స్ సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాలను గుర్తించే పద్ధతులను మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కర్కిడక్క వావు పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని కేరళలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు పితృతర్పణాలు అర్పిస్తున్నారు. మలయాళ మాసమైన కర్కిడకం లో వచ్చే అమావాస్య రోజును ఆత్మశాంతి కోసం, ఆధ్యాత్మిక విముక్తి కోసం కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అనేక ఆలయాల్లో ఈ కార్యక్రమాలు తెల్లవారుజామున 3:30 నుంచి ఉదయం 5 మధ్య జరిగాయి. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ చార్ధామ్ యాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతోంది. తీర్థయాత్ర 2వ దశ ప్రారంభమవుతుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ధాముల్లో పూజలు చేసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న హిమాలయ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు తట్టుకునేలాగా ఏర్పాట్లు చేశామని, సందర్శకులందరికీ సురక్షితమైన రాకపోకలు సాగేలా చూస్తున్నామని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలియజేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునేత్రి అనే 4 ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలను సందర్శిస్తారు. షిమ్లాలోని చౌరా మైదాన్ వద్ద సుమారు 50 మంది టిబెట్టన్ పురుషులు, మహిళలు, వృద్ధులు 24 గంటల నిరాహార దీక్ష శాంతి నిరసన ప్రారంభించారు. టిబెట్టన్ ఉద్యమం పట్ల అంతర్జాతీయంగా శ్రద్ద పెట్టాలని, అలాగే టిబెట్టన్ భాష, సంస్కృతి, మతపరమైన గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలు వ్యతిరేకించాలని కోరుతూ రీజనల్ టిబెటన్ విమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 2వ తేదీన న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆత్మాహుతి చేసుకున్న లోప్సాంగ్ రంగ్జెన్ జ్ఞాపకార్థం ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు నిరసన ప్రదర్శనకారులు తెలియజేశారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో భాగంగా గౌహటీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిన్న జరిగిన గ్రూప్ ఎఫ్ చివరి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ దశలో నార్త్ ఈస్టర్న్ క్లబ్ అజయంగా నిలవడం విశేషం. ద హైలాండర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ఎఫ్ విజేతగా తమ గ్రూపు దశ పోరాటాన్ని ముగించింది. విశేషాలు మరొకసారి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మందేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మీకు తెలుసా. ప్రశ్నోత్తరాల కార్యక్రమం. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 22 33 93, ఎస్టిడి కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నంబర్ 22 33 93, ఎస్టిడి కోడ్ 08596.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: ఈనాటి మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటి ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో చాట్ జీపీటీ ఏ కంపెనీ తయారు చేసింది? ప్రశ్న మరొకసారి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో చాట్ జీపీటీ ఏ కంపెనీ తయారు చేసింది? ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ సి ఓపెన్ ఏఐ, ఆప్షన్ డి అమెజాన్. రెండవ ప్రశ్న. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ రచనకు నోబెల్ ప్రైజ్ పొందారు? ప్రశ్న మరొక్కసారి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ రచనకు నోబెల్ ప్రైజ్ పొందారు? ఆప్షన్ ఏ గోరా, ఆప్షన్ బి గీతాంజలి, ఆప్షన్ సి నేషనలిజం, ఆప్షన్ డి కాబులీవాలా. మూడవ ప్రశ్న. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్లో ముందున్న ప్లాట్ఫామ్ ఏది? ప్రశ్న మరొక్కసారి. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్లో ముందున్న ప్లాట్ఫామ్ ఏది? ఆప్షన్ ఏ పేపల్, ఆప్షన్ బి యూపీఐ, ఆప్షన్ సి వీసా, ఆప్షన్ డి మాస్టర్ కార్డ్. నాలుగవ ప్రశ్న. బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలలో ఒకటి ఏది? ప్రశ్న మరొక్కసారి. ఈ కిందివానిలో బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలలో ఒకటి ఏది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి సౌదీ అరేబియా, ఆప్షన్ సి యూకే, ఆప్షన్ డి జర్మనీ. ఐదవ ప్రశ్న. ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం 2025 ప్రకారం ఏది? ప్రశ్న మరొక్కసారి. ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం 2025 ప్రకారం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి యుఎస్ఏ, ఆప్షన్ డి ఇండోనేషియా. ఆరవ ప్రశ్న. ప్రపంచంలో అతి లోతైన సముద్రం ఏది? ప్రశ్న మరొక్కసారి. ప్రపంచంలో అతి లోతైన సముద్రం ఏది? ఆప్షన్ ఏ అట్లాంటిక్, ఆప్షన్ బి ఇండియన్ ఓషన్, ఆప్షన్ సి పసిఫిక్ ఓషన్, ఆప్షన్ డి ఆర్కిటిక్. ఏడవ ప్రశ్న. భారతదేశంలో జిఎస్టీ అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ప్రశ్న మరొక్కసారి. భారతదేశంలో జిఎస్టీ అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 2016, ఆప్షన్ సి 2017, ఆప్షన్ డి 2018. ఎనిమిదవ ప్రశ్న. గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది? ప్రశ్న మరొక్కసారి. గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి టెన్నిస్. తొమ్మిదవ ప్రశ్న. భారతదేశంలో అతి పొడవైన రహదారి ఏది? ప్రశ్న మరొక్కసారి. భారతదేశంలో అతి పొడవైన రహదారి ఏది? ఆప్షన్ ఏ ఎన్హెచ్ 7, ఆప్షన్ బి ఎన్హెచ్ 44,

ഓപ്ഷൻ സി എൻ എച്ച് ടു, ഓപ്ഷൻ ഡി എൻ എച്ച് എയ്റ്റ്. പദവ പ്രശ്ന, భారతదేశంలో అతి పెద్ద మ్యూజియం ఏది? ప్రశ్న మరొక్కసారి, భారతదేశంలో అతి పెద్ద మ్యూజియం ఏది? ఆప్షన్ ఏ ఇండియా గేట్, ఆప్షన్ బి రెడ్ ఫోర్ట్, ఆప్షన్ సి నేషనల్ మ్యూజియం, ఆప్షన్ డి ఇండియన్ మ్యూజియం.

0: కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడిద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ మా.
1: మాకాపూర్ నుంచి శిరీష.
0: శిరీష
1: బాగున్నారా?
0: బాగున్నాను మా. మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్నలు విన్నారా?
1: విన్నాను మ్యామ్. అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మ్యామ్.
0: థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. చెప్పండి, ఆన్సర్స్ చెప్పండి.
1: ఫస్ట్ డి.
0: డి.
1: సెకండ్ బి. థర్డ్ ఏ.
0: ఓకే.
1: ఫోర్త్ సి. ఫిఫ్త్ సి.
0: ఓకే.
1: సిక్స్త్ ఏ. సెవెంత్ సి. ఎయిత్ ఏ. నైన్త్ డి. టెన్త్ సి.
0: టెన్త్ సి.
1: సి.
0: ఓకే శిరీష, లాస్ట్ వరకు వెయిట్ చేస్తే ఆన్సర్స్ చెప్తాను, చూస్తుండండి.
1: ఓకే,
0: ఆన్సర్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే. నమస్తే మేడం, నంద్యాల నుంచి మల్లికార్జున్.
0: మల్లికార్జున్ గారు,
1: బాగున్నాం మేడం, మీరు
0: బాగున్నానండి.
1: బాగున్నారు?
0: మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. అందరికీ శుభోదయం.
0: శుభోదయం అండి. మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం
1: విన్నాను
0: అండి
1: విన్నాను
0: మీకు.
1: మేడం. వెరీ, మీరు చదివి మీరు చెప్పిన తీరు వెరీ వెరీ నైస్ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఓకే, నేను రెగ్యులర్ రెగ్యులర్ గా ఆకాశవాణి ఆరాధకుని.
0: ఓ, నేను చాలాసార్లు మాట్లాడానండి మీతో, తెలుసు తెలుసు. చెప్పండి, ఈరోజు క్వశ్చన్స్ విన్నారా?
1: విన్నాను విన్నాను మేడం.
0: చెప్పండి.
1: ఫస్ట్ క్వశ్చన్ మేడం, దానికి గూగుల్ మేడం. నెక్స్ట్, రవీంద్రనాథ ఠాగూర్ ఏ గ్రంథానికి ఆయనకు ప్రైజ్ వచ్చింది? గీతాంజలి 1913 మేడం.
0: ఓకే అండి.
1: భారత్ లో డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా దేని ద్వారా జరుపుతారు? యూపీఐ. తర్వాత బ్రిక్స్ మేడం,
0: ఓకే,
1: బ్రిక్స్ లో కొత్తగా చేరినటువంటి దేశం సౌదీ అరేబియా మేడం. ప్రపంచంలో 2025 లో జనాభా లెక్కల ప్రకారం ఇండియా మేడం మొదటి స్థానంలో ఉంది. తర్వాత లోతైనటువంటి సముద్రము, పెద్దదైతే పసిఫిక్ మహాసముద్రం.
0: ఓకే,
1: కొద్దిగా ఆప్షన్ చెప్తారా మేడం?
0: ఆప్షన్ ఏ అట్లాంటిక్, ఆప్షన్ బి ఇండియన్, ఆప్షన్ సి పసిఫిక్, ఆప్షన్ డి ఆర్కిటిక్.
1: పసిఫిక్ ఏ మేడం.
0: ఓకే.
1: తర్వాత జిఎస్టి అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరము 2017 మేడం.
0: ఓకే.
1: గ్రాండ్ స్లామ్ అనేది పదం ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్బాల్ మేడం. భారత్ లో అతి మేడం భారత్ లో అతి పొడవైనటువంటి రహదారి NH 44 మేడం.
0: ఓకే.
1: భారత్ లో అతి పెద్ద మ్యూజియం నేషనల్ మ్యూజియం మేడం.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ. చాలా మంచి ప్రోగ్రామ్ మేడం ఇది.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: అందరికి శైలజ మేడం, కళ్యాణి, సైరా, నరసింహారావు సార్, వీళ్ళందరి టోన్లు మాకు గుర్తే మేడం. మీ పేరు కూడా. ఓకే మేడం, మీకు అందరికి శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద
1: కాల్. ఎప్పుడు రేడియోతో కనెక్ట్ అయి ఉంటాను మేడం.
0: తప్పకుండా అండి.
1: అందరినీ రేడియో వినవలు ప్రచారం చేస్తాను మేడం, ప్రభావితం చేస్తాను.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే
1: మేడం.
0: అండి.
1: నమస్తే అండి. గుడ్ మార్నింగ్
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం. నంద్యాల నుంచి శ్రీహరి మేడం.
0: శ్రీహరి గారు,
1: మేడం,
0: మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం.
0: ప్రశ్నలు విన్నారా?
1: విన్నాను మేడం. ఆప్షన్ చెప్పండి మేడం.
0: చెప్పండి.
1: ఫస్ట్ సి మేడం ఓపెన్ అయ్యాయి. సెకండ్ వన్ బి డిజిటల్ పేమెంట్ యూపీఐసి.
0: ఓకే.
1: సిక్స్ లో కొత్తగా చేరింది సౌదీ అరేబియా. ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఇండియా మేడం. 2025 ప్రకారం ప్రపంచంలో అతి లోతైన సముద్రము పసిఫిక్ మేడం. జిఎస్టీ అమల్లోకి వచ్చినది 2017 మేడం. సి.
0: ఓకే.
1: గ్రాండ్ స్లామ్ వచ్చేసి టెన్నిస్ లో మేడం. డి. భారత్ లో అతి పొడవైన రహదారి NH 44 మేడం.
0: ఓకే.
1: మ్యూజియం ఇండియన్ మ్యూజియం కలకత్తా మేడం.
0: ఓకే అండి. శ్రీహరి గారు, స్టే ట్యూన్ టు మార్కాపురం ఎఫ్ఎం. మీకు లాస్ట్ లో తెలియజేస్తాను ఆన్సర్స్, వింటూనే ఉండండి.
1: ఓకే ఓకే మేడం. మేడం, పోయిన వారాన్ని ఏమన్నా అదేదో వాట్సాప్ పెట్టాం కదా మేడం,
0: అవునండి,
1: అది ఏమన్నా చెప్పినారా మేడం?
0: అనౌన్స్ చేయడం జరిగింది, గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి.
1: అనౌన్స్ చేసినారా?
0: చేశామండి.
1: మేడం, ఆ రోజు చేయలేదు.
0: ఆ రోజు కాదండి, తర్వాత చేశాము. వాళ్ళకి కాల్స్ చేయడం జరిగింది, గిఫ్ట్స్ కూడా ప్రెజెంట్ చేయడం జరిగిందండి.
1: ఓకే ఓకే మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గారు.
1: విద్యాశాఖ మంత్రి అడిగినారు.
0: థ్యాంక్ యూ
1: ఓకే
0: సో
1: మేడం.
0: మచ్.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ మా, మీ రేడియో సౌండ్ తగ్గించాలి. మాకు కూడా వినిపిస్తుంది. చెప్పమ్మా, నీ పేరు?
3: అనన్యశ్రీ మేడం.
2: అనన్య, అనన్య, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: శ్రీకాకుళం జిల్లా మేడం.
2: ఓకే, ప్రశ్నలు విన్నావా?
3: విన్నాను మేడం.
2: చెప్పు, ఆన్సర్స్ చెప్పు.
3: ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి మేడం, ఓపెన్ ఏఐ. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ బి, గీతాంజలి.
2: ఓకే,
3: థర్డ్ క్వశ్చన్ యూపీఐ మేడం, ఆప్షన్ డి. ఫోర్త్ క్వశ్చన్ సౌదీ అరేబియా, ఆప్షన్ డి. ఫిఫ్త్ క్వశ్చన్ ఇండియా మేడం, ఆప్షన్ డి.
2: ఓకే,
3: సిక్స్త్ క్వశ్చన్ పసిఫిక్ మేడం, పసిఫిక్ క్వశ్చన్, ఆప్షన్ సి. సెవెంత్ వన్ 2017, ఆప్షన్ సి మేడం. ఎయిత్ వన్ టెన్నిస్ మేడం, ఆప్షన్ డి.
2: ఓకే,
3: నైన్త్ వన్ NH-44, ఆప్షన్ బి. టెన్త్ వన్ ఇండియన్ మ్యూజియం మేడం, ఆప్షన్
2: డి. ఓకే అనన్య, కార్యక్రమం వింటూ ఉండండి, నేను లాస్ట్ లో ఆన్సర్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
3: ఓకే.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో,
0: హలో,
1: హలో,
0: ఎవరు
1: నమస్తే.
0: మాట్లాడుతున్నారండి?
1: నమస్తే,
0: నమస్తే అండి.
1: నా పేరు బండార్.

0: 37 గంట ముందు మనం ఇటీవల జరుగుతున్న 34వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆకాశవాణి వార్తాపత్రికల వారికి బిలేటెడ్ గా
1: ధన్యవాదాలండి.
0: చాలా సంతోషం. క్వశ్చన్ రిపీట్ అవుతుందండి.
1: ఏంటండి
0: క్వశ్చన్స్ కి రిపీట్ చేయకలైతే వరకుగా చెప్పేస్తాను తల్లి.
1: చెప్పండి చెప్పండి.
0: ఆప్షన్ ఏ గూగుల్ అండి, ఆప్షన్ బి గీతాంజలి అండి, అదే సారీ నెంబర్ 3 యూపీఏ, తర్వాత నెంబర్ 4 సౌదీ అరేబియా,
1: ఓకే
0: 5వ ప్రశ్న ఆన్సర్ ఇండియా, 6వ ప్రశ్న ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం లోతైన సముద్రం,
1: ఓకే
0: జిఎస్టి అమల్లోకి వచ్చిన సంవత్సరం 2017 అమ్మా,
1: ఓకే అండి
0: 8వ ప్రశ్న ఆన్సర్ ఫుట్బాల్ అనుకుంటున్నాను నాకు సరిగ్గా ఐడియా లేదు, 9వ ప్రశ్న ఆన్సర్ ఎన్హెచ్ 42 అనుకుంటున్నానమ్మా,
1: 42 ఆప్షన్స్ లో లేదండి,
0: అయితే నాకు హాజ్ కూడా పెద్దగా ఐడియా లేదమ్మా, 10వ నెంబర్ ఆప్షన్ చెప్తాను నేషనల్ మ్యూజియం అండి.
1: ఓకే ఓకే త్రిమూర్తులు గుప్తా గారు.
0: అమ్మా
1: చెప్పండి.
0: మన మాకాపురం ఆకాశవాణి కేంద్ర ప్రసారాలు ఇలాగే దినదిన ప్రవర్తమానంగా వెలుగుదెబ్బాలని అభివృద్ధి చెందాలని మరింత పేరుపెట్టాలి తెచ్చుకోవాలని మనసారా చెప్పండి. అందరికి జగన్ డైరెక్టర్ గారు హెడ్ గారు అయినటువంటి జీవన సార్కి పేరు పైన అందరికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూనే మాకేమో బలపూర్ నాగలక్ష్మి గారికి, ఎక్టర్ మల్లికార్జున గారికి, రాఘవేంద్రరావు గారికి, మన మాకాపురం ఆకాశవాణి ప్రసారాలు వినేవారు అందరికీ నమస్తే, హాయ్, శుభోదయం తెలియపరుచుకుంటూ చక్కగా ప్రజలకి మీ హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను తల్లి.
1: థ్యాంక్ యూ సో మచ్ త్రిమూర్తులు గారు.
0: ఓకే అమ్మ.
1: హలో
2: మేడం,
1: గుడ్ మార్నింగ్ అండి.
2: ఇక్కడ తెలంగాణ గజ్వేల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు నరసింహాచారి.
1: నరసింహాచారి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం మీకు.
2: థ్యాంక్ యూ మేడం.
1: చెప్పండి, ప్రశ్నలు విన్నారా?
2: విన్నాను. 1వది సి, 2వది బి, 3వది బి, 4 డి, 5 బి, 6 సి, 7 సి, 8 డి, 9 డి, 10 సి.
1: ఓకే అండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: స్టే ట్యూన్ టు మార్కాపురం ఎఫ్ఎం అండి, లాస్ట్ లో తెలియజేస్తాను.
2: ఓకే అండి,
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. హలో హలో
3: నమస్తే అండి.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: అమెరికా నుంచి బసవరాజ్ అండి.
1: బసవరాజ్ గారు
3: అవునండి.
1: ఎలా ఉన్నారు? పోయినసారి కూడా కాల్ చేశారు మా ప్రోగ్రామ్ కి. మా ప్రోగ్రామ్ కి పోయినసారి కూడా కాల్ చేసినట్టున్నారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అక్కడి నుంచి అయినా మన రూట్స్ గుర్తు పెట్టుకున్నారు, మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రాన్ని గుర్తు పెట్టుకున్నందుకు. చెప్పండి, ఆన్సర్స్ చూసారా, ప్రశ్నలు విన్నారండి?
3: ఫస్ట్ది గూగుల్ అండి.
1: ఓకే
3: హలో. సెకండ్ గీతాంజలి. మూడు యూపీఐ.
1: ఓకే.
3: నాలుగు సౌదీ అరేబియా. ఐదు ఇండియా. ఆరు పసిఫిక్ అండి. ఏడు జిఎస్టి 2017 అండి.
1: ఓకే.
3: గ్రాండ్ స్లామ్ అంటే టెన్నిస్ అండి. అతి పొడవైన నేషనల్ హైవే NH-44.
1: ఓకే.
3: భారతదేశంలో ఏంటండి
1: అతి పెద్ద మ్యూజియం అండి?
3: నేషనల్ మ్యూజియం అండి.
1: ఓకే అండి, వింటూ ఉండండి బసవరాజ్ గారు, నేను లాస్ట్ లో ప్రోగ్రామ్ లాస్ట్ లో తెలియజేస్తాను ఆన్సర్స్. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండండి.

0: हेलो
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నవీన్ మేడం నా పేరు.
0: నవీన్ నవీన్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నిర్మాణ కాల్వ మేడం.
0: మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి.
1: స్వాగతం. థ్యాంక్ యూ మేడం, మంచి ప్రోగ్రామ్ మేడం ఇది.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రశ్నలు విన్నారా?
1: విన్నాను మేడం.
0: చెప్పండి, ఆన్సర్స్ తెలియజేయండి.
1: ఒకటోది బొమ్మ,
0: ఓకే.
1: రెండోది గీతాంజలి, మూడోది యూపీ,
0: ఓకే.
1: ఫోర్త్ది సి మేడం, ఫిఫ్త్ బి, సిక్స్త్ డి,
0: ఓకే.
1: సెవెంత్ ఏ, ఎయిత్ బి, నైన్త్ సి,
0: ఓకే
1: టెన్త్ సి.
0: ఓకే ఓకే నవీన్ గారు,
1: కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం, కొంచెం
0: నేను లాస్ట్లో ఆన్సర్స్ తెలియజేస్తానండి, మీరు కరెక్ట్ చేసుకోవచ్చు.
1: థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ
1: సూపర్
0: సో మచ్ ఫర్ ద
1: ప్రోగ్రామ్
0: కాల్
1: మేడం.
0: అండి. మీరు ఇలానే కాల్ చేస్తూ ఉండండి.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి.

0: లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: మీరు వింటున్నారు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఎస్ఆర్కే ప్రభాకర్ మేడం నుంచి.
0: ప్రభాకర్ గారు?
1: ఓకే మేడం.
0: ప్రభాకర్ గారేనా?
1: అవునండి.
0: మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి.
1: ఓకే మేడం. దానికి గూగుల్ మేడం.
0: ఓకే.
1: రెండవది గీతాంజలి, మూడవది చెప్తాడా మేడం?
0: భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్లో ముందున్న ప్లాట్ఫామ్ అండి.
1: యూపీఐ మేడం.
0: ఓకే.
1: నాలుగు సంవత్సరం లోతైన సంవత్సరం మేడం. పసిఫిక్ మేడం. ఇంకా తర్వాత మేడం.
0: భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చిన సంవత్సరం.
1: సారీ మేడం, తర్వాత నెక్స్ట్.
0: భారతదేశంలో అతి పొడవైన రహదారి.
1: మేడం
0: భారత్ గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది?
1: ఫుట్బాల్.
0: భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం.
1: నేషనల్ మ్యూజియం.
0: ఓకే ప్రభాకర్ గారు, ఆన్సర్స్ తెలియజేస్తాను, వింటూ ఉండండి కార్యక్రమం.
1: ఓకే మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఆన్సర్స్ తెలియజేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో చాట్ జీపీటీ ఏ కంపెనీ తయారు చేసింది? ఆప్షన్ సి, ఓపెన్ ఏఐ. ఆన్సర్. రెండవ ప్రశ్న, రవీంద్రనాథ్ ఠాగోర్ ఏ రచనకు నోబెల్ ప్రైజ్ పొందారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గీతాంజలి. మూడవ ప్రశ్న, భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్లో ముందున్న ప్లాట్ఫామ్ ఏది? ఆప్షన్ బి, యూపీఐ. నాలుగవ ప్రశ్న, కింది వానిలో బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలలో ఒకటి ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సౌదీ అరేబియా. ఐదవ ప్రశ్న, ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం 2025 ప్రకారం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇండియా. ఆరవ ప్రశ్న, ప్రపంచంలో అతి లోతైన సముద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, పసిఫిక్. ఏడవ ప్రశ్న, భారతదేశంలో జిఎస్టీ అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, 2017. ఎనిమిదవ ప్రశ్న, గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ డి, టెన్నిస్. తొమ్మిదవ ప్రశ్న, భారతదేశంలో అతి పొడవైన రహదారి ఏది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, NH44 అండి. ఉత్తరాన శ్రీనగర్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది 3745 కిలోమీటర్ల వరకు. పదవ ప్రశ్న,

భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం ఏది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, ఇండియన్ మ్యూజియం. ఈరోజు కాల్ చేసిన శ్రోతలు శిరీష గారు, మల్లికార్జున్ గారు, శ్రీహరి గారు, అనన్య గారు, త్రిమూర్తులు గుప్తా గారు, నరసింహాచారి గారు, బసవరాజు గారు, నవీన్ గారు, ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాల్స్ అండి. మీరు ఆన్సర్స్ సరిచూసుకోగలరు. మీరింతవరకు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో నేటిమాట శీర్షికన విక్రమ్ సారాభాయి జయంతిని పునస్కరించుకొని ఆయన గురించిన కొన్ని విషయాలు అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: భారత అంతరిక్ష రంగానికి పునాది వేసిన మహనీయుడు, శాస్త్రవేత్తగా, దార్శనికునిగా, సంస్థల నిర్మాణకర్తగా, దేశ ప్రగతికి విశేషంగా కృషి చేసిన వ్యక్తి డాక్టర్ విక్రమ్ సారాభాయి. 1919 ఆగస్టు 12 గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించిన ఆయన చిన్ననాటి నుండే విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం పరిశోధన రంగంలోకి అడుగుపెట్టి భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనకు కొత్త దిశను చూపించారు. విక్రమ్ సారాభాయ్ దూరదృష్టితో భారతదేశంలో అంతరిక్ష పరిశోధనకు బలమైన పునాదులు ఏర్పడ్డాయి. 1962 స్థాపించిన ఐఎన్సీఓ ఎస్పీఏఆర్కు ఆయన నాయకత్వం వహించారు. అనంతరం అదే సంస్థ అభివృద్ధి చెంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా ఇస్రో ఏర్పడడానికి మార్గం సుగమమైంది. అంతరిక్ష విజ్ఞానం కేవలం ప్రతిష్ట కోసం కాకుండా దేశ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన బలంగా విశ్వసించారు. విద్య, వాతావరణ అంచనాలు, సమాచార ప్రసారం, వ్యవసాయం వంటి రంగాలలో అంతరిక్ష సాంకేతికతను వినియోగించాలన్నది సారాభాయ్ గారి ఆలోచన. భారతదేశం తన సొంత శాస్త్రీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, యువత విజ్ఞానం శాస్త్రం వైపు అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన కృషి వల్ల భారతదేశంలో అంతరిక్ష పరిశోధన ఒక బలమైన శాస్త్రీయ వ్యవస్థగా ఎదగడానికి అవసరమైన దిశ ఏర్పడింది. విక్రమ్ సారాభాయ్ కేవలం అంతరిక్ష రంగానికే పరిమితమైన శాస్త్రవేత్త కాదు. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు ఆయన. అనేక శాస్త్రీయ విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించారు. శాస్త్రాన్ని సమాజ అభివృద్ధితో అనుసంధానం చేయాలనే ఆయన ఆలోచనలు భారతదేశ శాస్త్రీయ ప్రగతిపై చిరస్థాయిగా ప్రభావం చూపాయి. భారత అంతరిక్ష ప్రయాణానికి దిశానిర్దేశం చేసిన ఈ మహనీయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఆయన చూపిన దూరదృష్టి, శాస్త్రంపై నమ్మకం దేశ అభివృద్ధిపై ఉన్న

అంకితభావం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. కలలు కనండి, వాటిని విజ్ఞానంతో, కృషితో సాకారం చేసుకోండి అనే స్ఫూర్తితో యువతలో ముందుకు సాగితే దేశ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. భారత అంతరిక్ష రంగపు పితామహునిగా చిరస్మరణీయుడైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్కు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం. మీరింతవరకు నేటిమాట శీర్షికన విక్రమ్ సారాభాయ్ జయంతిని పునస్కరించుకొని ఆయన గురించిన విషయాలు విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. వినబోతున్న పాట పైసా వసూల్ చిత్రానికి చిత్రం నుండి.

వస్తుంది ప్రాణం తీస్తుంది, గౌరవం తెస్తుంది పరువు తీస్తుంది, ఏడిపిస్తుంది నవ్విస్తుంది, మంచి చేస్తుంది చెడు చేస్తుంది. ఒక చిన్న రంగు కాగితం మనిషి లోపల ఉన్న అన్ని రంగుల్ని బయటికి తెస్తుంది. అదేంటా అనుకుంటున్నారా? అదేనండి, డబ్బు. ఆ డబ్బు గురించి, దాని వాల్యూ గురించి తెలియజేసే ఒక చక్కనైన పాట మీ ముందుకు వచ్చేసేస్తుంది. వినబోతున్న పాట నువ్వొస్తావని చిత్రానికి గాను శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు 101.5 మెగాహెచ్ మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. కొంతమందికి డబ్బు ఒక అవసరం, మరికొందరికి ఒక లక్ష్యం, ఇంకొందరికి అది ఒక కళ. డబ్బు చుట్టూ తిరిగే కథలు ఎన్నో అండి. జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. పొదుపు విలువలను గుర్తు చేస్తూ వచ్చే ఈ పాట మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వినబోతున్న పాట బడ్జెట్ పద్మనాభం చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. డబ్బు సంపాదించడానికి మనిషి తన సమయాన్ని ఇస్తాడు, తన శ్రమను ఇస్తాడు, కొన్నిసార్లు తన కలలను కూడా పణంగా పెడతాడు. అందుకే సంపాదించిన ప్రతి రూపాయి విలువ తెలుసుకోవాలి. డబ్బు చేతిలో ఉన్నప్పుడు మనిషికి ధైర్యం వస్తుంది, కానీ అదే డబ్బు మనసును ఆక్రమించినప్పుడు ప్రశాంతత దూరమవుతుంది. అవసరానికి సరిపడా సంపాదించడం ఒక విషయం, అవసరానికి మించి ఆశపడటం మరో విషయం. చిన్న మొత్తమే అయినా కష్టపడి సంపాదించిన డబ్బులో ఉండే ఆనందం ప్రత్యేకం. ఎందుకంటే ఆ డబ్బు వెనుక మన శ్రమ ఉంటుంది, మన సమయం ఉంటుంది, మన చెమట ఉంటుంది. కార్యక్రమంలో వినబోతున్న పాట మనీ చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం శ్రీ చక్రవర్తి.
1: వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ.

మీరు వింటున్నారు 101.5 మెగాహెచ్ మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న మీ అభిమాన సంగీత కార్యక్రమం భావలహరి మృదుమధుర గీతమంజరి. రూపాయి చిన్నదే కావచ్చు, కానీ దాని విలువ మన అవసరాన్ని బట్టి మారుతుంది. అందుకే డబ్బును తక్కువగా చూడకూడదు, వృధాగా ఖర్చు చేయకూడదు, జాగ్రత్తగా ఉపయోగించాలి. డబ్బు సంపాదించేది మన జీవితం కోసం, జీవితం మొత్తం డబ్బు సంపాదించడం కోసం కాదు. ఈ చిన్న తేడాను అర్థం చేసుకున్నప్పుడే జీవితంలో నిజమైన సమతుల్యత వస్తుంది. ఈ అందమైన గీతాన్ని ఆస్వాదించండి. 101.5 మెగాహెచ్ మార్కాపురం ఎఫ్ఎం కేంద్రంతోనే ఉండండి. కార్యక్రమంలో వినబోతున్న పాట వేదం చిత్రానికి గాను ఎంఎం కీరవాణి పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం విన్నారు. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: అంటారు. రచన శ్రీ ఎస్ సునీల్.
1: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో మంత్రుల పర్యటన అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల కార్మికులకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించేందుకు కృష్ణాజిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు వైద్య సేవలను అందించేందుకు 13 రకాల స్పెషాలిటీ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. చిలకలపూడి పాండురంగ హైస్కూల్ నందు, పెడన మండలం బట్టజ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పైలట్ ప్రాజెక్టుగా

0: అందించేందుకు కృష్ణా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు వైద్య సేవలను అందించేందుకు 13 రకాల స్పెషాలిటీ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. చిలకలపూడి పాండురంగ హైస్కూల్ నందు, పెడన మండలం బట్టజ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ విద్యాలక్ష్మి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందస్తు ప్రణాళికతో చదివితే ఆశించిన ఫలితాలు సాధించగలరని తెలిపారు. విద్యార్థులు యోగా సాధన ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు. పెడన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛభారత్ స్వచ్ఛ పెడన కార్యక్రమాన్ని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా పరిశుభ్రత, క్రమశిక్షణ విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. పాఠశాలలో అభివృద్ది కోసం మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు చేయడానికి 3 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు ప్రారంభించిందని తెలిపారు. విద్యార్థులు తమ చదువును మెరుగుపరుచుకోవడానికి అవసరమైన పాఠ్యపుస్తకాలను అందించడంతో పాటుగా ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా నుండి తొలగిపోకుండా జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా వ్యాప్తంగా 14 మంది అధికారుల బృందంతో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్సెట్టి పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కానూరు గ్రామంలో సుజాత బ్లూమ్స్ సంస్థలో 18 సంవత్సరాలు నిండిన యువతకు జ్యూట్ బ్యాగులు తయారు చేసే శిక్షణా కార్యక్రమాన్ని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరినాథ్, సుజాత బ్లూమ్స్ కరెస్పాండెంట్ డాక్టర్ అనుష ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జ్యూట్ బ్యాగుల తయారీ ప్రారంభించి డిఆర్డీఏ వెలుగు సంస్థల ద్వారా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోందని డిఆర్డీఏ పీడీ హరిహరనాథ్ తెలిపారు. శిక్షణ పొందిన యువతను ప్రోత్సహించడానికి బ్యాంక్ లింకేజీ స్కీముల ద్వారా రుణాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాకుండా జిల్లా పరిషత్ ఆస్తులను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన అభివృద్ది కార్యక్రమాలలో స్థానిక సంస్థల సభ్యులు నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో ఇంకుడు గుంతలు, చెరువులు ఏర్పాటు చేయాలని, గ్రామాలలో త్రాగునీటి సమస్య ఎక్కడా లేకుండా సంతృప్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా కల్పించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 1 కోటి 20 లక్షల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. గూడూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో బహుళ పంటల ప్రదర్శన క్షేత్రాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. తక్కువ వర్షపాతమున్న పరిస్థితుల్లో పెసర, మినుములు వంటి పంటల సాగుపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా ఎరువులను అన్ని మార్కెట్ యార్డుల ద్వారా సకాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీలతో అందిస్తున్నామని తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారులతో కలిసి నిమ్మకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి నిమ్మకూరు గ్రామ ప్రజలతో కలిసి 1500 మొక్కలను గ్రామంలో జిల్లా కలెక్టర్ బాలాజీ నాటారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నెంబర్ 22333 0 STD కోడ్ 0856. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
3: బాబు మేడం, మార్కాపురం.
2: బాబు గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. కొంచెం కొత్త శ్రోతలకు గ్యాప్ ఇవ్వండి. మొన్న చేశారు, ఈ రోజు చేస్తున్నారు, మీ ఆవిడతో చేపిస్తున్నారు.

0: సరే సేమహాడు మహామేజేసి మేడం.
1: చెప్పండి, ఏ చిత్రం
0: గుంటూరు
1: నుంచి పాట
0: కారం,
1: వింటారు?
0: గుంటూరు కారం మేడం.
1: గుంటూరు కారం.
0: అదలా మంచి పాట ఏంటి మేడం? మేడం చూడరు, దేవరాజు కనుమాను చిన్న సూరపల్లె రమేష్
1: తప్పకుండా
0: అన్నిక. థ్యాంక్ యూ మేడం.
1: తప్పకుండా అండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?

0: మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకుని సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో.
5: హలో.
4: హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు?
5: భారతంలో అర్జునుడు.
4: భారతంలో అర్జునుడు. ఈరోజు ప్రోగ్రామ్స్ విన్నారండి?
5: హలో.
4: ఈరోజు ప్రోగ్రామ్స్ విన్నారా?
5: పవన్ కొంచెం తక్కువ ఉంది మేడం మా జిల్లాలో. పవర్ కట్ అయింది. హలో.
4: ఏ పాట వేయమంటారు అందులో?
5: ఏంటండి?
4: అందాల కోనలో సాంగ్ వేయమంటారా? తప్పకుండా ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఇలానే కాల్ చేస్తాను.
5: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: శుభోదయం మీకు.
1: థ్యాంక్ యూ మేడం.
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
1: నా పేరు నీలావతి మేడం.
0: లీలావతి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: కబడ్డీ కబడ్డీ సినిమాలోంచి. గోర్ వంక గోదారి వంక ఈతకెళ్దామొస్తావా అన్న సాంగ్ మేడం.
0: చాలా బాగా పాట పాడుతున్నారండి. మీకోసం తప్పకుండా ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.
2: మంత్రం లేనిది ఈ గారడి మొత్తం అందరూ డోంట్ మిస్ అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే,
0: నమస్తే అండి.
1: నా పేరు మోరపాకుల లక్ష్మణ్ స్వామి గౌడు.
0: ఏం పేరండి?
1: మోరపాకుల లక్ష్మణ్ స్వామి గౌడు,
0: లక్ష్మణ స్వామి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ప్రకాశం జిల్లా మేదరమిట్ల.
0: మేదరమిట్ల నుంచండి.
1: అవును,
0: ఓకే, హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఏ చిత్రంలోంచి పాట కావాలి ఈరోజు?
1: నోము సినిమాలో నుంచి ఎన్నెన్నో జన్మల బంధు.
0: నోమో చిత్రం నుంచి.
1: ఈరోజు మా పెళ్లి రోజు మేడం, అందుకనే
0: హ్యాపీ
1: పాట.
0: వెడ్డింగ్ యానివర్సరీ అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఏం చేస్తుంటారండి?
1: నేను బిజినెస్ మేడం.
0: ఓకే ఓకే అండి. ఎన్నెన్నో జన్మల బంధం.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం గారు గుడ్ మార్నింగ్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్. మేడం మార్కాపురం.
0: అశోక్ గారు, హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఏ ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: మేడం మూవీ నేమ్ వచ్చేసి ఆహుతి అనుకుంటా మేడం.
0: ఆహుతి.
1: చెప్తా నీకో వింత కథ అనే సాంగ్ ఉంది మేడం.
0: ఎప్పటి ఎప్పటి సినిమా అండి ఆహుతి?
1: అది రాజశేఖర్ మేడం.
0: చెబుతా నీకో వింత కథ అదండి.
1: అవును మేడం,
0: తప్పకుండా ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.
1: మేడం ఈరోజు బాలాహిల్లో మనీ గురించి చాలా బాగా మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: అన్ని సాంగ్స్ బాగున్నాయి మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ డబ్బు ఆదా చేయాలి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.
2: వింత కథ ఎప్పుడు ఎవరు వినని కథ
3: మరి చెప్పు.

నాకు తెలుసు నేను చేస్తున్నవన్నీ తప్పులని, అయినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు నేను చాలా గొప్పవాణ్ణని. అందుకే అంటున్నాను నీతికి విలువ లేదని, నిజాయితీకి చోటు లేదని.

దాసోహం అని జవ్వ చరిచి చెప్పింది. ఆ నిజము తెలుసుకున్నాను, నా నడక మార్చుకున్నాను. రాతి గుండెతో రాజాలాగా రాజ్యమేలుతున్నాను. అమ్మా అని పిలిచేందుకు తల్లి లేదు, అనురాగం పంచేందుకు ఆలో బిడ్డలు లేరు, ఆత్మీయతకు నోచుకోలేదు, ఆప్యాయతకు పెట్టి పుట్టలేదు. అందుకే అంటున్నాను, అన్నీ ఉన్నా ఏమీ లేనివాడు. అయినా ఐఎమ్ ద కింగ్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఐఎమ్ ద కింగ్. చెబుతా నీకు వింత కదా, ఎప్పుడు ఎవరు

0: కలం నేర్పిన కక్ష కథ.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
6: ముఖాన మొటిమల
7: సై బాల్,
6: గజ్జా బొబ్బలా
7: సై బాల్,
6: నడుగులో తామరా
7: సై బాల్,
8: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
9: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో,
10: హలో,
9: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
10: నమస్తే మేడం, మాది నెల్లూరు జిల్లా తమిళపాడు మేడం. నా పేరు బంగార్ శంకరయ్య.
9: శంకరయ్య గారు,
10: హలో.
9: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు?
10: జీన్స్ సినిమాలో కన్నులతో చూసేది అనే పాట వినిపించండి మేడం.
9: కన్నులతో చూసేది
10: గురువారి పాట.

0: ఏం చేస్తుంటారండి?
1: నేను చేనేత కార్మికులు మేడం.
0: ఓకే, అన్నీ నేస్తారండి? అన్ని క్లాత్స్ నేస్తారా?
1: ఈ పసుపు పాలిస్టర్ చీరలు.
0: కన్నుల్లో దాగున్న కళ్ళెంతో అదేనండి.
1: జీన్ సినిమాలో కన్నులతో చూసేది గురువాని సాంగ్ మేడం.
0: చూస్తున్నానండి.

0: వేరొకటి ఏమైనా కోరుకుంటారండి?
1: పాట లేదు మేడం.
0: లేదండి.
1: ఖైదీ సినిమాలో బోరింక పూసింది అనే పాట.
0: చిరంజీవి గారి సినిమానా?
1: అవును మేడం.
0: గోరింక పూసింది. తప్పకుండా ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఇలానే కాల్ చేస్తుండండి.
1: థ్యాంక్స్ మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో
3: అమ్మా, నేను అడిగిన పాట అయిపోయిందమ్మా తల్లి.
2: ఏం పాట అండి?
3: అదే పద్మనాభం పాత్రమా, తెల్లము పెట్టి తాకట్టు పెట్టి బజాజ్ పెట్టి.
2: ఇప్పుడు సార్ మీరు మీ నాయిస్ వస్తుందండి, నాయిస్ వస్తే కట్ చేస్తున్నాము. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మీ కాల్.
3: మాట్లాడుతున్నామా?
2: చిన్నగా మాట్లాడండి, చెప్పండి.
3: మరి పద్మనాభం పాత్రమా చుట్టూ అది పాట మంచి పాత్రమ్మా.
2: సారీ అండి, నాయిస్ వస్తే కట్ చేయడం జరుగుతుంది. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మీ వాయిస్. హలో నమస్తే అండి.
4: నమస్తే మేడం.
2: ఎవరు మాట్లాడుతున్నారు?
4: లక్ష్మి.
2: చెప్పండి.
4: మా అన్నయ్య సినిమాలోంచి పాట వేయను.
2: మా అన్నయ్య చిత్రంలోంచి ఏ పాట వేయమంటారు?
4: ఏదైనా పర్వాలేదు.
2: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలకు రక్షణ నిర్భయ చట్టం అనే అంశం గురించి అడ్వకేట్ నండూరి పద్మాంజలి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం సినీ గీతాలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఢిల్లీలో డిసెంబర్ 16 రాత్రి ఒక కాళరాత్రిలా గడిచింది. చరిత్ర పుటల్లో రక్తాక్షరాలతో నిలిచింది. ఆ కాళరాత్రి జరిగిన సంఘటనకు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిని పురస్కరించుకుని ప్రభుత్వం చట్టాలను రూపొందించింది. మరి ఆ చట్టం ఏమిటో, దాని వివరాలు అడ్వకేట్ నండూరి పద్మాంజలి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పద్మాంజలి గారు.
4: నమస్కారం అండి.
3: ఈ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టక ముందే ఆర్డినెన్స్ ఎందుకు విడుదల చేశారు?
4: ఢిల్లీలో డిసెంబర్ 16 రాత్రి జరిగిన గ్యాంగ్ రేపుకు వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగింది. ఇలాంటి ఘోరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాని దృష్ట్యా శీతాకాల సమావేశాల అనంతరం వేసవి సమావేశాల వరకు పార్లమెంటు ప్రారంభం కాని దృష్ట్యా ఈలోగా ఈ బిల్లు అమలులోకి తీసుకురావడానికి భారత రాజ్యాంగం Article 123(1) కల్పించిన విస్తృతాధికారంతో రాష్ట్రపతి ఈ ఆర్డినెన్స్ జారీ చేశారు.
3: ఈ ఆర్డినెన్స్ కు సంబంధించిన పలు మార్పులను జస్టిస్ వర్మ కమిటీ సూచించింది. యథాతథంగా ఆ మార్పులను చట్టరూపంలోకి తీసుకువస్తారా?
4: లేదండి, ఇది క్రిమినల్ లా అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2013. దీనికి జస్టిస్ వర్మ కమిటీ చాలా మార్పులు చేశారు. మ్యారిటల్ రేపును సూచించారు, కానీ దాన్ని ప్రభుత్వం అంగీకరించలేదు. మిగిలిన సూచనలలో చాలా అంగీకరించి ఈ మార్పులు చేశారు.
3: నిర్భయ చట్టం అని దీనిని ఎందుకు అంటారు?
4: ఢిల్లీలో డిసెంబర్ 16 రాత్రి అతి కిరాతకంగా గ్యాంగ్ రేపు గురైన జ్యోతి సింగ్ పాండే, ఆ పేరు ఆ అమ్మాయి తండ్రే విడుదల చేశారు. ఆ అమ్మాయి తాను చనిపోయే వరకు దోషులు శిక్షించబడాలని కోరింది. మరొక అమ్మాయి అలా కాకూడదని అందరిని వేడుకున్నది. యువతలో పెనుమార్పు తీసుకువచ్చింది. ఉద్యమకారకురాలయ్యింది. నిర్భయంగా ఆమె పోరాడింది కాబట్టి ఆమె పేరుతో ఈ ఆర్డినెన్స్ జారీ చేశారు.
3: ఈ ఆర్డినెన్స్ ఐపీసీ సెక్షన్లో చేసిన మార్పులను గురించి చెప్తారా?
4: అలాగే, ఇంతకుముందు ఐపీసీ సెక్షన్ 100 మన ప్రాణం మీదకు వచ్చినప్పుడు అవతలివాడి ప్రాణం తీయడం నేరం కాదని చెబుతున్నది. ఇప్పుడు దానినే యాసిడ్ దాడికి గురికాబోతున్నామని తెలిసిన వ్యక్తి ఎదుటి వ్యక్తి నుండి రక్షణ పొందడంలో తన ప్రాణరక్షణకు ఏమైనా చేయవచ్చని చేర్చింది. రేపుకు గురికాబోతున్నానని తెలిసిన తన మాన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎదుటి విలన్ని హీరోయిన్ చంపేయడం మన పాత సినిమాల్లో చూసే ఉంటాము. అప్పుడు ఆ మహిళ చేసినది హత్యే అయినా తన రక్షణ కోసం చేసినట్లు సెక్షన్ 100 ఐపీసీ క్రింద మినహాయింపు పొందుతుంది.
3: యాసిడ్ దాడుల గురించి ఈ కొత్త చట్టం ఏమని వివరించింది?
4: గతంలో మనకు సెక్షన్ 326 ఆఫ్ ఐపీసీలో ఏ వ్యక్తినైనా ఎవరైనా మారణాయుధాలతో దాడి చేసినట్లయితే దానికి 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. దీనికి అదనంగా సెక్షన్ 326(a) క్రింద యాసిడ్ దాడుల గురించి ప్రస్తావించారు. యాసిడ్ దాడిలో మరణించిన బాధితురాలు, తీవ్రంగా గాయపడిన వారికి, ఆ కారకులైన దోషులకు 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష విధించడమే కాకుండా 10 లక్షల రూపాయల జరిమానా నేరస్తుడికి విధిస్తారు. అవి బాధితురాలకి లేదా బాధితురాల కుటుంబానికి అందిస్తారు. అలాగే సెక్షన్ 326(b) క్రింద

0: యాసిడ్ దాడిని ప్రేరేపించిన వారు, ప్రయత్నించి విఫలమైన వారికి కూడా 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానా విధిస్తారు.
1: అమ్మాయిలను వేధించడం, ఈవ్ టీజింగ్ల పరిష్కారానికి ఈ ఆర్డినెన్స్ ఎంతవరకు దోహదపడుతోందంటారు?
0: మనకు గతంలో ఐపీసీ సెక్షన్ 354లో స్త్రీని అవమానించి ఆమె సిగ్గుకు భంగం కలిగించి నలుగురిలో తలెత్తుకోలేకుండా చేసిన నేరస్తులకు 2 సంవత్సరాల జైలు శిక్ష ఉన్నది. ఇప్పుడు ఈ కొత్త ఆర్డినెన్స్ ద్వారా 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు శిక్షను పెంచారు. అలాగే ఈ 354కి అదనంగా ఏబీసీ క్లాజులను చేర్చారు. వాటి ప్రకారం ఆడవారికి ఎవరైనా వ్యక్తులు అసభ్యకరమైన ఫోటోలు చూపినా, సైగలు చేసినా, ద్వంద్వార్థంతో మాట్లాడినా, ఊరిక తీర్చమని పలు రకాలుగా ప్రయత్నాలు చేసినా, బెదిరించి భయపెట్టి స్త్రీని నగ్నంగా కనిపించమని ఒత్తిడి చేసినా 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వరకు ప్రిమా ఫేసిని బట్టి జైలు శిక్ష ఖరారు చేస్తారు. అంతేకాకుండా జరిమానా కూడా విధిస్తారు. అలాగే స్త్రీల స్నానాల గదిలోకి, బట్టల ట్రైన్ రూమ్లలోకి, స్త్రీల బాత్రూంలలోకి కెమెరాలు పెట్టి ఆమెను బెదిరించి బ్లాక్మెయిల్ చేసినా 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే పరిచయం పెంచుకోవడం కోసం ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా ఆమెకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోకుండా వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేసిన వారికి 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది.
1: హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి నూతన చట్టం ఇచ్చిన వివరణ తెలియజేస్తారా?
0: అలాగే, ఇంతవరకు సెక్షన్ 370(a)(5)(c) మనుషులను అక్రమ రవాణా చేసిన వారికి 7 సంవత్సరాల శిక్ష విధిస్తున్నది. దీనికి అదనంగా 1, 2, 3, 4, 5, 6, 7 క్లాజులను చేర్చారు. ఇంకా 370(a)(a)ని చేర్చారు. వీటి ప్రకారం ఏ వ్యక్తులైనా ఇతరులను భయపెట్టి, వత్తిడి గురి చేసి, నిరోధించి, మోసం చేసి, అధికారం ఉపయోగించి వారిని రవాణా చేసినట్లయితే ఆ నేరస్తులకు 7 సంవత్సరాలుగా ఉన్న శిక్షను 10 సంవత్సరాల వరకు పొడిగించారు. భారీ జరిమానా కూడా విధిస్తారు. సెక్షన్ 370(a)(a)ని దానికి 1, 2 సబ్క్లాజులను చేర్చారు. ఈ నూతన సెక్షన్ల ప్రకారం గుంపుగా తరలించిన మైనర్లని తరలించిన, ఎక్కువ మంది మైనర్ పిల్లల్ని తరలించిన కేసును బట్టి 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, అక్కడ నుండి జీవిత ఖైదు వరకు కఠిన కారాగార శిక్షలు, జరిమానాలు విధిస్తారు. ఎవరైనా ట్రాఫికింగ్లో లభించిన వారితో పనులు చేయించుకున్నా, వెట్టిచాకరి చేయించుకున్నా, అదే మైనర్ పిల్లలకైతే ఇంకా అధికంగా ఆ విధంగా చేయించుకున్నట్లయితే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు శిక్షలు పడతాయి. మళ్లీ మళ్లీ నేరం చేస్తూ మరోసారి పట్టుబడితే వారు చనిపోయే వరకు జైల్లోనే బంధిస్తారు.
1: ఈ మధ్య తరచూ రేపుల గురించి ఎక్కువగా వింటున్నాం. ఈ చట్టం ఈ సమస్యకు ఏమని పరిష్కారం చూపుతోంది?
0: మనకు ఇంతకు ముందే రేపులకు సంబంధించిన సెక్షన్లు 375, 376, ఆ 376కి ఏబిసిడి క్లాజులు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా సెక్షన్ 375కి ఏబిసిడిఈ క్లాజులను చేర్చారు. ఈ క్లాజుల్లో గతంలో ఉన్న వివరణల కన్నా అదనంగా వివిధ రకాల సెక్సువల్ అసాల్ట్లను వివరించారు. అలాగే 12 సంవత్సరాలు భార్యతో అన్న చోట 16 సంవత్సరాల భార్య అని సవరణ చేశారు. అదేవిధంగా సెక్షన్ 376 సబ్సెక్షన్ 1లో శిక్షల గురించి వివరించగా, అదనంగా సెక్షన్ 376 సబ్సెక్షన్ 2ను చేర్చి దానికి ABCDEFGHIJKLM అనే క్లాజులను చేర్చారు. వీటి ప్రకారం ప్రభుత్వోద్యోగులు, పోలీసు సిబ్బంది, అధికారులు పేదవారి మీద పెత్తనం దారి జులుంతో, స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు మానసిక వ్యాధితో విషయాలు తెలియని పరిస్థితిలో ఉన్న వారిని, ఆసుపత్రుల్లో రోగులపై సిబ్బంది కానీ స్త్రీల అనుమతిని వారి జులుంతో తీసుకున్నా అది సెక్సువల్ అసాల్ట్గానే భావిస్తారు. అలాగే ఇంతకుముందు ఆర్మ్డ్ ఫోర్సెస్ వారు చేసిన నేరాలను గవర్నమెంట్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడు వారు చేసే రేప్ నేరాలను ఐపీసీ పరిధిలోకి తీసుకువచ్చారు.
1: మారిటల్ రేప్ గురించి తెలియజేస్తారా?
0: అభివృద్ధి చెందిన దేశాలలో ఏ వయసు భార్య అయినా తన ఇష్టం లేకుండా భార్యని సెక్సువల్ అసాల్ట్కి గురైతే ఆ గురి చేసిన వారికి శిక్షలు ఉన్నాయి. మనకు కేవలం 16 సంవత్సరాల లోపు భార్య వరకు దీన్ని పరిమితం చేశారు. జేఎస్ వర్మ కమిటీ మన దేశంలో కూడా మారిటల్ రేప్ ఉండాలి అని సూచించారు. కానీ దానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. భారతదేశంలో పవిత్రంగా చెప్పుకునే వివాహ బంధాలు రోడ్డున పడతాయని విమర్శకులు దాన్ని అనుమతించలేదు. విడిపోయి సపరేషన్లో ఉన్న భార్య, విడాకులు తీసుకున్న భార్య మాత్రమే కంప్లైంట్ చేయగలదు. మన దేశంలో ఈ విధంగా ఉన్న మారిటల్ రేపుకు గతంలో 2 సంవత్సరాల శిక్ష ఉండేది. ఇప్పుడు దీనిని 5 సంవత్సరాలకు పెంచారు. గతంలో 10 సంవత్సరాలుగా ఉన్న జైలు శిక్షను 20 సంవత్సరాలకు పెంచారు. 376 సబ్సెక్షన్ 2కు సంబంధించిన క్లాజుల నేరాలకు 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్షలు విధిస్తారు. పోలీసు సిబ్బంది వగైరాల గురించి చెప్పిన 376 సబ్సెక్షన్ 2కు సంబంధించిన క్లాజులకు చెందిన నేరాలకు గతంలో 5 సంవత్సరాలుగా ఉన్నవి 10 సంవత్సరాలుగా పెంచారు. మళ్లీ మళ్లీ పై నేరాలు చేసిన వారికి, ప్రాణహాని తలబెట్టిన వారికి 20 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్షలు పడతాయి.
1: ఈ నేరాలకు సంబంధించిన కోర్టు ప్రొసీడింగ్ల గురించి కాస్త

0: తెలియజేయండి.
1: అలాగే అరెస్టు కాబడిన వ్యక్తిని పోలీసులు మెడికల్ టెస్టులు చేస్తారు. వాడి వంటి మీద ఉన్న గాయాలు, గోర్ల గీతలు వగైరాల నుండి కూడా సాక్ష్యాలను సేకరిస్తారు. ఈ క్రమంలో ఈ కొత్త ఆర్డినెన్స్ ద్వారా ఆ మెడికల్ టెస్టులను వీడియో తీయించాలని చెప్పింది. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో మెడికల్ టెస్టులు పరిశీలించబడాలి. అలాగే సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిసి ఎఫ్ఐఆర్ నమోదును వివరించింది. దీనికి ఈ కొత్త చట్టము అదనంగా సబ్సెక్షన్ 1ని చేర్చారు. దాని ప్రకారం రేప్ కాబడిన కేసుల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. బాధితురాలకి లీగల్ అసిస్టెన్స్, విమెన్ కౌన్సిలింగ్ బాధ్యులను ఉంచాలి. అలాగే హెల్త్ కేర్ వర్కర్ సహాయం కూడా ఆమెకు అందించాలి. ఈ సెక్షన్ 154 సబ్సెక్షన్ 1కి ఏబిసి క్లాజులు చేర్చారు. వాటి ప్రకారం బాధితురాలి దగ్గర వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, తీసుకునే వివరాలు వీడియో తీయాలి. సెక్షన్ 160 ప్రకారం సాక్షులకు చెల్లించే దారి ఖర్చులను కొత్త చట్టం ద్వారా 18 సంవత్సరాల లోపు బాలులకు, 65 సంవత్సరాలు పైబడిన స్త్రీలకు, శారీరక మానసిక వికలాంగులకు చెల్లించాలని సవరణ చేశారు. అలాగే నేరం జరిగిన వెంటనే నిందితుడి వద్ద నుండి తీసుకునే 164 స్టేట్మెంట్కి అదనంగా సబ్ క్లాజ్ 5A చేర్చారు. దాని ప్రకారం బాధితులు లేదా నిందితులు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని అన్వయించి చెప్పే ఎడ్యుకేటర్ సహాయం తీసుకోవాలి. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్స్ని చీఫ్ ఎఫిడవిట్గా భావించి మళ్లీ ట్రయల్ అప్పుడు చెప్పమనకుండా స్వీకరించాలి. దాని మీద నిందితుడికి క్రాస్ ఎగ్జామ్ చేసుకునే హక్కు ఇవ్వాలి, అది ఆల్రెడీ ఉన్నది. అలాగే సెక్షన్ 198A కంప్లైంట్ ఇచ్చే విధానం గురించి ఉంటుంది. దానికి అదనంగా 198B చేర్చారు. దాని ప్రకారం విడిపోయి ఉన్న భార్యపై అత్యాచారం చేసిన నిందితుడైన భర్తని ఎస్ఐ గారు పూర్తిగా విచారించి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా సెక్షన్ 327 ప్రకారం ఎవరు పడితే వారు కోర్టు హాలులోకి అనుమతించబడరు. దానికి అదనంగా సెక్షన్ 327 సబ్సెక్షన్ 2ను చేర్చారు. దీని ప్రకారం కోర్టులో విచారణ జరుగుతున్న రేప్ కేసులకు సంబంధించి బొమ్మలు వేయడం, వ్యాఖ్యానాలు రాయడం వంటివి చేయకూడదు. ఈ విధంగా చేసిన వారికి జైలు శిక్ష విధించబడుతుంది. ఈ కొత్త చట్టం ప్రకారం యాసిడ్ దాడులు, స్త్రీని బలవంతంగా అనుభవించడం, అవమానించడం, శృంగారం, పేరిట వ్యక్తులను నగ్నంగా చేయడం, వికృత చేష్టలతో శృంగారం చేయడం, గ్యాంగ్ రేపులో పాల్గొనకపోయినా చూస్తూ నిలబడి ప్రోత్సహించడం, ఫోటోలు తీసినా, గ్యాంగ్ రేప్ చేసినా, ఆడపిల్లల్ని ప్రేమించమని వేధించిన, వెంటపడ్డ, వారి ప్రైవేటు స్థలాల్లోకి రహస్యంగా జొరపడిన, అక్రమ రవాణా చేసిన, రేప్ చేసిన, సెక్సువల్ అసాల్ట్ చేసిన, ఇవన్నీ కూడా జిల్లా సెషన్స్ కోర్టులో విచారించబడతాయి. పైవన్నీ నాన్ బెయిలబుల్ కేసులే.
0: సాక్షులకు సంబంధించిన ఎవిడెన్స్ యాక్టుల్లో వచ్చిన మార్పుల గురించి ఏంటో చెప్తారా?
1: అలాగే ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 53లో క్రాస్ ఎగ్జామిన్లో అతని పూర్వాపరాల గురించి ప్రశ్నిస్తారు. గత చరిత్రను తవ్వితోడి నిజాలు రాపడతారు. ఆ క్రమంలో సాక్షుల మనసు కకలావికలం అవుతుంది. అది డిఫెన్స్ లాయర్కు లాభదాయకమై నిందితుడిని రక్షిస్తాడు. ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా తప్పు చేసిన నేరస్తుడు తప్పించుకోకూడదన్న ఉద్దేశంతో సెక్షన్ 53A కొత్తగా చేర్చారు. దాని ప్రకారం రేప్ కేసులో బాధితురాలిగా బూను ఎక్కిన వ్యక్తిని నీవు గతంలో అలాంటి దానివి, ఇలాంటి దానివి అని ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రశ్నించకూడదు. నీకు క్యారెక్టర్ లేదు అని అనకూడదు. ఆమె గత చరిత్ర నిందితుడిని కాపాడేందుకు ఉపయోగించకూడదు. ఆమె గతంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా ప్రస్తుత నిందితుడు ఈమె పట్ల సెక్సువల్ దాడులు చేశాడా లేదా అనేది చూస్తారు. సెక్షన్ 114A అదనంగా రేప్ కేసుల్లో బాధితురాలు నేను అనుమతినివ్వలేదు అంటే ఆమె అనుమతి ఇవ్వకుండా ఆమెపై దాడి చేసినట్లుగానే భావించాలి. సెక్షన్ 119A చేర్చారు. బాధితురాలు మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమె సైగలు చేసినా, తెలివిగా అర్థమయ్యేట్లు చెప్తున్నా, వ్రాసి చూపినా అది నోటితో చెప్పిన సాక్ష్యంగానే భావించాలి.
0: క్రాస్ ఎగ్జామిన్లో వ్యక్తులు బాధపడుతున్నారన్నారు. అసలే శీలం కోల్పోయి మానసికంగా శారీరకంగా చితికిపోయి ఉన్న వారికి ఏమైనా మినహాయింపులు ఉన్నాయంటారా?
1: ఉన్నాయండి, నిజమే. క్రాస్ ఎగ్జామినేషన్లో ఇబ్బంది పడే ప్రశ్నలు ఉండొచ్చు. అది నిజంను వెలికితీయడం కోసమే చేస్తారు. అయితే దీనికి సంబంధించిన సెక్షన్ 146 అదనంగా ఈ కొత్త చట్టం కొన్ని వ్యాఖ్యలను చేర్చింది. అదేమనగా, రేపు బాధితురాలి గత చరిత్రను తవ్వితీసి ప్రస్తుత కేసుతో ముడిపెట్టి నీవు అలాంటి దానివి కాబట్టే ఇలాంటి పని జరిగింది అని దూషించి నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయకూడదు. వారికి ఈ విధమైన ప్రశ్నలను అడగకూడదని కొత్త చట్టం నిషేధించింది. ప్రస్తుత నేరం జరిగిందా లేదా అనే దీని మీదనే క్రాస్ ఎగ్జామినేషన్ జరగాలి. ఈ రేప్ కేసుల్లో బాధితురాలు అనుమతి ఇచ్చింది అని నిందితుడిని కాపాడే లాయర్ ప్రయత్నిస్తాడు. అంటే అనుమతి ప్రకారం జరిగిన శృంగారం నేరం కాదు. గతంలో నీవు తిరుగుబోతువు, అదే క్రమంలో ఇతనికి అనుమతి ఇచ్చావు అని అనకూడదు. ఇలాంటి ప్రొవిజన్లు వ్యభిచారులపై జరిగే దాడులకు కూడా ఊరటను అందించాయి. అలాగే స్త్రీ వంటిపై గాయాలు లేవు, బట్టలు చిరగలేదు అని అనడానికి లేదు. అవేమీ నేరస్తుడిని కాపాడలేవు. సుప్రీంకోర్టు ఇటువంటి సాక్ష్యాలు ఉంటేనే బాధితురాలి కంప్లైంట్ తీసుకు

0: తీసుకుని విచారించాలి అని అనొద్దని కింది కోర్టులకు అనేక తీర్పుల ద్వారా తెలియజేసింది.
1: అసలు నిందితుడికి దోషికి తేడా ఏంటంటారు?
0: ఒక అమ్మాయి లేదా ఒక వ్యక్తి, అవతల వాడు నన్ను కొట్టాడు లేదా తిట్టాడు లేదా నేను రేప్ చేయబడ్డాను అని ఒకళ్ళ మీద ఎలిగేషన్ చేస్తూ కంప్లైంట్ ఇస్తుంది. అతను నిందపడిన వాడు, అందుక నిందితుడు. ఈ నిజానిజాలు, పూర్వాపరాలు అన్నీ పరిశీలించబడి కోర్టులలో విచారణ జరిగినప్పుడు అతను నిజంగానే తప్పు చేశాడు అని కోర్టు నిర్ధారించి అతనిని దోషిగా గుర్తించి అప్పుడు శిక్షలు ఖరారు చేస్తుంది. అంటే శిక్ష ఖరారు అయ్యేంత వరకు ఆ వ్యక్తి నిందపడిన వాడు నిందితుడుగానే కొనసాగుతాడు.
1: ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ బాధితుల స్థితిగతులు, వివరాలు ఎలా ఉన్నాయో చెప్తారా?
0: అలాగే, వరంగల్ జిల్లాలో 2007-2012 మధ్య కాలంలో 5308 కేసులు నమోదైనట్లు రిపోర్టులు ఉన్నాయి. వాటిలో 1104 కేసులు వివాహిత ఆత్మహత్యలు ఉన్నాయి. బాధితులలో 90% మంది నిరక్షరాస్యులు. వారికి చట్టాల గురించి అవగాహన లేక భయపడి చనిపోయారు. 2010 గృహహింస అత్యాచార ఘటనలలో 1308 కేసులు, 2011 1387 కేసులు నమోదైనాయి. పోలీసు స్టేషన్ల దాకా రాని కేసులు ఇంతకు రెండింతలు ఉండొచ్చు. 2009-2011 దేశంలో 68,000 పైగా అత్యాచార కేసులు నమోదు కాగా 16,000 కేసుల్లోనే నేర నిరూపణ జరిగింది. భూస్వామ్య లక్షణాలు కొనసాగడానికి, అక్షరాస్యత తగ్గడానికి మధ్య విడదీరాని బంధం ఉంది. ఏదేమైనా అక్షరాస్యత ఉన్న చోట, దానికి ఆర్థిక స్తోమత చూడని చోట ప్రతిఘటన వేరుగా ఉంది. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. దీనికి తోడు చట్టపరమైన అవగాహన కల్పించడంలోనూ, న్యాయ సహాయం అందించడంలోనూ ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తే మహిళా లోకం అత్యాచార ప్రతిఘటన పర్వంలో మరో అడుగు ముందుకు వేస్తుంది.
1: సమాజం ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో నేటికీ మహిళలు వివిధ రకాల హింసలకు గురి కావటం శోచనీయం. ప్రభుత్వం కూడా తన వంతు కృషిగా చట్టాలను రూపొందిస్తున్నది. సమస్యలకు పరిష్కారం చూపే చట్టాలతో పాటుగా వ్యక్తుల్లో కూడా మార్పు రావాలని ఆశిద్దాం. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు స్త్రీలకు రక్షణ నిర్భయ చట్టం అనే అంశం గురించి అడ్వకేట్ నండూరి పద్మాంజలి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. వినబోతున్న పాట శంభో శివ శంభో చిత్రానికి గాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో వినబోతున్న పాట శ్యామ్ సింగ్ రాయ్ చిత్రానికి గాను చైత్ర పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలకా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: సముద్ర మంధన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి ఇంధనం ఒక కీలకమైన ఆధారం. గృహ అవసరాల నుంచి వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, రక్షణ రంగం వరకు ప్రతి రంగం ఇంధన సరఫరాపై ఆధారపడి ఉంటుంది. వేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశంలో ఇంధన డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన వనరులను పెంచుకోవడం జాతీయ ప్రాధాన్యతగా మారింది. ఈ నేపథ్యంలో ముడిచమురు, సహజవాయువు కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర గర్భంలో ఉన్న చమురు, గ్యాస్ నిల్వలను వెలికితీసేందుకు జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంధన్ పథకంకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం సుమారు 84,000 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని కేటాయించనున్నారు. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: ఎక్స్ప్లోరేషన్ కే లియే ఔర్ ఉస్కే బాద్ మే ప్రొడక్షన్ కే లియే బహుత్ ఏక్ కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ బనాయా గయా హై జిస్కా నామ్ హై సముద్ర మంథన్. ఇస్కే దో కంపోనెంట్ హై బడే, ఏక్ హై డేటా అక్విజిషన్, సీజ్మిక్ డేటా అక్విజిషన్. సముద్ర మే సీ బెడ్ కే నీచే కహాన్ పర్ ఆయిల్ మిల్నే కీ సంభావనా జ్యాదా హై యా గ్యాస్ మిల్నే కీ సంభావనా జ్యాదా హై ఉస్కీ కుచ్ టెక్నాలజీస్ హై, సీజ్మిక్ టెక్నాలజీస్ హై మోస్ట్లీ. ఉస్సే ఏక్ బార్ హమారే పాస్ ప్రాపర్ జబ్ డేటా ఆ జాయే తో ఎక్స్ప్లోరేషన్ కా ప్లాన్ ఠీక్ సే తయార్ కియా జా సక్తా హై. ఔర్ వన్స్ ది ఎక్స్ప్లోరేషన్ ప్లాన్ ఇస్ ప్రిపేర్డ్, దెన్ యూ కెన్ స్టార్ట్ డ్రిల్లింగ్ ది హోల్స్.

0: And then you get the actual data whether there is oil or gas available in that particular point or not.
1: సముద్ర మంథన్ పథకం ద్వారా భారత తీర ప్రాంతాల సమీపంలోని లోతైన సముద్ర, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లో చమురు మరియు సహజవాయు వనరులను అన్వేషించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం ప్రస్తుతం తన చమురు అవసరాల్లో కొంత భాగాన్ని దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన వనరులను పెంచడం ద్వారా స్వయం సమృద్ధి సాధించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సముద్ర గర్భంలో ఉన్న సహజ వనరులను గుర్తించడం, భూకంప సర్వేలు, అన్వేషణాత్మక బావుల తవ్వకం, సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టబడతాయి. ఇది భారతదేశ ఇంధన భద్రతను పెంచడమే కాకుండా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సముద్ర మంథన్ పథకం ద్వారా దేశంలో చమురు, సహజవాయువు ఉత్పత్తి పెరగడంతో పాటు ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థలు, దేశీయ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అయితే లోతైన సముద్ర అన్వేషణకు అధిక ఖర్చు, ఆధునిక సాంకేతికత అవసరాలు, సముద్ర పర్యావరణ పరిరక్షణ వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఈ పథకాన్ని అమలు చేయడం చాలా ముఖ్యమైన అంశం. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మొదటి దశలో ఈ పథకానికి 84,84 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి కేటాయించారు. భారతదేశ విస్తారమైన సముద్ర ప్రాంతాల్లో దాగి ఉన్న హైడ్రోకార్బన్ వనరులను గుర్తించడం, వాటి అన్వేషణను వేగవంతం చేయడం, దేశీయ చమురు, సహజవాయువు ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. ఈ కార్యక్రమం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ MMTOE కంటే ఎక్కువ హైడ్రోకార్బన్ వనరులను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
0: సముద్ర మంథన్ భారత్ మే ఆయిల్ అండ్ గ్యాస్ కి ఎక్స్ప్లోరేషన్ ఆర్ ప్రొడక్షన్ కా ప్రోగ్రామ్ హై 4,000 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్ హై. ఇస్కే దో కంపోనెంటే బడే తో పహలా కంపోనెంటే ఆఫ్ షోర్ సీజ్మిక్ డేటా అక్విజిషన్ 28,000 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్ హై. దూసరా కంపోనెంటే యాక్సిలరేటెడ్ ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్, ఏ 43,200 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్.
1: భారతదేశం ప్రపంచంలో ముడి చమురును అత్యధికంగా వినియోగించే దేశాల్లో 3వ స్థానంలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ చమురు, సహజవాయువు అవసరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ ఇంధన అవసరాల్లో గణనీయమైన భాగం దిగుమతుల ద్వారా తీరుతున్నాయి. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 144 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు 13 లక్షల కోట్లు విలువైన చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల మార్పులు, ప్రపంచ రాజకీయ పరిణామాలు దేశ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించడం, విదేశీ మారక నిల్వలను ఆదా చేయడం అత్యంత అవసరంగా మారింది. హైడ్రోకార్బన్లు భారతదేశ ఇంధన వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. హైడ్రోజన్ కార్బన్ మూలకాలతో ఏర్పడే ఈ సేంద్రీయ సమ్మేళనాలు భూమి లోపల మాత్రమే కాకుండా సముద్రపు అడుగు భాగాల్లో కూడా లభిస్తాయి. ముడి చమురు, సహజవాయువు ప్రధాన హైడ్రోకార్బన్ వనరులు. వీటి ఆధారంగా పెట్రోల్, డీజిల్, ద్రవీకరించిన పెట్రోలియం వాయువు ఎల్పీజీ, పెట్రోకెమికల్స్, ఎరువులు, అనేక పారిశ్రామిక ఉత్పత్తులు తయారవుతాయి. అందువల్ల హైడ్రోకార్బన్ రంగం కేవలం ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా దేశ పారిశ్రామిక అభివృద్ధికి కూడా పునాది వేస్తుంది. భారతదేశ సముద్ర ప్రాంతాల్లోని వివిధ బేసిన్లలో భారీ స్థాయిలో చమురు, సహజవాయువు నిల్వల అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉన్న అగాధ జలాలు, అత్యంత అగాధ జలాల బేసిన్లు భవిష్యత్ ఇంధన వనరులుగా పరిగణించబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీటి లోతు 3,000 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మొత్తం 5,600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ కంటే ఎక్కువ హైడ్రోకార్బన్ వనరుల సామర్థ్యం ఉందని అంచనా. కావేరీ, మహానది, అండమాన్ బేసిన్లలో ఇటీవల గుర్తించిన కొత్త అవకాశాలు భారత సముద్ర తీర రంగ సామర్థ్యాన్ని మరింత పెంచాయి.
0: సముద్ర మే సీ బెడ్ కే నీచే కహాన్ పర్ ఆయిల్ మిల్నే కీ సంభావనా జ్యాదా హై యా గ్యాస్ మిల్నే కీ సంభావనా జ్యాదా హై ఉస్కీ కుచ్ టెక్నాలజీస్ హై సీజ్మిక్ టెక్నాలజీస్ హై మోస్ట్లీ ఉస్సే ఏక్ బార్ హమారే పాస్ ప్రాపర్ జబ్ డేటా ఆ జాయే తో ఎక్స్ప్లోరేషన్ కా ప్లాన్ ఠీక్ సే తయార్ కియా జా సక్తా హై. Or once the exploration plan is prepared, then you can start drilling the holes and then you get the actual data whether there is oil or gas available in that particular point or not. Or ek bar exploration ready hota hai, then production program can start in a more scientific way.
1: Aithe samudramloni chamuru vayuvu anveshana sulbhamaina prakriya kaadu. Idi adhika vyayam, aadhunika sankhetikata, ekkuva samayam avasramayye rangam. ఒక బేసిన్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావడానికి సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఒక డీప్ వాటర్ అన్వేషణ బావిని తవ్వడానికి సుమారు 125-150 మిలియన్

0: అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ భారీ పెట్టుబడుల కారణంగా పెట్టుబడిదారులకు ఆర్థిక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న చమురు వాయువు క్షేత్రాల్లో ప్రతి సంవత్సరం సహజంగా 6-7% ఉత్పత్తి తగ్గుదల జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు నిరంతర అన్వేషణ తప్పనిసరి. ఈ సవాళ్లను అధిగమించేందుకు సముద్ర మందన్ పథకం దోహదపడనుంది. ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలను కూడా సముద్ర అన్వేషణలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకు మొత్తం చమురు వాయువు విలువ శ్రేణిలో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంలో మొదటి ప్రధాన అంశంగా తీరప్రాంత భూకంప డేటా సేకరణ, ప్రాసెసింగ్, విశ్లేషణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి 28,534 కోట్లు కేటాయించారు. ఇందులో బేసిన్ స్థాయి కవరేజ్ కోసం 2D భూకంప సంబంధిత సమాచారం సేకరణకు 12,000 కోట్లు, 3D భూకంప సంబంధిత సమాచారం ఇతర ఆధునిక సాంకేతిక పద్ధతులకు 12,534 కోట్లు, జాతీయ డేటా రిపాజిటరీలో ఉన్న పాత డేటాను పునః ప్రాసెసింగ్ చేయడం, కృత్రిమ మేధస్సు AI ఆధారిత విశ్లేషణకు 4,000 కోట్లు కేటాయించారు. ఆధునిక డేటా విశ్లేషణ ద్వారా కొత్తగా చమురు, సహజవాయువు అవకాశాలను వేగంగా గుర్తించవచ్చు. రెండవ ప్రధాన అంశంగా లోతైన, అత్యంత లోతైన సముద్రాల అన్వేషణను వేగవంతం చేయడానికి 43,200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 60 లోతైన, అత్యంత లోతైన సముద్ర బావుల తవ్వకం చేపట్టనున్నారు. అర్హత కలిగిన డ్రిల్లింగ్ ఖర్చుల్లో గరిష్టంగా 50% వరకు లేదా ఒక్కో బావికి 675 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా కొత్త నిల్వలను గుర్తించడం, సముద్ర వనరులను సమర్థవంతంగా వినియోగించడం సాధ్యమవుతుంది. మూడవ అంశంగా ఉమ్మడి సముద్ర తీర మౌలిక సదుపాయాల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలను కేటాయించారు. మహానది, కచ్ వంటి బేసిన్లలో కొన్ని చమురు, సహజవాయువు నిల్వలు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల కొరత కారణంగా అవి పూర్తిస్థాయిలో ఉత్పత్తిలోకి రాలేదు. ఉమ్మడి ఉత్పత్తి, రవాణా సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాజెక్టు ఖర్చులను తగ్గించి వినియోగంలో లేని నిల్వలను ఉత్పత్తిలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
1: భారత్ మే జిత్నీ ఆయిల్ ఆర్ గ్యాస్ కి డిమాండ్ బడ్ రహీ హై ఉస్కే హిసాబ్ సే యే స్కీమ్ ఆర్ యే ప్రోగ్రామ్ బహుత్ బడా ఏక్ గేమ్ చేంజర్ హోగా ఆర్ నయా మైల్ స్టోన్ హోగా భారత్ కి బహుత్ సారా ఫారెన్ ఎక్స్చేంజ్ ఇస్సే బచేగా. ఫారెన్ ఎక్స్చేంజ్ బచానే కే లియే దో తరీకే ఉపాయ్ కియే జా రహే హై ఆప్ సబ్ జాంతే హై. పహలా అప్నా ఖుద్ కా ఆయిల్

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి,
3: ఆంధ్రప్రదేశ్. కార్యక్రమంలో తర్వాత వాన చిత్రం నుంచి కార్తీక్ గానాన్ని వినిపించమంటున్నారు ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి.

0: విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా ప్రఖ్యాత అణు భౌతిక అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, వీరి గురించి శ్రీ కేఎల్ఎన్వి విజయ రామప్రసాద్ గారి ప్రసంగం వింటారు.
1: అహ్మదాబాద్ గుజరాత్కు ముఖ్యపట్నం. ఆ నగరంలో దుస్తుల తయారీ మిల్లులు ఎన్నో ఉన్నాయి. స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఆ నగరంలో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవా కార్యకర్తగా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులకు సహాయం చేస్తూ ఉండేవారు. అహ్మదాబాద్లో చాలా భాగ్యవంతుల కుటుంబం వారిది. ఆ కుటుంబంలో 1919 ఆగస్టు 12వ తేదీన విక్రమ్ సారాభాయ్ జన్మించారు. తండ్రి అంబాలాల్ సారాభాయ్, తల్లి సరళాదేవి, 8 మంది సంతానం. విక్రమ్ అక్క మృదులాబెన్కు 3 ఏళ్ల వయసు వచ్చి రాగానే ఎక్కడ ఏ విధంగా చదివించాలని బాగా ఆలోచించారు కుటుంబీకులు. మాంటిస్వరి విద్యా విధానాన్ని తమ ఇంట్లోనే ప్రారంభించారు. పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ పాఠశాలలో వివిధ భాషలు, విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, ఉద్యాన కృషి, చరిత్ర, సంస్కృతం, సాంకేతిక శాస్త్రం మొదలైనవి బోధించడానికి విడివిడిగా ఉపాధ్యాయులను ఏర్పరిచారు. పరిశోధనాశాలలు, వర్క్షాపులు కూడా ఉండేవి. కుటుంబంలోని 8 మంది పిల్లలకు 13 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. 3 శిక్షణ పొందిన పిహెచ్డీలు, ఆంధ్ర బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చిన 2 ఉపాధ్యాయులు సామాజిక శాస్త్రాలు బోధిస్తూ ఉండేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పాఠశాలకు టీచర్లను పంపుతూ ఉండేవారు. విక్రమ్ను ఈ పాఠశాల చాలా ప్రభావితం చేసింది. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ తరచుగా వీరి ఇంటికి వస్తూ ఉండేవారు. వీరందరి ప్రభావం బాలుడైన విక్రమ్ సారాభాయ్పై అమితంగా ఉండేది. ఎలాగైనా దేశానికి స్వాతంత్రం తేవాలని, దానికి చదువు ఒక్కటే సరణ్యమని చిన్నతనంలోనే అనుకున్నారు. ఒకసారి మహాత్మాగాంధీ జబ్బుపడి కోలుకునే సమయంలో వీరి ఇంట్లోనే గడిపారు. ఈయనతో ఏర్పడిన సన్నిహిత సాంగత్యం చిన్నవాడైన విక్రమ్ సారాభాయ్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరిగింది. తరచుగా మోతీలాల్ నెహ్రూ, విఎస్ శ్రీనివాస శాస్త్రి, జిడ్డు కృష్ణమూర్తి, సరోజినీ నాయుడు, మౌలానా ఆజాద్, సిఎఫ్ ఆండ్రూస్, సివి రామన్ లాంటి ఉద్దండ నాయకులు అహ్మదాబాద్లో వీరి ఇంట్లోనే విడిది చేస్తూ ఉండేవారు. వీరందరి ప్రభావం విక్రమ్పై అమితంగా ఉండటం వల్ల చిన్నతనంలోనే స్వాతంత్రోద్యమ ఆవశ్యకత, గణిత విజ్ఞాన శాస్త్రాల పట్ల అమితమైన ఉత్సాహం కలిగి ఉండేవారు. సెలవు రోజుల్లో కూడా నిర్విరామంగా కష్టపడి చదివి మళ్లీ పాఠశాల తెరిచినప్పుడు ఇతర విద్యార్థులందరికంటే ముందుండేవారు. విక్రమ్కు 3 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు ఒకసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వారి కుటుంబాన్ని సందర్శించారు. విక్రమ్ను చూసి వీడు ముందు ముందు ప్రఖ్యాత శాస్త్రవేత్త అవుతాడు అని జ్యోస్యం చెప్పారు. కాలేజీ చదువు

ఉన్నప్పుడు ఒకసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వారి కుటుంబాన్ని సందర్శించారు. విక్రమ్ను చూసి వీడు ముందు ముందు ప్రఖ్యాత శాస్త్రవేత్త అవుతాడు అని జ్యోస్యం చెప్పారు. కాలేజీ చదువు ముగించిన తర్వాత కూడా విక్రమ్ కేంబ్రిడ్జ్లో పై చదువులు చదివేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీలు సంపాదించారు. 1939లో 2 పదుల వయసులోనే భౌతిక శాస్త్రంలోని ట్రైపోస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. కొద్ది కాలానికే విక్రమ్ భారతదేశానికి తిరిగి వచ్చారు. చిన్నప్పటి నుండి భౌతిక శాస్త్రాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉండేవారు. 1940లో భారతదేశంలో వైజ్ఞానిక పరిశోధనలకు అత్యంత ప్రసిద్ధిగాంచిన కేంద్రంగా బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ అని చెప్పేవారు. అందులో భౌతిక శాస్త్ర విభాగానికి నోబెల్ బహుమతి గ్రహీత విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ అధిపతిగా ఉండేవారు. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో మెజాన్స్ విశ్వాంతర కిరణాలు అంటే కాస్మిక్ రేస్ పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. కాస్మిక్ కిరణాల యొక్క తీవ్రతలోని మార్పుల గురించి విక్రమ్ సారాభాయ్ పరిశోధన సాగించారు. విశ్వాంతరాళంలోని కిరణాల తీవ్రత కారణంగా వచ్చే హెచ్చు తగ్గులు అనే అంశం మీద తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. 1942లో బెంగుళూరులోని ఒక వైజ్ఞానిక జర్నల్లో ఇది ప్రచురింపబడింది. గ్రహాంతర స్థలాలు, సూర్యునికి భూమికి మధ్య గల సంబంధం, అయస్కాంత శక్తి అనే అంశాలను కూడా అధ్యయనం చేశారు. పూనాలో ఉన్న జాతీయ వాతావరణ పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు చేశారు. 1943లో కాశ్మీర్లోని హిమాలయ శిఖరాలను సందర్శించి అంతటి సమున్నత ప్రాంతాలలో విశ్వాంతరాళంలోని కిరణాల తీవ్రత ఏ విధంగా ఉంటుందో అధ్యయనం చేశారు. భూమి యొక్క ఉపరితలం నుంచి అత్యున్నతమైన ప్రాంతంలో ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. కాస్మిక్ కిరణాల గురించి మరింత అధ్యయనం చేసేందుకు విక్రమ్ కేంబ్రిడ్జ్ వెళ్లారు. ఈ కృషి చేసినందుకు 1947లో పిహెచ్డి లభించింది. కాశ్మీర్ లోయలోని ఆల్ఫా తరీ సరోవర తీరాన ఆఫర్వాత్ అనే ప్రదేశం సముద్రతలానికి 13,000 అడుగుల ఎత్తున ఉంటుంది. విక్రమ్ ఇక్కడే తన పరిశోధనలు సాగించారు. అక్కడ ఉపయోగించిన పరికరాలు, ఫోటోగ్రాఫ్లను తన పిహెచ్డి సిద్ధాంత వ్యాసంలో జత చేశారు. విక్రమ్ సారాభాయ్ సుదీర్ఘ స్వప్నమైన సమున్నత ప్రాదేశిక పరిశోధనా కేంద్రం హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అతి ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేయబడ్డ పరిశోధనా కేంద్రం ఇది ఒక్కటే. వెంటనే తమిళనాడులోని కొడైకెనాల్, కేరళలోని త్రివేంద్రంలలో ఇలాంటి కేంద్రాలను ప్రారంభించారు. ఆదిశంకరాచార్యులు హైందవ ధర్మ పునరుజ్జీవం కోసం 4 మఠాలను స్థాపించినట్లుగా విక్రమ్ సారాభాయ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వైజ్ఞానిక పరిశోధనా కేంద్రాలను స్థాపించి స్వాతంత్ర సంగ్రామం తర్వాత కూడా భారతదేశం సుభిక్షంగా ఉండే విధంగా మార్గదర్శనం చేశారు. అణుశక్తి సంఘం చైర్మన్ డాక్టర్ హోమీ బాబా 1966లో మరణించారు. ఆయన లేని లోటును భర్తీ చేయగలవారు భారతదేశంలో లేరని అభిప్రాయపడ్డారు. కానీ ఆ ఉద్యమాన్ని విక్రమ్ సారాభాయ్ కొనసాగించారు. తుంబాలోని రాకెట్ ప్రయోగ స్థావరంలో మార్గదర్శకత్వం వహించేందుకు డిసెంబర్ 29వ తేదీన త్రివేంద్రం వెళ్లారు. 1957లో ప్రారంభమైన అంతరిక్ష పరిశోధన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లింది. ఇతర దేశాల ఉపగ్రహ గమనాన్ని గమనించే పరిశీలనా కేంద్రాలను కూడా స్థాపించారు. రేడియో సందేశాలను, టెలివిజన్ చిత్రాలను ఒక దేశం నుంచి అందుకుంటూ 1,000 మైళ్ళ దూరాన ఉన్న మరో దేశానికి పంపాలంటే ఉపగ్రహ సమాచార వ్యవస్థ ఎంతో కీలకం. విశ్వాంతర కిరణాల గురించి, దాని తీవ్రత గురించి, గ్రహాంతర స్థల స్వభావాన్ని, విద్యుత్ అయస్కాంత ధర్మాలను సునిశ్చితంగా పరిశీలించారు. విక్రమ్ తన పరిశోధనలను త్రివేంద్రం, అలీబాగ్, హనోలులు, గుల్బర్గాలలో నిర్వహించారు. భూ అయస్కాంతంలో త్వరగా వచ్చే మార్పులను పరిశీలించే పరికరాలను ఆయన తయారు చేశారు. వైజ్ఞానిక ప్రపంచంలో మన దేశానికి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించేందుకు చాలా కృషి చేశారు. అహ్మదాబాద్లోని భౌతిక శాస్త్ర పరిశోధనాలయంలో యువ శాస్త్రవేత్తలకు శిక్షణనిచ్చారు. అధికారిక విధుల నిర్వహణలో ఊపిరి సలపకుండా ఉన్నప్పటికీ శిక్షణా కార్యక్రమాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. 20 మంది విద్యార్థులు ఉన్నత శ్రేణి పరిశోధనలు సాధించేందుకు, పిహెచ్డి డిగ్రీలు పొందేందుకు ప్రోత్సాహం ఇచ్చారు. విక్రమ్ కుటుంబీకులకు చాలా పెద్ద మందుల కర్మాగారం బరోడాలో ఉంది. ప్రతి శుక్రవారం కర్మాగారాల్లో పని పర్యవేక్షించి అవసరమైన సూచనలు ఇస్తూ ఉండేవారు. తన విదేశీ పర్యటనలలో భారతీయ విద్యార్థులను కలుసుకుని మాతృభూమిలో పరిశోధనలు కొనసాగించడానికి భారతదేశానికి తిరిగి రండి అని ప్రోత్సహించేవారు. యువ శాస్త్రవేత్తలు
తాము కోరుకున్న వైజ్ఞానిక

0: ప్రయోగశాలలో పరిశోధన సాగించేందుకు అరుదైన వాతావరణాన్ని భారతదేశంలోనే నిర్మించారు. ఏ విషయంలోనైనా నిపుణుల కోసం విదేశాల మీద ఆధారపడని స్థితిలో భారతదేశం ఉండాలని పరితపించేవారు. దీనికోసం ఎన్నో సంస్థలను, పరిశోధనా కేంద్రాలను నెలకొల్పారు. అణుశక్తిని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ప్రగతి కోసం, ఉపగ్రహ సమాచార వ్యవస్థ కోసం, జాతీయ సమైక్యత, అక్షరాస్యతను పెంపొందించడం కోసం, వాతావరణ మార్పులను ముందుగా పసిగట్టడం, ఖనిజ సంపదను వెలికితీయడం ఇలాంటి ప్రయోజనాల కోసం వినియోగించారు. దీనికోసం భారజల కర్మాగారం, అణు ఇంధన సంస్థను స్థాపించారు. 1956లో ఉత్పాదకత మహాసభ, ప్రొడక్టివిటీ కాంగ్రెస్ జపాన్లో సమావేశమైంది. భారతీయ ప్రతినిధి బృందానికి నాయకుడిగా భారత ప్రభుత్వం విక్రమ్ సారాభాయ్ని ఎంపిక చేసింది. ఈ మహాసభకు హాజరైన తొలి భారతీయుడు విక్రమ్ సారాభాయ్. భారత ప్రభుత్వం 1962లో విక్రమ్కు భౌతిక శాస్త్రంలో అత్యున్నత వైజ్ఞానిక పురస్కారం శాంతి స్వరూప్ భట్నాగర్ పథకాన్ని బహుకరించింది. 1966లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అణుశక్తి సంఘానికి చైర్మన్గా పనిచేశారు. అణుశక్తి వికాసం, అంతరిక్ష పరిశోధన ప్రగతి కోసం 1970 నుండి 1980 దశకం వరకు ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. 1968లో ఐక్యరాజ్యసమితి వారు అంతరిక్ష పరిశోధన ప్రయోజనాలు అనే అంశంపై ఓ మహాసభ నిర్వహించారు. దీనికి సారాభాయ్ చైర్మన్గా వ్యవహరించారు. మరణానంతరం 1972లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అహ్మదాబాదులో విక్రమ్ వైజ్ఞానిక విద్యా వికాస బృందం అనే సంస్థను 1963లో ఏర్పాటు చేశారు. 1947లో 28 ఏళ్ల వయసులో అహ్మదాబాద్ జౌళి పారిశ్రామిక పరిశోధనా సంఘాన్ని నిర్వహించే బాధ్యతను వీరికి అప్పగించారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో సంస్థను తీర్చిదిద్దారు వీరు. సామాజిక విద్యా రంగాల్లో అన్ని సమస్యలను అధ్యయనం చేసేందుకు 1963లో నెహ్రూ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ను స్థాపించారు. శాస్త్రీయ పరిజ్ఞానానికి విస్తృతంగా ప్రచారం కల్పించడం, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తిని కలిగించడం, ప్రజానీకంలో ప్రయోగశీలిని పెంపొందించడం కోసం స్థాపించారు. అనేక చోట్ల జనబాహుళ్య విజ్ఞాన కేంద్రాలని, కమ్యూనిటీ సైన్స్ సెంటర్లను స్థాపించారు. కర్మాగారాలకు సమర్థులైన మేనేజర్లను రూపొందించి శిక్షణ ఇచ్చేందుకు అహ్మదాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎంను ఏర్పాటు చేశారు. విక్రమ్ నెలకొల్పిన సంస్థలలో అగ్రగణ్యమైనది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేడు ఇస్రోగా పిలువబడుతోంది. ఈ సంస్థకు త్రివేంద్రం సమీపంలోని తుంబా, అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట, ముంబై సమీపంలోనూ కేంద్రాలు ఉన్నాయి. శ్రీహరికోటలో ఈయన మార్గదర్శకత్వంలో రాకెట్ ప్రయోగ స్థావరాలను ఏర్పాటు చేశారు. భూగోళంలో శాంతిని నెలకొల్పడం, ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను, ప్రత్యేకించి ప్రమాదకరమైన ఆయుధాలను నివారించడం కోసం వీరు ఎంతో కృషి చేశారు. ఔషధాల ఉత్పత్తిలో అత్యున్నత ప్రమాణాలను పరిరక్షించాలని అభిలషించారు. వైజ్ఞానిక శాస్త్రవేత్తగానే కాక సంగీత రసాస్వాదనతో సేద తీరుతూ ఉండేవారు. విక్రమ్ సారాభాయ్ 1942లో ప్రఖ్యాత నర్తకి మృణాళిని స్వామినాథన్ను వివాహం చేసుకున్నారు. వీరికి కార్తికేయ, మల్లిక సంతానం. ఎన్నో ఉన్నతమైన ఆశయాలను భారతదేశానికి వదిలి తన 82వ ఏట 1971 డిసెంబర్ 29న ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అంతరిక్ష పరిశోధనల ద్వారా ప్రపంచ యవనికపై భారతదేశాన్ని సువర్ణాక్షరాలతో లిఖించి నవ వైజ్ఞానిక దేశంగా ఆవిష్కరించిన విక్రమ్ సారాభాయ్ సదా స్మరణీయులు.
1: మీరింతవరకు ప్రఖ్యాత అణు భౌతిక అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ గురించి శ్రీ కేఎల్ఎన్వి విజయ రామప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో పాటలు విందాం. మరి కార్యక్రమంలో పాటను వినిపించమంటున్నారు డాక్టర్ బాబు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామాంజమ్మ, నీలేంద్ర, హరిణి, పి సుశీల గానం చేశారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్నా వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్ వీరు గోండ చిత్రం నుంచి పాటను వినిపించుకుంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత మొరిపించే మువ్వలు చిత్రం నుంచి ఎస్ జానకి గానాన్ని వినిపించమంటున్నారు. అమలాపురం నుంచి పేరూరి రామచంద్రరావు, లలిత కుమారి.

నువ్వు లేక నేను లేను ఈ చిత్రానికి ఉషా పాడిన పాట వింటారు. సంగీతం ఆర్బి పట్నాయక్, రచన వైకాశీ విశ్వనాథ్.

0: అల్లరి అల్లుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన వేటూరి.
1: తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు. తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు.

0: మీద రాజరంత రచ్చ చేసి
1: ఉక్కిరి బిక్కిరి బిక్కి ఉడతా ఉడతా తుక్కుడు తుక్కుడు తూచు తొందర పడితే హాచ్
0: అరచ్చలున్న చక్కర కేళ్ళి అచ్చ.

ఎగిరే పావురమ చిత్రానికి ఉన్నికృష్ణన్ సునీత పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల, సంగీతం కృష్ణారెడ్డి.

బాహుబలి 2 ఈ చిత్రానికి శ్రీనిధి శ్రీ సౌమ్య పాడిన పాట వింటారు. రచన సాహిత్యం ఎంఎం కీరవాణి.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా బొంబాయి ప్రియుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: జగదీక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి.

ఘర్షణ ఈ చిత్రానికి వాణి జయరాం పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన రాజశ్రీ.

అంజీ ఈ చిత్రానికి టిప్పు సునీత పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, రచన సిరివెన్నెల.

0: Chanda defeated Javakar Sindhrov in a second round match of the Singfield Cup in St. Louis, United States, in his first victory in the tournament, which is the penultimate event of the Grand Chess Tour. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బంగారు కాపురం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు. సంగీతం జేవి రాఘవులు, రచన వేటూరి.

అభినందన. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం ఇళయరాజా, రచన ఆత్రేయ.

నిర్ణయం ఈ చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

లేత మనసులు చిత్రానికి శ్రేయ ఘోషల్ పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి, రచన భువనచంద్ర.

మీరింతవరకు లాహిరి లాహిరిలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో యువత మహాత్ముల జీవితాల నుంచి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో 14 రాష్ట్రాల్లో 33 గజ అభయారణ్యాల ద్వారా ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2nd రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ ను విడుదల చేశారు. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అసాధారణ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను ఈ ఆత్మకథలో పొందుపరిచారు. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకుని విశిష్టమైన ప్రజా జీవితం, భారత 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఆయన ప్రయాణాన్ని, ప్రజాసేవను తీర్చిదిద్దిన విలువలు, అనుభవాలు, పరిస్థితులపైన ఈ పుస్తకం చక్కటి అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్టపతిగా రామ్నాథ్ కోవింద్ మార్గదర్శకత్వం తనకెంతో పెద్ద బలంగా నిలిచిందని అన్నారు. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ఆయన జీవితం, వ్యక్తిత్వం, ఆయన దేశానికి చేసిన సేవల గురించి తెలియచేయడమే కాకుండా భారతీయ ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఒక గొప్ప వారసత్వంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: కోవింద్ జీ జైసే అనేకో యువా చాహియే జో పరేషానియో సే పరాస్త నా హో జో ముష్కిలో సే మాయూస్ నా హో బల్కి అప్ని మెహనత్ సే హర్ మంజిల్ కో ఆసాన్ బనానే కా హౌసలా రఖే ఇసీ బదలావ్ సే సశక్త భారత్ కే నిర్మాణ కా సంకల్ప పూరా హోగా యహీ సే ఆత్మనిర్భర్ ఔర్ వికసిత్ భారత్ కా రాస్తా బనేగా.
0: రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించి ఆయన సొంత పదాల్లో తెలుసుకోవాలని, ఆయన రచనలు, అనుభవాలను చదవాలని ప్రధానమంత్రి యువతరానికి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి మహానుభావులు భారత పునర్నిర్మాణానికి కలలుగన్నారని, అత్యంత పేదలు, అణగారిన వర్గాల వారు కూడా అత్యున్నత స్థానాలను అధిరోహించే అవకాశం లభించే భారతదేశం కావాలని ఆకాంక్షించారని ప్రధానమంత్రి చెప్పారు. రామ్నాథ్ కోవింద్ వంటి ప్రముఖులు తమ కష్టపడే తత్వంతో, సామర్థ్యాలతో తమ జీవితాలను మార్చుకోవడమే కాకుండా శతాబ్దాల నాటి కళలను, ఆదర్శాలను వాస్తవ రూపంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించారని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయాలు కేవలం అధికారం పొందే సాధనం కాదని, దేశానికి సేవ చేసేందుకు ఒక అవకాశం అని అన్నారు. విద్య అనేది అంతులేని అవకాశాలకు తలుపులు తెరుస్తుందని, జీవితంలో కొత్త దిశలను, అవకాశాలను అందిస్తుందని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు పోలీస్ చర్య ఆరోపణలు, అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకల ఆరోపణలతో నిరసన నిర్వహించారు. దేశం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని సభలో ఓం బిర్లా తెలియజేశారు. విద్య, విజ్ఞాన శాస్త్రం, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన అనేక రంగాల్లో దేశ యువజనులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. దేశ యువత సామర్థ్యాల కారణంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని స్పీకర్ చెప్పారు.
2: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विशेष स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है. देश का युवा भी चाहता है कि उनके विषयों पर चर्चा हो.
0: దేశ యువత తమకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగాలని కోరుకుంటున్నారని ఆయన సభ్యులకు చెప్పారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. విధానాలు, అభిప్రాయాల విషయంలో

భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దేశ ప్రజలు పార్లమెంట్ పనిచేయడం చూడాలని అనుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. పార్లమెంట్ గౌరవాన్ని భంగపరచవద్దని, ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సభను అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ పదే పదే కోరినప్పటికీ సభ్యులు గందరగోళం కొనసాగించడంతో స్పీకర్ సభ

చేశారు. విధానాలు అభిప్రాయాల విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశ ప్రజలు పార్లమెంటు పనిచేయడం చూడాలని అనుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. పార్లమెంటు గౌరవాన్ని భంగపరచవద్దని, ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సభను అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ పదే పదే కోరినప్పటికీ సభ్యులు గందరగోళం కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై రాజ్యసభలో కూడా గందరగోళం చెలరేగి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, రక్షణ, రవాణా, పర్యాటక, సంస్కృతి, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఆహార ప్రాసెసింగ్, బొగ్గు గనులు, ఉక్కు శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ జీరో అవర్ చేపట్టారు. అయితే సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవ వైవిధ్యంతో వాతావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఇస్తూ, ప్రపంచంలోని ఏనుగుల్లో దాదాపు 60% భారత్లోనే ఉన్నాయని, దీనివల్ల భారత్ ఏనుగుల పర్యావరణ వారసత్వానికి సజీవ చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. భారత్లో భూమిపై అత్యంత సుసంపన్నమైన వైవిధ్యమైన భూభాగాలున్నాయని కీర్తివర్ధన్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కీలకమైన ఆవాసాలను పరిరక్షించేందుకు, ఏనుగులు వలస వెళ్లే మార్గాలను సంరక్షించేందుకు దేశంలో 14 రాష్ట్రాల్లో 33 ఏనుగుల అభయారణ్యాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఆసియా ఏనుగులు అత్యంత గంభీరమైన సౌందర్యాన్ని కలిగి ఉండడంతో పాటు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. పర్యావరణ ఇంజనీర్లుగా ఏనుగులు పనిచేస్తాయని మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా, భారత్లో ఏనుగులు మానవుల భాగస్వామ్యం భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అధునాతన పర్యవేక్షణ ద్వారా మానవులకు ఏనుగులకు మధ్య సంఘర్షణను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శాస్త్రీయంగా రూపొందించిన 150 ఏనుగు కారిడార్లు ఏర్పాటు చేశామని భూపేందర్ యాదవ్ తెలియజేశారు. భారత అంతరిక్ష పితామహుడు ఇస్రో తొలి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఒక సాధారణమైన శాస్త్రీయ వ్యవస్థలో పనిచేసిన విక్రమ్ సారాభాయ్ ఆనాడుగన్న కలలు ఈనాడు అద్భుత విజయాలుగా సాకారమై ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని వ్యాప్తి చేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి వందే మాతరం స్ఫూర్తినిచ్చిందని, నేటికీ దేశ గుర్తింపును బలోపేతం చేస్తూనే ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడారు. వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, తిరుపూర్ కుమారన్ వంటి స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి ధైర్యం వందే మాతరం స్ఫూర్తిని సజీవంగా ఉంచిందని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో చిరాగ్ నగర్ గౌసియాచాల్ వద్ద భారీ వర్షం కారణంగా ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 2 మరణించగా 6 నుంచి 8 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ దళం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంబులెన్సులతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్లోని వరద బాధితుల కుటుంబాల కోసం కేటాయించిన 1,000 కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మళ్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ బ్యాంక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య వల్ల దేశంలో పేదరికం మరింతగా పెరుగుతుందని, బలహీన కుటుంబాలకు విపత్తు ముప్పును పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్ లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించారు. గ్రాండ్ చెస్ టూరాఖరి పోటీ అయిన ఈ టోర్నమెంట్ లో ప్రజ్ఞానందకు ఇది మొదటి విజయం. గేమ్ ప్రారంభం నుంచే ప్రజ్ఞానంద పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. డ్యూరాన్ కప్ ఫుట్బాల్ పోటీలో 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకుని వెళ్లింది. విశేషాలు మరొకసారి. దేశంలో యువత మహాత్ముల జీవితాల గురించి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు

స్థలానికి వాయిదాపడ్డాయి. మన దేశంలో ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్ లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో జీవనశైలి మార్పులలో వచ్చే సమస్యలు, ఆహార నియమాలు ఈ అంశంపై కార్డియోథొరాసిస్ సర్జన్ డాక్టర్ పివి సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జీవనశైలి వల్ల వచ్చే స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండడానికి, ఒకవేళ ఆల్రెడీ ఈ వ్యాధులు వచ్చిన వారు వాటిని అదుపు చేసుకోవడానికి ఒక సరికొత్త ఆహార విధానాన్ని ప్రతిపాదించారు డాక్టర్ పివి సత్యనారాయణ గారు. ఈయన కార్డియోథెరాసిక్ సర్జన్గా సేవలందిస్తూ ఇప్పటికీ 16,000కు పైగా గుండె సంబంధిత ఆపరేషన్స్ విజయవంతంగా చేశారు. డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఈరోజు మన స్టూడియోకు వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం ద్వారా ఆకాశవాణి శ్రోతలకు జీవనశైలి వలన వచ్చే జబ్బులు, సరి అయిన ఆహార విధానంతో వాటి నివారణ అన్న అంశంపై అత్యంత అమూల్యమైన సమాచారం అందించనున్నారు. అలాగే ఈయన ప్రతిపాదించిన నూతన ఆహార విధానం ఏమిటి, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పివి సత్యనారాయణ గారు.
2: నమస్కారం దిలీప్ గారు. ముందుగా ఆకాశవాణి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. చాలా కాలం నుంచి మనం చూస్తూ వస్తున్నాం, ఎప్పుడూ లేనంత విధంగా ఈ రోజుల్లో గుండె జబ్బులు రావడం, అలాగే స్థూలకాయం పెరగడం, అలాగే మధుమేహం, డయాబెటీస్ పెరగడం, ఈ మధ్య ఇంకా ఎక్కువ చూస్తుందేంటంటే ఎప్పుడు అరుదుగా వినేటువంటి క్యాన్సర్ లాంటి జబ్బులు, అతి సామాన్యంగా అతి ఎక్కువ మందిలో ఇది క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడడం, ఇవన్నీ చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి శాస్త్రోక్తంగా జరిగినటువంటి రీసెర్చ్ అంతా చూసినట్లయితే ఇవే కాకుండా, ఈ 4 జబ్బులే కాకుండా ఇంకా 60 రకాల జబ్బులతో కూడిన ఒక వ్యాధిగ్రస్తిని గుర్తించారు శాస్త్రకారులు. దాని పేరు మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఆ మెటబాలిక్ సిండ్రోమ్లోనే ఈ జబ్బులన్నిటికీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్క మెటబాలిక్ సిండ్రోమ్ని కనుక అర్థం చేసుకుని దాని కనుక పరిమితిలో ఉంచుకోగలిగితే ఈ జబ్బులకి అన్నింటికి కూడా పరిష్కార మార్గం దొరికే అవకాశం ఎంతైనా ఉంటుంది. అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఎవరికి ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలంటే మనకి ఈ ఎవరికైనా కానీ స్థూలకాయం ఉండి, అలాగే మధుమేహం ఉండి, అలాగే లిపిడ్ ప్రొఫైల్స్ అంటారు వాళ్ళకు ఉన్నటువంటి కొవ్వు సాంద్రత, రక్తంలో ఉన్నటువంటి కొవ్వు సాంద్రత అన్నిటి తెలుసుకుని వాటిలో కనుక దుష్ఫలితాల వైపు ఉన్నట్టయితే అది, ఈ విధంగా అలాగే బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే, బీపీ అంటాం మనం మామూలు సాధారణ భాషలో, బీపీ కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఈ 5 ఏ 3 ఉన్నా కానీ మెటబాలిక్ సిండ్రోమ్ గా గుర్తించాలి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోను శరీరంలో మనం ఎప్పుడైతే పిండి పదార్థాలు తింటామో ఆ పిండి పదార్థాలు తిన్న వెంటనే ఈ ఇన్సులిన్ హార్మోను బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ద్వారా సెక్రీట్ అవుతూ ఉంటుంది. దాని ముఖ్యమైన పనులు ఏంటంటే ఇన్సులిన్ ఎందుకు వస్తుందంటే శరీరంలోకి, అది మనం తీసుకున్నటువంటి ఈ పిండి పదార్థాలు అన్నింటిలో ఉన్నటి ఎనర్జీని గ్లూకోజ్ గా ఉంటుంది, అది ఆ గ్లూకోజ్ గా మార్చి ఆ గ్లూకోజ్ని ప్రతి జీవకణంలోకి చొప్పించేట్టుగా చేస్తుంది. అది అలా కనుక జరిగినట్టయితే గ్లూకోజ్ కనుక జీవకణంలో వెళ్ళినప్పుడు అప్పుడు ఆ జీవకణం దీని యొక్క శక్తిని పూర్తిగా దాన్ని వాడుకునే శక్తి వస్తుంది. అలాగే ఈ ఇన్సులిన్ అనే ఈ హార్మోన్ ప్రభావం వల్ల బాడీలో ఉన్నటువంటి కొవ్వు పదార్థం కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇది ఒక శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాన్ని కూడా పెంచి పోషించే అవకాశం ఎంతైనా ఉంది. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్సులిన్ యొక్క ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకుని ఒక శక్తిగా ఉపయోగించుకునేటువంటి పదార్థాలను వాడుకుంటూ ఈ కొవ్వు పదార్థాలని, ఈ ఊబకాయం కలుగజేసేటువంటి పదార్థాలను తగ్గించుకున్నట్టయితే చాలా మట్టుకి జబ్బులు, ముఖ్యంగా ఈ మధుమేహం లాంటివి, గుండెపోటు లాంటివి, క్యాన్సర్ లాంటివి, అదుపులు

0: ఉంచుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి వలన వచ్చే వ్యాధులు అంటే మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ వంటివి విపరీతంగా పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మనం ఎక్కువ ఆహారం తీసుకొని తక్కువ క్యాలరీలను ఖర్చు చేయడం వలన ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజం?
0: పురాతన కాలంతో కంపేర్డ్గా చూస్తే ఈ అధునాతనమైన కాలంలో ఎక్కువ మంది ప్రజలు అందుబాటులోకి వచ్చిన ఆహార పదార్థాలని విరివిగా తీసుకుంటూ ఈ ఇండస్ట్రియలైజ్డ్ వరల్డ్లో అంటే మనకి అంతపూర్ణం దాకా శారీరక శ్రమ అనేది ఒక భాగంగా ఉండేది. అటువంటి శారీరక శ్రమని పూర్తిగా దూరం పెట్టుకుని మనం తీసుకునే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటూ శ్రమశక్తిని బాగా తగ్గించేయడం సాధనాలు, ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, స్కూటరు, సైకిలు, అలాగే కారు, బస్సు, రైలు, విమానం, వీటన్నింటిని కూడా ఎక్కువ వినియోగించుకున్నాం. అంతపూర్వం ఇంట్లో ఉండి స్త్రీలందరూ కూడాను వాళ్ళు వండించుకునేటువంటి కొన్ని పదార్థాలు ఉండే వాటిని దంచుకునేవాళ్ళు, అలాగే బట్టలు ఉతుక్కునేవారు, అలాగే ఇల్లంతా క్లీన్ చేయడానికి చీపురుతో చేసుకోవడం ఇటువంటి పనులను చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన కాలంలో ఏమైంది, మనం చేస్తున్న దంచుకునే పద్ధతే పూర్తిగా పోయింది. అది ఏదో రెడీమేడ్గా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ని ఇంటికి తెచ్చుకుంటున్నాం. ఏదో కొద్దో గొప్ప ఏమైనా రుబ్బులాంటివి రుబ్బుకోవడం అనేటువంటి ఏమైనా అవసరాలు వచ్చినప్పుడు కూడా మనం మిక్సీలు వాడుతున్నాం. అలాగే అంతపూర్ణం దాకా మనం బట్టలవి ఉతుక్కునేవాళ్ళం చేతితోటి, అటువంటి అవకాశం కూడా లేకుండా ఈ రోజున వాషింగ్ మిషన్లు వాడుతున్నాం. ఇలాగ శారీరకంగా మనం శ్రమించేటువంటి జీవన శైలిలో ఇముడిపోయినటువంటి శారీరక శ్రమని మనం పూర్తిగా దూరంగా పెట్టాం. సో ఆ విధంగా మనం తీసుకునే ఆహారానికి మనం ఖర్చు పెట్టేటువంటి ఈ ఆహారపు యొక్క శక్తిని ఎక్కడ సంబంధం లేకుండా పోయింది. అలా కాకుండా ఇంతకుముందు ఆహారం జరిగేటువంటి విషయాల్లో మీరు చూసినట్లయితే పోషక పదార్థాల విలువ కొద్దిగా తక్కువగా ఉండేది. కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి పోషక పదార్థాల విలువ మీరు ఎక్కువ చూసినట్లయితే ప్రాసెస్డ్ ఫుడ్లో చిన్న తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ ఎక్కువ పోషక పదార్థాలు ఉండే, అంటే న్యూట్రియన్ డెన్సిటీ అంటాం దీన్ని. న్యూట్రియన్ డెన్సిటీ అంటే పోషక పదార్థాల విలువ ఎక్కువగా ఉండడం, అటువంటి పదార్థాలను ఎక్కువ తీసుకుంటున్నాం. ఆ విధంగా చూసినట్టే దీన్ని బట్టి మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే మీరు తీసుకునే ఆహారం తగ్గించడం కానీ లేకపోతే శ్రమించి మీరు శారీరక శ్రమను పెంచి ఆ తిన్న ఆహారంతా పూర్తిగా ఖర్చు పెట్టుకున్నట్టయితే ఇటువంటి బాధలకు దూరంగా ఉంటారు అని చెబుతూ వచ్చారు 70 ఏళ్ళ నుంచి. కానీ ఇది కొంతవరకు నిజమే, కాదని అంటలేదు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం మనం శ్రమించేదానికన్నా ఖర్చు పెట్టేదానికన్నా ఎక్కువ ఉంటే అది నిల్వ ఉండిపోతుంది శరీరంలో. కానీ ఇంత పూర్వం దాకా లేనటువంటి ఒక అవగాహన కొత్తగా ఏమొచ్చిందంటే మనం తీసుకున్న ఏ ఆహార పదార్థమైనా, ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఆహార పదార్థాలు 4 రకాలుగా విధించవచ్చు. దాంట్లో ముఖ్యమైన 3 పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. ఈ 3 కాకుండా ఇంకోటి మ్యాక్రో న్యూట్రియంట్ అంటారు, అది ఏంటంటే ఈ ఆల్కహాల్ ద్వారా వస్తుంది. ఆ 3లో ఏమున్నాయంటే పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. ముఖ్యంగా అందరం భారతదేశంలో పర్టికులర్లీ మన సౌత్ ఇండియాలో మనం పూర్తిగా ఇక మన ఆహార విధానాలు పరిశీలించినట్టయితే పొద్దున్న సాయం దాకా దాంట్లో ఎక్కువ శాతం పిండి పదార్థాలు ఉంటాయి, కొవ్వు పదార్థాలు కొద్ది తక్కువ ఉంటాయి. అలాగే మాంసకృతులు కూడా ఇంచుమించుగా తక్కువగానే చెప్పాలి. మనం మిగతా ప్రపంచ దేశాలతో చూసినట్టయితే భారతదేశంలో మనం వాడే మాంసకృతులు బాగా తక్కువ. ఎక్కువ మంది నాన్ వెజ్ తింటున్నాం అనుకుంటున్నారు, కానీ ఎక్కువ మంది జనాభాలో ఏదో వారానికి 1 రోజు 2 రోజులు తింటున్నారు. మిగతా అంతా కూడాను ఈ కూరగాయలతోటి, ముఖ్యంగా కన్నా ఎక్కువ శాతం ఉండేది అన్నం, అన్నం లేకపోతే రొట్టెలు, ఆ లేకపోతే ఇడ్లీ, దోశ ఇటువంటి వీటన్నిటిలో కూడా మనం చూసినట్టయితే పొద్దున్నే టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా తీసుకునే పదార్థాలు అన్నింటిలోనూ మనం చూస్తున్నాం ఏంటంటే పిండి పదార్థాలు మాత్రమే. 100కి 80% దాకా పిండి పదార్థాలు తీసుకుంటున్నాం, 10 నుంచి 15% దాకా ప్రోటీన్స్ లాంటివి కొన్ని తీసుకుంటున్నాం. ఈ శాతం కొవ్వు పదార్థాలు మాత్రం బాగా తగ్గించేసి ఇప్పటిదాకా ఉన్నటువంటి అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే కొవ్వు పదార్థాలు తినడం వల్ల కొవ్వు పెరుగుతుంది. అందుకోసం భయపడి ఈవెన్ దోశలు కూడా ఏదో ఒక ప్యాన్లో కొత్తగా రకంగా వచ్చినటువంటి నాన్ స్టిక్ ప్యాన్లో నూనె లేకుండా మనం వండుకుని తింటూ గడుపుతూ వచ్చాం. కానీ ఈ పద్ధతి వల్ల అప్పుడు ఇది కనీసం ప్రపంచంలో 70 ఏళ్ల క్రితం ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా మన ముఖ్యోద్దేశం ఏంటంటే ఊబకాయం తగ్గించడం, మధుమేహం తగ్గించడం, గుండెపోటులు తగ్గించడం. ఈ ఆశయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఈ రోజు దాకా కూడా దాన్నే మనం పాటిస్తూ వచ్చాం. కానీ మన దురదృష్టవశాత్తు అలా తగ్గకుండా పోయి ఆ వాటి యొక్క శాతం జీవనశైలి ఉన్నటువంటి ఈ జబ్బులన్నీ కూడా ఏవైతే చెప్పాను నేను, అంటే స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సరు, ఇవే కాకుండా ఇంకా రకం కీళ్ళ నొప్పులు, జాయింట్ మార్పులు, ఇవన్నీ కూడా అవసరం వచ్చేటువంటి ఎన్నో రకాల జబ్బులు, స్త్రీలో అయితే పీసీఓడి అంటారు, ఇటువంటి జబ్బులు, ఇవన్నిటికీ కూడా కారణమైనటువంటిది ఈ పిండి పదార్థాలని ఈ మధ్య తెలుసుకున్నాం. సో ఈ పిండి పదార్థాలని తగు పాడల్లో మార్చి ఏ విధంగా మారిస్తే మనం ఈ జబ్బుల నుంచి దూరంగా ఉంటాం అన్న తెలుసుకోవడానికి ఈ అవగాహన కోసమే ఈ ప్రశంసలు.
1: అయితే మీరు పిండి పదార్థాలు తగ్గించి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది అని అంటున్నారు. అయితే మనం

0: తీసుకునే ఆహారంలో ఏ పదార్థాల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి? ఏ పదార్థాల్లో ఈ క్రొవ్వులు ఎక్కువగా ఉంటాయి?
1: పిండి పదార్థాలను సర్వసాధారణంగా మనం రోజు ఎక్కువ శాతం తీసుకునేవి. ఆహార ధాన్యాలంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే ఈ రైసు, బియ్యం, గోధుమలు, వీట్, అలాగే జొన్నలు, రాగులు, ఇంకా కొత్త కొత్తగా ఈ మధ్య అంతకుముందు దాకా అలవాటు లేనివన్నీ కూడా కొత్తగా వస్తున్నాయి. ఓట్సు, ఫ్లేక్సు, ఈ విధంగా కూడా మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. ఈ విధంగా వస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఆహార ధాన్యాలే. కొన్నిట్లో కొంత పిండి పదార్థంతో పాటు కొన్ని పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి, అంటే ఫైబర్ అండ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంతే తప్పిస్తే బేసిక్గా ఇవన్నీ కూడా పిండి పదార్థాలు. వాటితో మనం తినేది రోజు అన్నం వండుకు తింటున్నాం, అన్నం కాకపోతే ఉప్మా తింటున్నాం, ఉప్మా కాకపోతే దోశలు తింటున్నాం, ఇడ్లీ తింటున్నాం, గారెలు తింటున్నాం, వడలు తింటున్నాం, పూరీ తింటున్నాం. వీటిలో కనుక మనం చూసినట్టయితే వీటన్నిటిలో కూడా ముఖ్యమైనది పిండి పదార్థం. కొన్నిట్లో ఇప్పుడు లైక్ వడలాంటి ఉందనుకోండి, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇటువంటి వాటిలో కొంత మాంసకృతులు కూడా ఉన్నాయి. మామూలుగా శాకాహారులందరికీ కూడా ఈ మాంసకృతులు వచ్చేటువంటి అవకాశం అంతా కూడా ఈ పప్పు దినుసుల్లో ఉంది. కానీ పప్పు దినుసుల కన్నా కూడా వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి మాంసకృతుల కన్నా. అందుకోసం అని పిండి పదార్థాలు శాతం కనుక మనం చూసినట్టయితే, శాకాహారంలో కనుక మనం చూసినట్టయితే ఈ పాల పదార్థాల వాడకం కూడా బాగా తక్కువ. పాల పదార్థాలు అంటే మనం ముఖ్యంగా పన్నీర్ అని, మాంసకృతులు, చీజ్ అని ఇటువంటి విధంగా చెప్తాం. సో వాటి వాడకం కూడా తక్కువ ఉన్నప్పుడు 70 నుంచి 80% దాకా పిండి పదార్థాలు మాత్రమే తింటున్నాం. అంటే రోజు మీరు ఊహించండి, మీరు పొద్దున్న కాఫీలో పాలు తాగుతాం, పాలతో పాటు షుగర్ వేసుకుంటాం, అలాగే కాఫీ అయిపోయిన తర్వాత ఇడ్లీ తింటాం. ఇడ్లీలో ముఖ్యంగా ఉన్నటువంటి మాంసకృతులు కాకుండా దాంట్లో ఎక్కువ భాగం మీకు బియ్యపిండి కలపడం వల్ల వాటిల్లో ఉన్నటువంటి అన్ని కూడా పిండి పదార్థాలే. అలాగే మీరు చట్నీ చేస్తారు, సాంబారు, సాంబార్లో కూడా వాడేది మళ్ళీ పప్పే, పప్పులో కూడా మళ్ళీ పిండి పదార్థాలే. అలాగే మీరు మధ్యలో ఉండేటువంటి స్నాక్స్ ఏవో కొన్ని కొన్ని తింటారు, బిస్కెట్లు, బిస్కెట్లో ఉన్నంతా కూడా మళ్ళీ పిండి పదార్థమే. అలాగే మళ్ళీ లంచ్కి వచ్చామనుకోండి, లంచ్ టప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, అన్నంలో కొద్ది కూరలు కలుపుకుంటున్నాం. అన్నం అంతా కూడా ఎక్కువ తిని కొద్ది కూరలు తినడం వల్ల మనం ఎక్కువ శాతం అంతా కూడా పిండి పదార్థాలు తింటున్నాం. అలాగే మధ్యలో ఏమైనా స్నాక్స్ లాంటివి తిన్నా, పకోడీలు ఇటువంటివి తిన్నా కానీ మళ్ళీ దాంట్లో కూడా శనగపిండి, మళ్ళీ బియ్యపిండి, ఈ విధంగానే పిండ్లన్నీ కూడా కలిపి తింటున్నాం. సో మీరు సాయంత్రం మళ్ళీ భోజనానికి వచ్చినప్పుడు ఎవరో కొద్దిమంది మాంసాహారులు అప్పుడప్పుడు ఏదో చికెన్ అనో ఫిష్ అనో తింటూ ఉంటారు, కానీ శాకాహారులు అందరూ తినేది చిన్న కొద్దిపాటి కూర వేసుకుని అందులో ఉడకబెట్టుకుని నూనె పదార్థం కూడా లేకుండా మనం ఆ ఉన్నటువంటి పులుసు గానో దీని విధంగా తీసుకుంటూ ఎక్కువ భాగం మళ్ళీ మనం దాంట్లో మనం తీసుకుంటున్నది ఈ అన్నం, లేకపోతే కొద్దిమంది ఈ చపాతీ అన్నం బదులు, లేకపోతే ఉప్మా. ఈ విధంగా మారుస్తున్నాం తప్పిస్తే పిండి పదార్థాలు ఉన్న ఒకటి రెండు రకాలు మారుస్తున్నాం కానీ మనం దాంట్లో ఉన్న నిష్పత్తి మాత్రం ఏం మారట్లేదు. అలాగే మళ్ళీ పెరుగు, పెరుగులో ఉన్నదంతా కూడా మళ్ళీ పిండి పదార్థమే. సో ఈ విధంగా పొద్దున్న సాయం దాకా తీసుకునే ఆహారం అన్నింటిలో కూడా నిష్పత్తి కనుక చూసినట్టయితే పిండి పదార్థాల నిష్పత్తి 60 నుంచి 70% దాకా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు, పర్టికులర్గా ఆ దాంట్లో వచ్చేవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ అంటాం. చిన్నప్పుడు ఎప్పుడో దంపుడు బియ్యం చూసినట్టయితే మీరు వాటిలో పొట్టు అంతా పోయి ఉండేది కాదు, కానీ ఈ రోజున మనం తినేటటువంటి పాలిష్డ్ రైసు, వైట్ పాలిష్డ్ రైసు, హైలీ ప్రాసెస్డ్ రైసు మనం తినడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పొట్టు పదార్థం, దాంతోపాటు వచ్చే విటమిన్ అన్ని కోల్పోతున్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అని, కార్న్ ఆయిల్ అని, తర్వాత పీనట్ ఆయిల్ అని, తర్వాత వీట్లోంచి, రైస్లోంచి రైస్ బ్రౌన్ ఆయిల్ అని, ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి ఈ కొవ్వు పదార్థాన్ని కూడా తీసేసే ప్రక్రియ మనం దాంట్లో చూస్తున్నాం రోజు. వాటినే రిఫైన్డ్ ఆయిల్స్గా బజార్లో అమ్ముతున్నారు. అంటే రిఫైన్డ్ ఆయిల్స్ పోయి వైటమిన్ హస్క్లో ఉన్నటువంటి చిట్టు తౌడు ఉన్న వాటిలో ఉన్న వైటమిన్స్ పోయి ఆ మిగిలిందల్లా ఏంటంటే మనకి పిండి పదార్థం ఒక్కడే మిగిలింది. ఇటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మనకి ఎక్కువ హాని జరుగుతుందని ఈ మధ్య గుర్తించాం. ఇంతకుముందు పూర్వీకులు మనం ఇంత ప్రాసెస్డ్ ఫుడ్ లేనప్పుడు ఇన్ని జబ్బులు ఉండేవి కాదు వాళ్ళకి, కానీ ఇటువంటి జీవనశైలి ఉన్నటువంటి జబ్బులు ఇంతకుముందు ఇంత ఎక్కువ ఉండేవి కాదు. కానీ గత 70 సంవత్సరాలు, ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి ఈ రిఫైన్డ్ ఫుడ్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్, ముఖ్యంగా దాంట్లో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ అంటారు, వీటిని పెంచడం వల్ల ఎక్కువ జబ్బులు పారిపడుతుందని మేము అనుకుంటున్నాం.
0: డాక్టర్ గారు, మీరు ఈ జీవనశైలి సంబంధిత వ్యాధులు నివారణ కోసం ఒక ప్రత్యేకమైన నూతనమైన ఆహార విధానాన్ని ప్రతిపాదించారు. అయితే ప్రస్తుత కాలానికి అనుగుణంగా మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, అంటే మీరు ప్రతిపాదించిన ఆహార విధానంలో భాగంగా?
1: అవునండి, దీంట్లో అంటే మరీ ముఖ్యంగా నేను కొత్తగా రాడికల్గా ఏం చేంజ్ చేయట్లేదు. మనం ఉన్నటువంటి ఇంతకుముందు ఏంటంటే మనం చెప్పినట్టుగా నేను పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు ఈ మూడు ముఖ్యంగా మిళితం 100 పాళ్ళు అనుకుంటే ఇంతకుముందు దాకా మనం 60 నుంచి 70 పాళ్ళు దాకా పిండి పదార్థాలు తింటున్నాము. అలాగే ఒక 10 నుంచి 20% మాంసకృతులు తింటున్నాము, ప్రోటీన్స్ అనేవి. అలా మిగతా అంతా కూడా 5 నుంచి 10% దాకా కొవ్వు పదార్థాలు

కానీ ఒకప్పుడు మనం మన పూర్వీకులందరూ శుభ్రంగా తింటున్నటువంటి ఈ ఘీ లాంటివి, వెన్న, పాల మీద ఉన్న మేగడ, ఇటువంటివన్నీ కూడా మనం దూరంగా పెట్టి, ఎందుకంటే వాటి వల్ల ఎక్కువ దుష్ఫలితాలు వచ్చాయని కొంతమంది శాస్త్రకారులు నమ్మి వాటి ప్రాచుర్యాన్ని పెంచారు. అంటే అందుకోసం కొవ్వు పదార్థాలు అంతకుముందు మనం ఎక్కువ కాలం తీసుకునే వాళ్ళం, ఇంతకుముందు వాటిని కూడా ఇప్పుడు దూరంగా పెట్టి నూనె అంటేనే లేకుండా చేస్తున్నాం. పొరపాటు బజార్లోకి వెళ్ళి ఏం వస్తువులను కొంటున్నాం అంటే కొలెస్ట్రాల్ జీరో అనుంటే దాన్ని ప్రేమిస్తున్నాం, కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉన్నా దాన్ని ద్వేషిస్తున్నాం. ఈ విధమైన మార్పులు చేసుకుంటూ వచ్చి ఈ 70 ఏళ్ళ నుంచి కూడా జరుగుతున్న మార్పుల్లో ముఖ్యమైన మార్పు ఏంటంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ వల్ల అది కొవ్వు పదార్థం వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది, కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయి. దీన్ని గట్టిగా నమ్మి మనం ఎంత వీలుంటే అంతవరకు కొలెస్ట్రాల్ దూరంగా పెడుతూ వచ్చాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి శాస్త్ర ప్రకారం అంతా మనం తెలుసుకుంది ఏంటంటే కొలెస్ట్రాల్ని అంత ద్వేషించవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల యొక్క శాతం పెరగట్లేదు, అలాగే కొలెస్ట్రాల్ యొక్క ఎన్నో మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. దానికోసం ఎంతో మందులతోటి కొలెస్ట్రాల్ని కృత్రిమంగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ శాస్త్రకారులంతా నిరూపిస్తూ వస్తున్నారు. అందుకోసం నా భయం లేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కొలెస్ట్రాల్ భయం, కొలెస్ట్రాల్ భూతం వెంటాడదని అనుకున్నప్పుడు మనం కొలెస్ట్రాల్ కాసేపు పక్కన పెడితే మిగతా భాగాల్లో ఉన్నటువంటి 60-70% అని చెప్పాను దగ్గర పిండి పదార్థాలు, దాంట్లో పిండి పదార్థాలను మరి 0 నుంచి 5% మార్చి, అంటే ఇంతకుముందు కొవ్వు పదార్థాలు ఏ శాతంలో తీసుకుంటున్నాం అదే శాతంలో పిండి పదార్థాలకి తగ్గిద్దాం. అలాగే ఇంతకుముందు తీసుకున్న కొవ్వు పదార్థాలని 5 నుంచి 10% దాకా ఉన్నటువంటి కొవ్వు పదార్థాల శాతాన్ని మనం 60-70% దాకా మారుద్దాం, పెంచుదాం. కానీ మాంసకృతుల యొక్క శాతాన్ని మనం మార్చక్కలేదు, దాన్ని అలాగే ఉంచుతాం. 20-30% ఉండేది ఇంతకుముందు, అవే మాంసకృతులు ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తూ 20-30% చేద్దాం. అంటే ఇప్పుడు మనం బేసిక్గా చేసింది ఏంటంటే నిష్పత్తిని మార్చాం. ఇంత పూర్వం తీసుకునే పిండి పదార్థాల నిష్పత్తిని 60-70% ఉన్నదాన్ని ఇప్పుడు 5-10% తగ్గిస్తున్నాం. అలాగే ఇంతకుముందు కొవ్వు పదార్థాలు, మంచి కొవ్వు పదార్థాలు, కొన్ని కొవ్వు పదార్థాలు కూడా కొన్ని చెడ్డ ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి, అలాగే మంచి కొవ్వు పదార్థాల శాతాన్ని మనం 60-70% పెంచుతాం. ఈ మార్పులు తీసుకొచ్చే అవకాశాన్ని మనం ఎంత కల్పించుకుంటే మన దైనందిన జీవితంలో అంతవరకు మనం జబ్బుల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంది. చాలామంది ఈ మాటకి ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తించే ఉంటారు, గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని. అన్ని కొలెస్ట్రాల్ కాకుండా దాంట్లో కొన్ని మంచి కొలెస్ట్రాల్ ఉంది, కొన్ని చెడ్డ కొలెస్ట్రాల్ ఉంది. ఈ మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవాలి, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. మనం అలా చేసినట్టయితే మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, అలాగే మిగతా జబ్బులు కూడా వచ్చేటువంటి స్థూలకాయం కూడా తక్కువ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్నకి మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు ఫిష్ అనేది ఉందనుకోండి, ఫిష్ అంటే చేపలు ఉన్నాయి, చేపల నుంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థం చాలా మంచిది, ఉత్తమమైనది. అలాగే ఇప్పుడు వైట్ మీట్ అంటాం, అలాగే అంటే ఏంటంటే చికెను, ఈ బర్డ్ మీట్ అంటారు, అలా దాంట్లో నుంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థం కూడా చాలా మంచిది. అలాగే మనం మీరు చూసినట్టయితే పాలలో ఉన్నటువంటి వెన్న, మేగడ, నెయ్యి, వీటిలోంచి వచ్చేటువంటి క్రీము, ఇటువంటి వాటిలోంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థాలు అన్నీ కూడా మంచి పదార్థాలు. మనం ఏవైతే చెడ్డ పదార్థాలు అనుకుంటున్నాం కొవ్వు పదార్థాలు, అవన్నీ కూడా దేని నుంచి వస్తాయంటే షుగర్ నుంచి వస్తాయి. షుగర్ అధిక శాతం, మితిమీరిన షుగర్తో మితిమీరిన పిండి పదార్థాలు మనం తీసుకున్నట్టయితే, శరీరానికి అవసరమైన కన్నా ఎక్కువ తీసుకున్న మితిమీరిన పిండి పదార్థాలు తీసుకున్నట్టయితే అవి అన్నీ కూడా ఈ చెడు కొలెస్ట్రాల్గా మారుతాయి. అదేవిధంగా ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అని చూస్తున్నాం మనం బజార్లో, ఇప్పుడు అంతా కూడా మనం దానికి మొగ్గు చూపుతున్నాం, ఎందుకంటే వెంటనే వెళుతున్నాం చాలా ఆరోగ్యకరమైన నమ్ముతూ. ఇప్పటిదాకా రిఫైన్డ్ ఆయిల్ అని మన దైనందిన కార్యక్రమంలో అంతపూర్వం దాకా వాడిని గానుగ నూనె, పప్పుల నూనె, ఇటువంటివన్నీ మానేసేసి వేరుశనగ నూనె, ఇటువంటి నూనెలు బదులన్నీ కూడా ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం ఈ రోజున. అటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం వల్ల ఈ చెడు కొవ్వు పదార్థాలు పెరుగుతున్నాయని చాలామంది నమ్ముతున్నారు. ఒక విధంగా మనకి ఇంతకుముందు డాల్డా, వనస్పతి ఇటువంటివన్నీ కూడా విరివిగా వాడుతూ వచ్చారు. అంటే మిగతా దేశాల్లో అయితే వీటిని మార్జరీన్ అని అదే పేరుతోటి అక్కడ కూడా అమ్మేవారు. వాటిలో ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అని అంటారు. అటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నవి ఆల్మోస్ట్ ఇవి ఎంత ఎక్కువ తీసుకుంటే మనం అటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా గుండె జబ్బులు కలగజేస్తాయి. అందుకోసమనే పాశ్చాత్యులు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నటువంటి డాల్డా, వనస్పతి లాంటి మార్జరీన్ అనే దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. కానీ మన దేశంలో ఇంకా విరివిగా వాడుతున్నారు, ఇంకా సులభంగా దొరుకుతూనే ఉంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏదైతే కలగజేస్తే గుండె జబ్బులు కారణమవుతాయో అదేవిధంగా రిఫైన్డ్ ఆయిల్స్ అన్నవి కొన్నప్పుడు దాంట్లో కొలెస్ట్రాల్ జీరో ఉండొచ్చు, కొన్నప్పుడు దాంట్లో కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ఉండొచ్చు, కానీ దాన్ని ఒకసారి వేడి చేసిన తర్వాత ఆ మంచి కొలెస్ట్రాల్ కాస్త చెడ్డ కొలెస్ట్రాల్గా మారే అవకాశం ఉంటుంది. అది ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం, ఆ విధంగా మారుతుంది. మన చాలామంది మన ఇళ్లలో మనం చూస్తుంది ఏంటంటే రిఫైండ్ ఆయిల్ కొనుక్కొచ్చి ఏ పూరీనో లేకపోతే వడ చేస్తాం, దానికి కావాల్సిన చాలా నూనె బాండీలో పోస్తాం, ఆ బాండీలో పోసిన నూనె అంతా మనం వాడలేం. కానీ ఆ మిగిలిపోయిన నూనె అంతా ఏం చేస్తామంటే మనం పారబోసే

0: శక్తి మనకు చాలామందికి లేదు. అందులో పైగా చూస్తూ చూస్తూ అటువంటి నూనె పారబోయే బుద్ధి కూడా కాదు మనకి. సో అందుకోసం మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ వాడినప్పుడు అలా దాన్ని దాంట్లో అటువంటి దుష్ఫలితాలు కలిగించేటువంటి ట్రాన్స్ఫైట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు మీరు ఆయిల్ బాయిల్ చేసి చల్లార్చి మళ్ళీ వేడి చేసి మళ్ళీ చల్లారిస్తే అంత దుష్ఫలితాలు దాంట్లో ఉండేటువంటి ట్రాన్స్ఫాట్స్ అనేవి దాంట్లో జమ కూరుతాయి. వీటిని మనం చెడ్డ కొలెస్ట్రాల్, చెడ్డ కొవ్వు పదార్థాలు అంటాం. వాటిని దూరంగా ఉండాలి మనం.
1: అయితే డాక్టర్ గారు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, మధుమేహం వంటి రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రస్తుతం మీరు ప్రతిపాదిస్తున్న ఈ నూతన ఆహార విధానాన్ని పాటించవచ్చా? ఒకవేళ పాటించవలసి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని పాటించాలి?
0: తప్పకుండా అండి, అందరికీ కూడా ఉపయోగపడే ఇదే. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే ఇంత పూర్వం దాకా సరైన ఆహార పదార్థాలు పాటించకపోవడం వల్ల ఈ జబ్బులు వచ్చాయి. అంటే గుండె జబ్బులు రావడం కానీ, మధుమేహం రావడం కానీ, స్థూలకాయం రావడం కానీ, అలాగే క్యాన్సర్ రావడం కానీ జరుగుతూ వస్తుంది. అందుకోసమని ఒకవేళ జబ్బు వచ్చేసినంత మాత్రాన మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకెళ్లేమని అనుకోవద్దు. ఈ ఆహార విధానంలో కనుక మార్చినట్టయితే గుండె జబ్బుల్ని అరికించవచ్చు, గుండె జబ్బుల తీవ్రతను తగ్గించవచ్చు, అలాగే మధుమేహాన్ని అరికట్టవచ్చు. కొద్ది మందిలో దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు. అంటే మధుమేహానికి సంబంధించినటువంటి మందులు కానీ, అటువంటి ఇంజెక్షన్లు కానీ అవసరం లేని పరిస్థితి కూడా కలగజేయచ్చు. అలాగే క్యాన్సర్ ఉధృతను తగ్గించవచ్చు. అలాగే ఇటువంటి అన్ని అవకాశాలు కూడా ఈ ఆహార మార్పులు చేయడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. దీంట్లో తెలుసుకోవాల్సిందంటే దీనికి కావాల్సిందంటే మీ డాక్టర్ని సంప్రదించి ఇటువంటి ఆహార నియమాలతో పాటించేటువంటి అవగాహన ఉన్న డాక్టర్ని. అందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిందంటే అందరు డాక్టర్లకి ఇంకా ఈ అవగాహన పూర్తిగా లేదు, ఏదో కొద్ది మందికి మాత్రమే ఈ అవగాహన వచ్చింది. అటువంటి వాడిని సంప్రదించగలిగితే మీరు వాడిచ్చిన సలహాలు సూచనలు తీసుకుని వీటికి తగు ముందు రక్త పరీక్షలు చేయించుకుని మీకున్న జబ్బు తీవ్రత ఎంతో తెలుసుకుని ఆ తర్వాత ఈ ఆహార విధానంలో మొదలెట్టిన తర్వాత మీ జబ్బు తీవ్రత ఏ విధంగా తగ్గుతోందా పెరుగుతోందా అన్నటువంటి పరీక్షల ద్వారా మాత్రమే మీరు పాటించినప్పుడు మాత్రమే మీరు దీన్ని పాటించాలి. ఉదాహరణకి మధుమేహం ఉందనుకోండి, ఈ పిండి పదార్థాలు పూర్తిగా తగ్గించేస్తే మధుమేహానికి వచ్చేటువంటి ఈ మందులు ఏవైతే ఉన్నాయో అటువంటి మందులన్నీ కూడా మీకు వెనువెంటనే షుగర్ని తగ్గించేసి, అంటే హైపోగ్లైసీమి అంటారు, అంటే మీ శరీరంలో రక్తంలో చాలా అతి తక్కువకు పడిపోతుంది గ్లూకోజ్ లెవెల్స్, అవన్నీ కూడా దుష్ఫలితాలు కలిగజేస్తాయి. అటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే మీరు డాక్టర్ని సంప్రదించి ఖచ్చితంగా అమలు చేసి ఈ అమలు చేసే పద్ధతికి ముందే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకుని ఏ తీవ్రత వరకు ఉందో ఆ తీవ్రతను తగ్గించుకోవడానికి మాత్రమే జరుగుతూ ఈ ఆహార పద్ధతులు అవలంబించాలి. అదేవిధంగా ఆహార పద్ధతి అవలంబిస్తున్నప్పుడు కూడా కంటిన్యూస్గా అంటే 4 రోజులకి, 5 రోజులకి, ఒక్కోసారి వీలుంటే 2 రోజులకి కూడా డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీలో జరిగే మార్పులు చాలా తొందరగా జరుగుతూ ఉంటాయి. అటువంటి మార్పులు జరిగినప్పుడల్లా వాటి దుష్ఫలితాలు ఉండకుండా ఉండాలంటే ఎక్కువసార్లు మీరు పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది, మీ డాక్టర్ని సంప్రదించవలసి వస్తుంది, ఆ సూచనల మేరకు ఈ ఆహారంలో ఉన్నటువంటి ఈ పదార్థాన్ని మార్చవలసి వస్తుంది. మనం ముఖ్యంగా ఈ ఆహారంలో ఉన్నటువంటి ఆహార యొక్క నియంత్రణ కాదు మనం చేస్తున్నది, ఈ ఆహార పద్ధతి వల్ల మనం మీ శరీరంలో సెక్రెటరీ హార్మోన్స్ అని కొన్ని ప్రత్యేకమైన కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఆ హార్మోన్స్ మారుస్తున్నాం. అందుకోసం వీటి ఫలితాలు కానీ దుష్ఫలితాలు కానీ చాలా తొందరగా కనబడతాయి మీకు. అందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కిడ్నీ జబ్బుల వాళ్ళు, గుండె జబ్బుల వాళ్ళు, ఈ డయాబెటీస్ వాళ్ళు వీటిని పరీక్షలు చేసుకుంటూ మాత్రమే ఈ ఆహార నియమాలు పాటించాలి.
1: చాలా మంచి సమాచారం తెలియజేశారండి. అయితే డాక్టర్ గారు, గర్భవతులు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది?
0: గర్భవతులు ఏ సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా ఇదేంటంటే అండి, గర్భవతులు ఉన్నది వాళ్లే కాకుండా వాళ్ళు కనబోయే పిల్లలు కూడా తవ్వాలి. సో ఇద్దరిని కనుక మనం చూసినట్టయితే ఇటువంటి కొత్త ఆహార విధానాలు గర్భస్థ దశలో మొదలడ్డం మంచిది కాదు. ఇటువంటి ఆహార నియమాలు అన్నీ కొత్త రకమైన ఈ మార్పులన్నీ కూడా శరీరం తట్టుకునే పరిస్థితులు ఉండదు. పైగా ఈ చిన్న శిశువుకి వచ్చేటువంటి కష్టాలు ఎక్కువవుతాయి. అంటే నా సలహా ప్రకారం గర్భం ధరించిన వారు ఇటువంటి వాటిని అవలంబించకుండా వాళ్ళు అంత పూర్వం ఏ ఆహార అలవాట్లు చేస్తున్నారో ఆహార అలవాటుని కంటిన్యూ చేస్తూ ఈ ప్రసవం అయిన తర్వాత వాళ్ళందరూ పాలు ఇవ్వడం కూడా ఆపేసిన తర్వాత పిల్లలకి అప్పుడు మొదలెడితే మంచిది.
1: డాక్టర్ గారు, మీరు ప్రతిపాదిస్తూ అంటే ఈ నూతన ఆహార విధానాన్ని పాటించడం వలన మందులు వాడకుండా డయాబెటీస్ని కంట్రోల్ చేయవచ్చా?
0: 100కి 100 రూపాయలు చెప్పలేనండి అలాగా నేను, కానీ చాలా మందికి నేను చూసిన వాళ్లలో ఇంక్లూడింగ్ నా మట్టుకు నేను వాటిలన్నింటినీ కూడా చాలా మట్టుకు నేను ఇంతకుముందు 4 రకాల మందులు, 1-3 రకాల ఇంజక్షన్లు తీసుకుంటూ వచ్చాను నా షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నేను చాలా మట్టుకు విముక్తి పొంది చాలా తక్కువ మోతాదులో, నా షుగర్ ఎప్పుడు కూడా ఈ రోజున 100-120 మధ్యలో ఉంటుంది ఏ మందులు వాడకుండానే. కానీ అందరూ ఇది సాధ్యపడుతుంది, అందరికీ సాధ్యపడుతుంది చెప్పలేను. కానీ నేను చూసిన నేను ఈ విధంగా ట్రీట్ చేస్తున్న కొంతమంది పేషెంట్స్లో వాళ్ళందరూ కూడా ఈ షుగర్కి సంబంధించిన మందులు తగ్గించుకుంటూ వచ్చారు. అంత పూర్వం మోతాదులు వాడుతున్న మోతాదుల్ని ఖచ్చితంగా దాంట్లో ఉన్న సగానికి ఇంకా సగం

0: సగానికి తగ్గించుకుంటూ వచ్చారు. చాలామంది దాంట్లో ఇంతకుముందు ఇన్సులిన్ లాంటి ఇంజక్షన్లు తీసుకుంటూ వాటి నుంచి కూడా మానేసేటువంటి శక్తి కూడా వాళ్ళకు వచ్చింది. కానీ దీనికి ముఖ్యంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళందరూ వాళ్ళు మొదలెట్టకుండా ప్రతిరోజు బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ బ్లడ్ షుగర్కి అనుకూలంగా వాళ్ళు ఈ పిండి పదార్థాన్ని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. దీనికి డాక్టర్ సలహా ఎంతైనా అవసరం, అవి లేకుండా మాత్రం ఇవి చేయలేని పరిస్థితి. ఒకవేళ డాక్టర్కి సలహా మీరు పాటిస్తూ ఈ ఆహార నియమాలను పాటించగలిగితే 3-4 నెలల్లోనే మీరు దీని గురించి పూర్తి ఫలితాలు అనుభవించే అవకాశం ఎంతైనా ఉంది.
1: డాక్టర్ గారు, చివరగా మీరు చెప్పిన ఈ ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం ఎంతవరకు చేయాలంటారు?
0: వ్యాయామం చాలా ముఖ్యమండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మనం చెప్పింది ఏంటంటే, ప్రతి వాళ్ళు రోజుకు 10,000 అడుగులు నడవాలని. కనీసం 10,000 అడుగులు అంటే మీరు ఊహించినట్టే మామూలు పేస్లో నడిచినట్టయితే, మామూలు నడక పెళ్లి నడకలను నడక నడిస్తే మీరు కనీసం 4 కిలోమీటర్లు నడిస్తే కానీ 10,000 అడుగులు నడవలేరు. అంత ఉపయోగం అంటే వ్యాయామం మీకు గుండెని పటిష్టం చేస్తుంది, అలాగే మీ మజిల్స్ యొక్క షేప్ని కలర్ చేస్తుంది, మీ బాడీకి మంచి ఆకృతినిస్తుంది. అంచేది వ్యాయామం అన్నది జీవన శైలిలో ముఖ్యంలో అతి ముఖ్యమైన వాటిలో ఇది ఒక ముఖ్యమైనది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రకరకాల వ్యాయామ కార్యక్రమాలు ఉన్నాయి, దాంట్లో ఏ కార్యక్రమం మీకు సూటబుల్ అవుతుంది, ఏ కార్యక్రమం చేయడం వల్ల మీ తొందరగా స్థూలకాయం కరుగుతుంది, ఏ కార్యక్రమాలు చేయడం వల్ల మీ గుండె పటిష్టంగా ఉంటుంది అన్న దాంట్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని డాక్టర్లతో మీరు సంప్రదించి ఎటువంటి ఎక్సర్సైజ్లు, ముఖ్యంగా ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటంటే, గత 4-5 ఏళ్లలో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని ఒక కొత్త కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే బస్ట్ ఆఫ్ యాక్టివిటీ అంటే కంటిన్యూస్గా పరిగెడుతూ ఉండడం కానీ, ఏ మారథాన్ రేసులు అని చూస్తూ ఉంటారు, అలాగే బీచ్ రోడ్డున 3-4 కిలోమీటర్లు ఒకే పందాలు నడుచుకుంటూ వెళ్ళడం, ఇటువంటి వాటిలో వచ్చే ఫలితాల కన్నా కూడా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అన్న ఒక ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమంలో కనుక మీరు పార్టిసిపేట్ చేసగలిగితే దానివల్ల సత్ఫలితాలు ఎక్కువ వస్తాయి.
1: థ్యాంక్ యూ సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ఆకాశవాణి శ్రోతలకు అత్యంత అమూల్యమైన సమాచారం అందించారు. మీకు మా ఆకాశవాణి తరపున, మా ఆకాశవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు జీవనశైలి మార్పులలో వచ్చే సమస్యలు, ఆహార నియమాలు ఈ అంశంపై కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ పివి సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రగీతాలు కార్యక్రమంలో మరణ మృదంగం, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఆహార శుద్ది రంగాలకు సంబంధించిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. అలాగే రాష్టంలో ఏర్పాటు చేయనున్న 37 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదించే అవకాశముందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గత పైవంతెన నిర్మాణానికి కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సరుకు రవాణాను వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పోర్టు ప్రాంగణంలో రాకపోకలను క్రమబద్దీకరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని కేంద్ర నౌకాశ్రయాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ను డాక్ ప్రాంతంతో అనుసంధానిస్తూ 3.584 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నామని తెలిపారు. దీనివల్ల పోర్టు పరిధిలో 9 ప్రధాన రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద ఏర్పడుతున్న జాప్యానికి పరిష్కారం లభించనుందని చెప్పారు. దేశ గౌరవం, ఐక్యతకు ప్రతీకగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సరస్ మేళా ఏర్పాట్లపై గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులు, రాష్ట ప్రభుత్వ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం, వారి ఆదాయాన్ని పెంచడం మేళా ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. ఈ ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా శాఖల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026 కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, హెచ్ఐవిపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలని కోరారు. హెచ్ఐవి నియంత్రణలో భాగంగా సురక్ష డాష్ బోర్డును ప్రారంభించామని, దీని ద్వారా బాధితులను గుర్తించి పరీక్షలు, కౌన్సిలింగ్, చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాబోయే రోజుల్లో పూర్తిగా సమాజం నుంచి హెచ్ఐవిని పారదోలే క్రమంలో ప్రభుత్వాలు చేస్తున్న పనికి ఇవాళ సమాజం కూడా అందిస్తున్న తోడ్పాటు కారణంగా లక్ష్యాన్ని చేరుకోగలమనే విశ్వాసం ఉంది. దాని తర్వాత బారిన పడిన వారిని గుర్తించిన తర్వాత వాళ్ళకి ఏఆర్టీ థెరపీ ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. 61 ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఒక ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం మనం చేయాలా. దానికి అనుగుణంగా ఇవాళ ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసుకుని నిరంతరం వాటిని పర్యవేక్షణ చేయడం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఏపీ శాఖ
0: రాష్ట పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. అమరావతిలో ఏపీటీడీసీ నూతన

0: మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవి సుభాష్ మంత్రిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ పర్యావరణ ఆరోగ్య పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్కులను ఆధునిక వసతులతో అభివృద్ది చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ది పనుల్లో భాగంగా డాక్టర్ అబ్దుల్ కలాం ఉద్యానవనం, చెరువుగట్టు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో అభివృద్ది పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: వారానికి ఒక రోజైనా కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండేటువంటి విధంగా మన ఉద్యానవనం, అదేవిధంగా అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, వీటితో పాటుగా మన ట్యాంక్ బండ దగ్గర కూడా బండని స్ట్రెంగ్తన్ చేయడం, ఆరోగ్యకరంగా దీన్ని అందంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ దీన్ని అధికారులతోటి, ఏజెన్సీలతో రివ్యూ చేసుకుని ఆ బ్యాలెన్స్ పనులు త్వరితగతంగా పూర్తి అయ్యేటువంటి విధంగా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ట్యాంకును ఈరోజు పరిశీలించడం జరిగింది.
0: హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం ముఖ్యమని, జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ అభివృద్దికి పాటుపడాలని తెలుపుతూ,
2: 80వ స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, వికసిత్ భారత్, 2047 కల్లా వికసిత్ భారత్ ని సాధించడం ఆశయంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించారు ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి. వికసిత్ భారత్ సాధించడానికి నేటి యువత విద్యార్థి నడుంపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా.
0: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యువతకు ఉన్నత అవకాశాలు కల్పించడం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అధిగమించేలా వారిని సన్నద్దం చేయడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు 1999 నుండి ప్రతి ఏటా 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్దిలో వారికి మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. తక్కువ రుసుముతో జర్నలిజంలో డిప్లొమా కోర్సు చేసే అవకాశాన్ని సి రాఘవాచారి మీడియా అకాడమీ అందిస్తోందని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 1వ వారంలో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దరఖాస్తులను విజయవాడ మొగల్రాజ్పురంలోని సిఆర్ మీడియా అకాడమీ కార్యాలయానికి ఈ నెల 20వ తేదీలోపు పంపాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేసే జలాశయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య

0: ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
1: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన కొట్రికే పద్మావతి గారి గురించి నిడుమోలు కనకదుర్గారాణి గారి ప్రసంగం వింటారు.
10: స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి కొట్రికే పద్మావతమ్మ. దేశభక్తి అనేది కేవలం పోరాటంలో కనిపించేది కాదు, సమాజాన్ని మేల్కొలిపే ప్రతి ఆలోచనలో, ప్రతి మంచి కార్యంలో, ప్రతి మంచి అక్షరంలో కూడా దేశభక్తి దాగి ఉంటుంది. అటువంటి ఆలోచనలతో జీవించి స్వాతంత్ర్య సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా చిరస్మరణీయురాలైన మహనీయురాలు శ్రీమతి కొట్రికే పద్మావతమ్మ గారు. భారతదేశ స్వాతంత్రోద్యమం అనేక త్యాగాల సమాహారం. ఆ త్యాగాల్లో మహిళల పాత్ర విశేషమైనది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహిళలు దేశాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా మార్చాలని కలలు కన్నారు. అలాంటి మహనీయ మహిళల్లో ఒకరు కొట్రికే పద్మావతమ్మ గారు. పూజ్య బాపూజీ నాయకత్వం, ఉద్బోధ, స్ఫూర్తి ప్రతి భారతీయుని గుండెల నిండా నిండి స్వేచ్ఛా సాధన నినాదం ప్రతి గ్రామానా,

ప్రతి ఇంట ప్రతి నోట నినదిస్తుండిన రోజులవి. యువకులు వృద్ధులు అని లేదు, పసివారు ముసలివారు అని లేదు, మగవారు ఆడవారు అని లేదు. ప్రతి ఒక్కరూ ప్రతి ప్రాంతంలోనూ భారతమాత స్వేచ్ఛా సంచారం కోసం పరితపించి పరిచరించి పరుగులెత్తిన ఉత్సాహంతో ముందుకు దూకిన రోజులవి. అలాంటి తీవ్ర ఉత్కంఠభరిత కాలంలో రాయలసీమలోని కర్నూలు జిల్లాలో నంద్యాల పట్టణ సమీప గ్రామమైన గాజులపల్లెలో ఒక ధనిక భూస్వామి కుటుంబం

1923 సంవత్సరంలో శ్రీ పద్మావతమ్మ జన్మించారు. ఆమె ఆ ఇంట తొలి స్త్రీ శిశువు. ఆమె తదనంతర కాలంలో దేశభక్తురాలిగా, స్వాతంత్ర్య సమరంలో వీర సైనికురాలిగా, భూస్వామ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన కర్నూలు జిల్లా తొలి తెలుగు నారీమణిగా ప్రఖ్యాతిగాంచినది కోట్రికే పద్మావతమ్మ గారు. ఈమె తల్లి మలగవల్లి రాధమ్మ, తండ్రి శంకరరావు. చిన్ననాటి నుండి తానున్న గాజులపల్లె గ్రామంలో ధనిక భూస్వాములైన తన వారి హుంకార పర్వాన్ని, అభిజాత్య అహంకారాన్ని కూడా ఆమె గమనించసాగింది. నిరంతర శ్రమైక జీవులైన కర్షక కూలీల శారీరక కష్టాన్ని, దాని ఫలితాన్ని తన తండ్రులు తదితరులు ఎలా దోచుకుంటున్నారో కూడా గ్రహించగలిగింది. రైతు కూలీలు శారీరకంగా, మానసికంగా ఏ సుఖాలకు ఆనందాలకు నోచుకోని వైనం కూడా పద్మావతమ్మ గమనించింది. తన వారి సిద్ధాంతమే తప్పు అనే నిర్ధారణకు వచ్చింది. ఏది ఏమైనా సరే తనవంతుగా పేదలకు, బీదలకు, అన్నార్తులకు, అన్యాయమైపోతున్న శ్రమజీవులకు ఏమైనా సహాయం చేయాల్సిందే అనే స్థిర నిర్ణయానికి వచ్చింది. ఆ ఆలోచనే ఆమెను సమాజ సేవకు ఉద్యుక్తురాలను చేసింది. పద్మావతమ్మ స్థిరచిత్త. ఒక నిర్ణయం తీసుకుంటే మడమ త్రిప్పే ప్రసక్తే లేని ప్రతిభావంతురాలు. అప్పటికే ఆమెలో బాగా గూడు కట్టుకున్న విప్లవ భావాలు ఆమెను కమ్యూనిస్టు భావజాలానికి దగ్గర చేసినాయి. ప్రఖ్యాత కమ్యూనిస్టు నేతగా నంద్యాలలో పేరుగన్న శ్రీ మల్లు సుబ్బారెడ్డి గారితో పరిచయం ఆమెను చాలా ప్రభావితం చేసింది. ఆమె ఇల్లు నిరంతరము సందడిగానే ఉండేది. దానికి కారణం ఆమె బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం చేస్తూ ఉండడమే. పద్మావతమ్మ ఇల్లు ఒక మినీ అన్నసత్రం లాంటిది. అందరికీ భోజనాలు సమకూర్చేది. ఆమె తనవంతు భూభాగాన్ని గాజులపల్లెలో స్వాధీనం చేసుకుని ఆ భూమిపై వచ్చే పంటను కూడా ఇలా దానధర్మాలకు వెచ్చించేది. చేతికి ఎముకలేని దాతగా కూడా ప్రసిద్ధి చెందింది. దేశమాత దాస్య శృంఖల విచ్ఛేదంలో పద్మావతమ్మకు ప్రత్యక్ష పాత్ర లేదు. కాని ఆ సమరోద్యమంలో అతివాద కార్యకలాపాలలో భాగస్వాములైన వారితో పద్మావతమ్మ తరచూ కలిసి ప్రణాళికలు తయారు చేసేవారు, వారికి ఆశ్రయమిచ్చేవారు. అలా ఆశ్రయం పొందే స్వాతంత్ర్య సమరోద్యమ అతివాద వర్గం వారు కమ్యూనిస్టులా, కాంగ్రెసు వారా, లేక సోషలిస్టులా అన్న ప్రసక్తే ఆమె ఇంట ఉండదు. అందరూ ఆమెకు సమానమే. పద్మావతమ్మ ప్రత్యక్షంగా గాంధీజీ అడుగుజాడల్లో నడిచినది లేదు. స్వాతంత్ర్య సందేశాల్లో సమరోద్యమంలో అడుగుపెట్టకపోయినా గాంధీజీ సందేశాల్లో ప్రధానమైన స్త్రీ విద్య, కులవృత్తుల ప్రోత్సాహంలో మాత్రం తనను తాను నిరంతరం మమైక్యం చేసుకుని పరోక్ష స్వాతంత్ర్య సమరోద్యమ సహకారిగా పేరు సంపాదించుకుంది. ఆనాటి ఆంగ్లేయులు ఆమెను ఎప్పుడూ నఖశిఖ పర్యంతము అనుమానంగా చూస్తూనే ఉండేవారు. ఆమె ఎంతో గోప్యంగా అతివాద స్వాతంత్ర యోధులతో మంతనాలు సలుపుతూ ఉంటుందని, నిఘావేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్రయత్నించి చేతకాక మౌనంగా ఉండిపోయినా పద్మావతమ్మ నంద్యాల ప్రాంతంలో అత్యంత ప్రమాదకర వ్యక్తి అనే సమాచారం మాత్రం ప్రభుత్వానికి చేరవేశారు. అయితే ఆమె నిరంతర సేవాతత్పరతను గమనించిన ఆంగ్ల ప్రభుత్వం ఆమెనేమీ చేయకపోవటం చాలా విశేషం. నంద్యాల 1899 సంవత్సరంలో మున్సిపాలిటీగా అవతరించిన తరువాత ఎందరో పురపాలక సభ్యులుగా ఆయా వార్డులకు ఎన్నికవుతూ వచ్చినా 1940 నుండి 1950 సంవత్సరం వరకు, అంటే దశాబ్ద కాలం, తొలి మహిళా కౌన్సిలర్గా ఎన్నికైన వనితామణి పద్మావతమ్మ. వార్డు కౌన్సిలర్గా ఆమె కమ్యూనిస్టు ప్రతినిధిగానే ఎన్నిక కావటం వలన కాంగ్రెసు సభ్యుల నిలయమైన పురపాలక సంఘ పాలనలో ఆమె ఒంటరి పోరాటమే చేయవలసి వచ్చేది. అయినా ఆమె తన వాక్పటిమతో, పోరాట దీక్షతో తాను ఎన్నికైన వార్డు ప్రజల సౌకర్యం కోసం అహర్నిశలు పాటుపడేది. ఆమె గొప్ప మానవతావాది. దీన జన సేవాధర్మమే ఆమె గొప్ప సుగుణం. అవసరమైనప్పుడల్లా బహిరంగ సభలలో తన వాగ్ధాటితో నిరంకుశ ఆంగ్లేయ పాలనను నిరసిస్తూ గర్జించి ఎందరో యువకులను ఉత్తేజపరిచింది. సహాయ నిరాకరణం, విదేశీ వస్తు బహిష్కరణ, హరిజనోద్ధరణం వంటి గాంధీజీ కార్యక్రమాల్లో ప్రాంతీయంగా అందరితో కలిసి పాల్గొని తన వంతు కృషి చేశారు. ఆమెను గురించి మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఆమె కమ్యూనిస్ట్

0: మానవభావజాలానికే అంకితమై ఆ మార్గంలోనే జీవితాంతం పయనించినా ఆమె మానవతావాది కావటం. ఇంకా విచిత్రమేమిటంటే ఆమె నామరూప గుణరహితుడైన పరమాత్మను విశ్వసించి ఆరాధించడం. గోవిందనామాలు, కొన్ని తత్వగీతాలు వ్రాసి ప్యాకెట్ ఎడిషన్గా ప్రింటు చేయించడం. అందుకే భారత స్వాతంత్ర్య చరిత్రలో యోధుల పరిచయ గ్రంథాలు చాలా వాటిలో పద్మావతమ్మను ఉటంకించడం జరిగింది. కారణం, రాయలసీమలో మహిళా చైతన్యానికి తొలి నామధేయం ఆమెదే కనుక. పద్మావతమ్మ గారి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే మూడు గొప్ప లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవి దేశభక్తి, నిరాడంబరత, అంకితభావం. ఆమె ఎప్పుడూ వ్యక్తిగత కీర్తి కోసం పనిచేయలేదు. చేసిన ప్రతి పని సమాజం కోసం, దేశం కోసం అనే భావనతో చేశారు. అందుకే ఆమె జీవితం ఒక వ్యక్తి ఎంత నిశ్శబ్దంగా పనిచేసినా అతని సేవలు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మనకు తెలియజేస్తుంది. ఈ రోజు మనం ఆధునిక భారతదేశంలో జీవిస్తున్నాం. విజ్ఞానం, సాంకేతికత, విద్య, అభివృద్ధి అనేక రంగాల్లో దేశం ముందుకు సాగుతోంది. కానీ ఈ ప్రగతికి పునాది వేసిన మహనీయులను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కోట్రికే పద్మావతమ్మ గారి జీవితం మనకు చెబుతున్న సందేశం ఎంతో గొప్పది. దేశభక్తి అంటే కేవలం సరిహద్దులను కాపాడటం మాత్రమే కాదు, సమాజాన్ని మంచి ఆలోచనలతో బలోపేతం చేయటం కూడా దేశభక్తే. విద్య అంటే ఉద్యోగం పొందటం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారడం. సాహిత్యం అంటే వినోదం మాత్రమే కాదు, మనిషిని ఆలోచింపజేసే శక్తి. ఈ విలువలన్నింటినీ ఆమె తన జీవితంలో మనకు నేర్పించారు. నేటి యువతకు ఆమె జీవితం ఒక గొప్ప స్ఫూర్తి. చదువుతో పాటు విలువలను కూడా నేర్చుకోవాలి. సమాజంలో బలహీనులకు అండగా నిలవాలి. మహిళలను గౌరవించాలి. దేశం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. అదే కోట్రికే పద్మావతమ్మ గారు మనకు అందించిన నిజమైన సందేశం. చరిత్రను మార్చేది ఎప్పుడూ కత్తి కాదు. కొన్నిసార్లు ఒక మంచి ఆలోచన, ఒక మంచి మాట, ఒక మంచి కలం కూడా చరిత్రను మార్చగలదు. అలాంటి ఆలోచనలతో జీవించిన మహనీయురాలు కోట్రికే పద్మావతమ్మ. దేశభక్తిని కార్యరూపంలో చూపించిన యోధురాలు. మహిళా చైతన్యానికి మార్గదర్శకురాలు. సాహిత్యాన్ని సమాజ సేవకు అంకితం చేసిన రచయిత్రి శ్రీమతి కోట్రికే పద్మావతమ్మ గారు. అలాంటి మహనీయురాలికి మనసారా నివాళులర్పిద్దాం.
1: మీరింతవరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన కొట్రికే పద్మావతి గారి గురించి నిడుమోలు కనకదుర్గారాణి గారి ప్రసంగం విన్నారు. రేపిదే సమయానికి ప్రసారమయ్యే గ్రామలక్ష్మీ కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు ఉద్దంరాజు మాణిక్యాంబ గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలితగీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఈనాటి పెళ్లిళ్లు, వృధా ఖర్చులు శ్రీమతి ఎడవల్లి వాణిగారు అందించిన వివరాలు వినండి.
2: పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. అసలు పెళ్ళంటే స్త్రీ పురుషులు పెద్దల సమక్షంలో వారి ఆశీర్వచనాలతో మూడు ముళ్ళు ఏడడుగులు వేసి ఒకటై కలిసి బ్రతకడానికి సంఘం ఏర్పాటు చేసిన ఒక పవిత్రమైన ఆచారం. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? మనను కళ్ళ తల్లిదండ్రులు మనతో జీవితాంతం కలిసి ఉండలేరు గనక మన కష్టసుఖాల్లో, బాధలు బాధ్యతల్లో, ఒడుదుడుకుల్లో పాలు పంచుకుంటూ తోడునీడగా నిలిచేవారు ఒకరు కావాలి. తద్వారా వంశాభివృద్ధి జరగాలి.

అందుకే అటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకొని దగ్గరయ్యే సందర్భానికి పెళ్లి అని పేరు పెట్టి ఎన్నో ఖర్చులు పెట్టి సంబరంగా జరుపుకుంటున్నాం. ఒకప్పుడు ఆడపిల్లని మహాలక్ష్మిగా భావించి మగపెళ్లివారు పిల్లని కన్నవారికి కన్యాశుల్కంగా కొంత సొమ్ము ఇచ్చి తమ ఇంటికి కోడలుగా తెచ్చుకునేవారు. తరువాత తాము కనిపించిన పిల్లను పరాయి ఇంటికి కోడలుగా పంపుతున్న శుభ సందర్భంలో తమ సంతోషం కొద్దీ పిల్ల తల్లిదండ్రులు అబ్బాయి వైపు వారికి కొంత డబ్బు కానుకగా ఇచ్చి పంపే అలవాటు వచ్చింది. అలా వరుడికి ఇచ్చే బహుమతిని వరకట్నం అన్నారు. రాను రాను అది ఇంత కట్నం ఇచ్చి తీరాలి అని పిల్లవైపు వారిని ఒత్తిడి చేయటం, ఇవ్వలేకపోతే పెళ్లి ఆగిపోవడం, లేదంటే అత్తారింట్లో పిల్లని కష్టాలు పెట్టడం, చివరకు డబ్బు కోసం కోడల్ని హత్యలు చేయడం వరకు దారితీసింది. పూర్వం 5 రోజులు పెళ్లిళ్లు చేసేవారు. కొన్ని కొన్ని తంతులు, చిన్న చిన్న వేడుకలు, ముఖ్యమైన ముచ్చట్లు, ఎన్నెన్నో సరదాలు మన సాంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. వాటికే లాంఛనాలు అని పేరు పెట్టి వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేసేవారు. కాని ఈ తరం పెళ్లిళ్లు ఇందుకు చాలా వరకు భిన్నంగా ఉన్నాయి. ఈ తరం యువత అసలు కట్నం తీసుకోము అని ముందుకు వచ్చి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు. కట్నం తీసుకోము అని పేరుకి చెప్పడమే గాని ఖర్చులు మాత్రం భారీగా అవుతున్నాయి. పూర్వం 5 రోజుల పెళ్లికి అయినంత ఖర్చు ఇప్పుడు ఒక్కరోజుకే చేస్తున్నారు. ఇంతకన్నా ఇంత మొత్తమని ఒక్కసారే వరుడికి కట్నంగా ఇస్తేనే మంచిది అనిపిస్తోంది. పిల్ల తల్లిదండ్రులు సంతోషంగా చేసే ఖర్చు ఇంతింతై వటుడింతైలా పెరిగి మోయలేని భారంగా మారింది. ఎందుకంటే లాంఛనాలు అని పేరు పెట్టి మగపెళ్లివారు ఆడపెళ్లివారిని గొంతెమ్మ కోరికలు కోరి అనేక వృధా ఖర్చులు పెట్టించేవాళ్లు కొందరైతే పిల్లని బాధ పెడతారేమో అన్న భయంతో అప్పోసొప్పో చేసి ఖర్చు పెట్టడం, ఆ ఖర్చులు తట్టుకోలేక అప్పుల పాలై చివరికి ఆత్మహత్యలకి దారితీస్తోంది మరికొందరికి. ఇది ఇలా ఉంటే కొందరు ఆడపెళ్లివారు ముందు ముందు రాబోయే ఖర్చుల గురించి ఆలోచించకుండా గొప్పలకు పోయి తమకు తామే తాహతుకు మించి ఖర్చులు పెడుతున్నారు. అలాంటి వృధా ఖర్చు శుభలేఖలతోనే మొదలవుతుంది. పెళ్లికి ఆహ్వానించే శుభలేఖ చాలా ఖరీదైందిగా ఉంటోంది. దాంతోబాటే అందరికీ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వడం ఒక హోదాగా మారింది. ఇక ఇప్పుడు చెప్పుకోవలసింది, బాగా పేరున్న కళ్యాణ మండపం, ఫంక్షన్ హాలు ఏర్పాటుకు లక్షలు వృధాగా ఖర్చు చేయడం. ఇక ఆ తరువాత కళ్యాణ మండపం పూల అలంకరణ, బెలూన్ల అలంకరణల కోసం వెచ్చించే డబ్బు ఎంత వృధా అవుతోందో చెప్పలేం. అంతేకాకుండా సినిమా పాటల బ్యాండ్ మేళంకి ఆలోచించకుండా వేలం వెర్రిగా ఖర్చు చేస్తున్నారు. అలాగే ఫంక్షన్ హాల్ ముందు ఎంట్రన్స్ ఏసీలు ఏర్పాటు చేసి ఎంత వృధా ఖర్చు చేస్తున్నారు. మరి ఇంకా పెళ్లికూతురు అలంకరణ కోసం బ్యూటీషియను, ఆ తర్వాత ఈ తరం పెళ్లిళ్లలో ముఖ్యంగా వీడియోతో పాటు ఫొటోలు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ తరం యువత సరదాలు, మోజులు, హెచ్చుల కోసం లక్షల్లో డబ్బు వృధా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. పెళ్లి బట్టల విషయంలో అసలు రాజీ పడే ప్రసక్తే లేదు. ఇక అసలైన ప్రధానమైన అతి ముఖ్యమైన ఘట్టం భోజనాలు. తిని తిన్నంత పారేసి క్యాటరింగ్ భోజనాలు వచ్చేసినాయి. చెప్పలేనంత వృధా ఖర్చు అవుతోంది. కానీ అలా అని ఈ తరం వాళ్లు ఎవ్వరూ అనుకోవడం లేదు. పెళ్లి అవగానే ఏర్పాటు చేసే మ్యూజికల్ నైటు ఇంకో పెద్ద వృధా ఖర్చు. దీని తర్వాత ఆఫీసు వాళ్ల కోసం, పెళ్లికి రాని వాళ్ల కోసం రిసెప్షను, హోటల్స్లో ఏర్పాట్లు చేయడం సామాన్యమైన ఖర్చా? ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లికి చేసే వృధా ఖర్చులు లక్షల్లో తేలతాయి. వివరంగా చెప్పాలంటే ముందు శుభలేఖల విషయానికొస్తే, ఒక కార్డుకు 4 వైపులా పసుపు పూసి పెళ్లి వివరాలన్నీ దానిపై వ్రాసి పోస్టు చేస్తే చాలు కదా. పూర్వం పెళ్లి శుభలేఖలు ఇలాగే పంపేవారు. ఈ రోజుల్లో పెళ్లి వార్త తెలియపరిచేందుకు, బంధువులు ఒకసారి చూసి పక్కన పెట్టేందుకు ఉపయోగించే శుభలేఖకి ఆఫీసు వారి కోసం ఆంగ్లంలో ఖరీదైన కవరు, కార్డు, లోపల వ్రాసే అక్షర క్రమం కూడా మోడలు డిజైన్లతో ఎంతో డబ్బు వెచ్చిస్తున్నారు. అది కాకుండా బంధువులు, దగ్గర వాళ్ల కోసం తెలుగులో ఒక విధమైన కార్డు, తెలిసిన వాళ్లందరి కోసం కొంచెం తక్కువ రకం కార్డు, స్నేహితులకు మరో విధంగా అచ్చువేయిస్తున్నారు. మొత్తం కలిసి తడిసి మోపెడవుతోంది. ఆఫీసు వారికి తెలుగు కార్డు చదువుకోవడం రాదా? లేక పెళ్లి కార్డును బట్టి పెళ్లి జరిపించడంలో ఏదైనా తేడా ఉంటుందా? ఇన్ని రకాలు, అంత హైలెవెల్ కార్డులు అవసరమా? ఇక ఫంక్షన్ హాలు, కళ్యాణ మంటపం గురించైతే ఊళ్ళోకెళ్లా పెద్ద, అతిపెద్ద కళ్యాణ మంటపం, ఫంక్షన్ హాలు ఏదైతే ఉంటుందో అది నిర్ణయించితే గాని తృప్తి కలగదు నేటి యువతకి. ఎంత గొప్ప కళ్యాణ మంటపంలో పెళ్లి చేసుకుంటే అంత గొప్పతనం చాటుకున్నట్లు అనే గాని ఆ సొమ్మంతా అనవసరపు ఖర్చు అనే అనిపించదు. ఆ డబ్బుతో చాలామంది పేదవాళ్లకి కొన్ని రోజులు తిండి పెట్టి బ్రతికించవచ్చు. హాలు గొప్పదైనప్పుడు దాని అలంకరణకు అంత రెట్టింపు ఖర్చు చేయాలి అని అదేదో తప్పనిసరి ఖర్చు.

0: అన్నట్లు చెప్తారు. మంటపంలో పార్వతీ కళ్యాణం, సీతాకళ్యాణం లాంటి చిత్రపటాలు నలువైపులా అమర్చి వాటికి పూలదండలు 4 వేసి అలంకరిస్తే సరిపోయేదానికి గంపల గంపల పూలతో అలంకరించి మంటపం నిండా పోసి తొక్కేస్తూ ఎన్నో పూలు వృధా చేస్తూ ఎంతో డబ్బు డెకరేషన్కి ఖర్చు పెడుతున్నారు. కొందరు బెలూన్లతో అలంకరిస్తున్నారు. తాటాకు పందిళ్లు వేసి మామిడి తోరణాలు కడితే సరిపోయేదానికి ఆ వీధి నుంచి ఈ వీధి వరకు బల్బుల తోరణాలు, విద్యుద్దీపాల అలంకరణ, బిల్డింగ్ అంతా విద్యుద్దీపాల తోరణాలకి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు రోడ్డు చివర పెద్ద పెద్ద కటౌట్స్, వధూవరులవి పెట్టేందుకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఎవరైనా గమనించారా? పూర్వం ఏ ఖర్చు లేకుండా ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ముత్తైదువులు ఎంట్రన్స్లో నుంచుని వచ్చేవారిని విష్ చేసి ఆహ్వానించేవారు. తర్వాత తర్వాత కూడా డబ్బేమీ వెచ్చించకుండానే బంధువుల్లో కన్నెపిల్లలు ద్వారం ముందు నించొని వచ్చేవారికి కుంకం, చందనం, పుష్పాలతో స్వాగతం పలికేవారు. ఈ తరం పెళ్లిళ్లల్లో లోపలికి వచ్చేటప్పుడు గుమ్మంలో నిలబడే రెప్పపాటు కాలం సుఖం, సుగంధాల గాలికోసం ఎంట్రన్స్ ఏసీలు అమరుస్తున్నారు. అలాగే ఇద్దరు బఫూన్లు జోకర్ల వేషం వేసుకుని గుమ్మం ముందు అందర్నీ స్వాగతిస్తూ పిల్లలకి షేక్ హ్యాండ్లిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉండటం కోసం అంత డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉందా? వాళ్లని, ఏసీని ఏర్పాటు చేయకపోయినా పెళ్లికి వచ్చేవాళ్లు రావడం మానేస్తారా? అలాగే పెళ్లికి వచ్చేవారికి బస్సులు ఏర్పాటు చేయటం, వచ్చిన వారికి ఏసీ రూములు బుక్ చేయటం ఈ తరం పెళ్లిళ్లల్లో సర్వసాధారణం అయిపోయింది. కాని నిజంగా ఒక్క క్షణం ఆలోచిస్తే ఏసీ రూమ్లో గెస్టులు ఎంతసేపు ఉంటారు? పొద్దున వస్తే రాత్రి వెళ్ళిపోతారు, రాత్రి వస్తే పొద్దున వెళ్ళిపోతారు. పెళ్లి టైం అంతా మంటపంలో ఉంటారు. ఏసీ రూమ్లో ఉండేది లగేజ్ మాత్రమే. అనవసరమైన వృధా ఖర్చే కదా. ఇక మేళగాళ్ల విషయం. మంచి త్యాగరాజ కీర్తనలు పాడే మేళగాళ్లకి బదులు బ్యాండ్ మేళం, సినిమా పాటలు, దానికోసం వేలం వెర్రిగా ఖర్చు చేస్తున్నారు. ఇక పెళ్లికూతురు మేకప్ కోసం ఆమె వెంటే ఉండి చీరకట్టు, మెహందీ, ఫేషియలు ఇలాంటివి చేసేందుకు బ్యూటీషియన్ని రోజుల తరబడి కాంట్రాక్ట్కి మాట్లాడుకుంటున్నారు. పసుపు, సున్నిపిండి, నలుగుతో తలంటు స్నానం చేసిన పెళ్లికూతురు మధువర్గం కట్టుకొని బుగ్గన చుక్క, నుదుటన కళ్యాణం బొట్టు పెట్టుకున్న పెళ్లికూతురు కళకళలాడుతూ ఉంటుంది. ఆమెకి ఈ పైపై రసాయన మెరుగులు దిద్దాల్సిన అవసరం లేకుండానే పెళ్లికళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ మేకప్ల పిచ్చి ఎంతదాకా వచ్చిందంటే పెళ్లికూతురు చేతిలో పట్టుకుని వచ్చే కొబ్బరి బొండం మీద వధూవరుల పేర్లు రాయడం, రంగులు, చెంకీలు అద్దీ అలంకరణ చేయడం, అలాగే పెళ్లికూతుర్ని కూర్చోబెట్టే గంపని కూడా రకరకాలుగా అలంకరించి గంప కనబడకుండా చేస్తున్నారు. ఆఖరికి తలంబ్రాలు కూడా పసుపు కలిపిన బియ్యం పొయ్యకుండా దాన్నిండా కూడా ఏవేవో రకరకాల పూసలు, చెంకీలు, ధర్మాకోలు, బాల్సు, కుందన్సు కలిపేసి పోస్తున్నారు. కొంచెంలాగా కనబడే ఇవన్నీ కూడా వృధా ఖర్చులే. ఈ తరం పెళ్లిళ్లలో అసలైన అతి ముఖ్యమైన వృధా ఖర్చు వీడియోసు, ఫొటోసు. పెళ్లిలో ముఖ్యమైన ఘట్టాలు, తంతులు, ఫొటోలు తీసి జ్ఞాపకంగా దాచుకుంటే సరిపోయేదానికి మొదట్నుంచి చివరి వరకు బాడీగార్డుల్లాగా, పియ్యేలులాగా వధూవరులను అంటిపెట్టుకుని ఉండి అక్కర్లేని విషయాలన్నీ కూడా వీడియోలు, ఫొటోలు తీయించి లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇక ఇక్కడ వధూవరులు రకరకాల పూలదండలు, వెరైటీ దండలు వేసుకోవడం, వీడియోలు, ఫొటోలు తీసేయగానే ఆ దండలు మెళ్లోంచి తీసి పక్కన పడేస్తే వాటితో పిల్లలు ఆడుకోవడం జరుగుతోంది. అలాంటప్పుడు బరువులేని కర్పూరపు దండలు, ఏదో ఒక పూలదండ వేసి చివరి వరకు ఉంచుకుంటే చాలు కదా. ఇక భోజనాల దగ్గరకొస్తే వంట మనుషులు, ఇంట్లో బంధువులు 10 మంది కలిసి బాధ్యత వహిస్తే శుచిగా, రుచిగా అయిపోయే పెళ్లి వంటలకి బదులు క్యాటరింగ్లు వచ్చేశాయి.
1: మీరింతవరకు ఈనాటి పెళ్లిళ్ళు వృధా ఖర్చులు ఈ అంశం గురించి శ్రీమతి ఎడవల్లి వాణిగారి ప్రసంగం విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ సరబ్జీత్ కౌర్ విత్ ద మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్. Home Minister Amit Shah says government ready to discuss all the issues, urges opposition to allow parliament to function. Disruption continues in both houses amid opposition.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎం చిత్తరంజన్ గారు గానం చేసిన లలిత గీతం.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తిరుపతి త్యాగరాజు, ఎస్ కళ్యాణి గారు గానం చేసిన లలిత గీతం.

0: నిద్రిస్తూ ఉండగా శిబిరంలోకి ప్రవేశించి నిద్రిస్తూ ఉన్న ఉప పాండవులను చంపాడు కదా. అలాగే నేను కూడా అందరూ నిద్రిస్తూ ఉండగా ఇళ్లలోకి ప్రవేశించి వారి సంపదను దోచుకుంటాను అని అంటున్నాడు. ఇలా శర్విలకుడు తన చోరవృత్తిని ప్రశంసించుకుంటూ సమర్థించుకున్నాడు.
1: అలాగే ఆచార్య.
0: సరే, ఈ శ్లోకము శార్దూల విక్రీడితంలో ఉంది. దీని గణాలు మస జస తతగా. అలాగే ఇందులో దృష్టాంతాలంకారం ప్రయోగింపబడింది. ఎలాగా? తను చేసే వృత్తిని సమర్థించుకోవడం కోసం ఎప్పుడో భారతంలో జరిగిన ఒక సంఘటనను తీసుకువచ్చి ఉదాహరణగా చూపించి, అక్కడ అలా జరిగింది గనుక ఇక్కడ కూడా నేను ఇలా చేయవచ్చు అని ఉదాహరణతో తను చేసిన పనిని సమర్థించుకుంటున్నాడు గనక ఇది దృష్టాంతాలంకారం అవుతుంది.
1: ఓహో.
0: ఆ తరువాత ఏమి చెయ్యాలి? నెమ్మదిగా లోపలికి ప్రవేశించాలి. లోపలికి ప్రవేశించాలి అనంటే రంధ్రం చేయడం కోసం ఆలోచిస్తూ ఇలా అనుకుంటున్నాడు శర్విలకుడు.

0: क्व हर्म्यं भवेत्।
1: कस्मिन् स्त्रीजन दर्शनं च न भवेत्।
0: कस्मिन् स्त्रीजन दर्शनं च न भवेत्।
1: स्यादर्ध सिद्धिश्च मे।
0: स्यादर्ध सिद्धिश्च मे।
1: ఈ శ్లోకానికి అన్వయ క్రమం ప్రకారం ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. విను. కహాదేశః.
0: కహాదేశః.
1: ఏ ప్రదేశము?
0: ఏ ప్రదేశము?
1: జల అవశేక శిథిలః.
0: జల అవశేక శిథిలః.
1: నీటితో తడపబడడం వలన.
0: నీటితో తడపబడడం వలన.
1: మెత్తగా ఉంటుందో.
0: మెత్తగా ఉంటుందో.
1: యస్మిన్.
0: యస్మిన్.
1: ఏ ప్రదేశంలో.
0: ఏ ప్రదేశంలో.
1: శబ్దః న భవేత్.
0: శబ్దః న భవేత్.
1: చప్పుడు ఎక్కువగా రాదో.
0: చప్పుడు ఎక్కువగా రాదో.
1: భిత్తీనాం సంధిః.
0: భిత్తీనాం సంధిః.
1: గోడలకు చేసిన రంధ్రము.
0: గోడలకు చేసిన రంధ్రము.
1: దర్శనాంతరగతః న భవేత్.
0: దర్శనాంతరగతః న భవేత్.
1: ప్రజల కంటికి కనపడేది కాదు.
0: ప్రజల కంటికి కనపడేది కాదు.
1: అంటే పరిశీలించి చూస్తే తప్ప తెలియదు అని అర్థం అన్నమాట. సంధిహి.
0: సంధిహి.
1: రంధ్రము.
0: రంధ్రము.
1: కరాళః న భవేత్.
0: కరాళః న భవేత్.
1: మరీ పెద్దది కాదో.
0: మరీ పెద్దది కాదో.
1: ఏ ప్రదేశము క్షారక్షీణతయా ఉప్పుగాలి సోకడం వలన పట్టు తగ్గి లోష్టక కృశం భవేత్. లోష్టకము అంటే ఇటుక అనర్థం. ఇటుకలు ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో. ఎక్కడ ఇంటి గోడ జీర్ణం భవేత్ బలహీనంగా ఉందో. ఏ ప్రదేశంలో స్త్రీజన దర్శనం న భవేత్ ఆడువారి దర్శనం ఉండదో. ఏ ప్రదేశంలో అర్ధసిద్ధి స్యాత్ ధనము దొరుకుతుందో ఆ ప్రదేశమునందు రంధ్రాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాడు శర్విలకుడు.
0: అలాగే ఆచార్య,
1: ఇంటికి రంధ్రం చేసి లోపలికి ప్రవేశించాలంటే ఇన్ని రకాలుగా ఆలోచించాలి అనే విషయాన్ని ఈ శ్లోకం చూస్తే మనకి అర్థమవుతుంది. అక్కడ గోడకు రంధ్రం చేసే చోట ఆ గోడ బలహీనంగా ఉండాలట. ఆ గోడని కొట్టేటప్పుడు పెద్దగా శబ్దం రాకూడదట. ఆ గోడ నుంచి లోపలికి ప్రవేశించేటప్పుడు ఎదురుగా ఆడువారు ఉండకుండా ఉండేలా చూసుకోవాలట. ఎందుకు ఆడవాళ్ళు ఉండకూడదు అంటే వాళ్ళు చిన్న అలికిడికి కూడా లేచేస్తారు. వీరు చేసే శబ్దానికి వాళ్ళు లేస్తే గనక చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దొంగ దొంగ అంటూ పిలుస్తారు. అందువలన వచ్చిన పని జరగకుండా పోతుంది. అర్థమైందా ఈ శ్లోకం?
0: అర్థమైంది ఆచార్య.
1: అలాగే ఈ శ్లోకంలో జలావశేక శిథిలః దర్శన అంతర్గతః అనే ఈ రెండు చోట్ల సవర్ణ దీర్ఘసంధి కనిపిస్తుంది. స్యాత్ అర్ధసిద్ధి అనే చోట స్యాదర్ధసిద్ధి.

0: అని జస్త్వసంధి అక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఈరోజు పాఠం. స్వస్తి.
1: ధన్యవాదాలు ఆచార్య.
2: మీరింతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని డాక్టర్ బులుసు అపర్ణ, విద్యార్థిని రేవూరి శరణ్యమల్లీశ్వరి.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి కార్యక్రమంలో శ్రీ జుజ్జవరపు బసవయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు జుజ్జవరపు బస్వయ్య బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అతడే ఒక సైన్యం ఈ చిత్రానికి సునీత పాడిన పాట. గీతరచన చంద్రబోస్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.

హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. ఇవాళ ఇంటర్నేషనల్ యూత్ డే. అయితే ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం 12 జరుపుకుంటున్నారు. ఈ రోజు యువతలో ఉన్న శక్తి, సృజనాత్మకత, సామాజిక బాధ్యతను గుర్తు చేసే ప్రత్యేక సందర్భం. యువత సమాజానికి మార్గదర్శకం, దేశానికి భవిష్యత్తు. వారి ఆలోచనలు, కృషి, సాంకేతికతపై ఆసక్తి, సామాజిక మార్పు పట్ల నిబద్ధత సమాజాన్ని ముందుకు నడిపే శక్తిగా నిలుస్తున్నాయి. ఈ రోజును 1999 ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. దీని ప్రధాన ఉద్దేశం యువత సమస్యలు, అవకాశాలు, అభివృద్ధి అవసరాలను ప్రపంచవ్యాప్తంగా చర్చించడం. ఈరోజు యువతకు సంబంధించిన అంశాలపై సమావేశాలు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువతలో ఉన్న ఉత్సాహం, సృజనాత్మకత, ధైర్యం సమాజానికి కొత్త దిశ చూపగలవు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత వంటి రంగాల్లో యువత పాత్ర అత్యంత ముఖ్యమైనది. వారు కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజానికి ఉపయోగపడే మార్పులు తీసుకురాగలరు. అంతర్జాతీయ యువజన దినోత్సవం ద్వారా యువతకు ప్రేరణ కలిగించడం, వారి సామర్థ్యాలను గుర్తించడం, వారికి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈరోజు యువతలో ఉన్న సామాజిక బాధ్యతను గుర్తు చేసి వారిని సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. యువత యొక్క శక్తి దేశానికి మూలధనం. వారు కలలు కనగలరు, వాటిని సాధించగలరు. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆ కలలను నిజం చేసుకునే దిశగా వారిని ప్రోత్సహించే వేడుక. యువతలో ఉన్న సృజనాత్మకత, ధైర్యం, సామాజిక బాధ్యత కొత్త మార్గాలను చూపుతోంది. ప్రతి సంవత్సరం 12 జరుపుకునే అంతర్జాతీయ యువజన దినోత్సవం యువత యొక్క ప్రాధాన్యతను, వారి ఆశయాలు మరియు సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తు చేస్తుంది. 2026 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన ప్రధాన థీమ్ వేర్వేరు సందర్భాలు ఒకే ఆశలు. ఈ థీమ్ ద్వారా ప్రపంచంలోని యువత వేర్వేరు దేశాలు, వేర్వేరు పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ వారి ఆశయాలు మాత్రం ఒకేలా ఉంటాయని స్పష్టమవుతుంది. వారు కోరుకునేది గౌరవం, అవకాశాలు, మంచి విద్య, సముచిత ఉపాధి మరియు స్థిరమైన భవిష్యత్తు. వేర్వేరు సందర్భాలు ఒకే ఆశలు అనే థీమ్ ద్వారా యువత ఎక్కడో ఉన్నా వారి కలలు, ఆశలు ఒకేలా ఉంటాయని తెలియజేస్తుంది. ముఖ్యంగా అతి వెనుకబడిన దేశాలు మరియు చిన్న దీవి దేశాల్లో నివసించే యువత ఎదుర్కొంటున్న పేదరికం, వాతావరణ మార్పులు, డిజిటల్ అసమానతలు వంటి సమస్యలను గుర్తించి వారికి సహకారం అందించాల్సిన అవసరం ఈ థీమ్ సూచిస్తుంది. గ్లోబల్ సాలిడారిటీ, స్థిరమైన అభివృద్ధి కోసం అంతర్జాతీయ సహకారం, సమాన అవకాశాలు అవసరమని తెలియజేస్తుంది. షేర్డ్ ఛాలెంజెస్, విద్య, ఉపాధి, వాతావరణ మార్పులు, డిజిటల్ కనెక్టివిటీ, మానసిక ఆరోగ్యం వంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా యువతకు ప్రభావితం చేస్తున్నాయని గుర్తిస్తుంది. యూత్ ఇన్నోవేషన్ తమ సృజనాత్మకతను నాయకత్వం ద్వారా స్థానిక మరియు ప్రపంచ సమస్యలకు వినూత్న పరిష్కారాలను చూపిస్తున్నారని ఈ థీమ్ ప్రోత్సహిస్తుంది. యువత సమాజంలో మార్పు తెప్పించే ఒక ఆయుధం. వారు

మోడర్న్ టెక్నాలజీ, సామాజిక ఆవిష్కరణలు, వాతావరణ చర్యలు, సమాజ సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు ద్వారా యువతకు మరింత అవకాశాలు ఇవ్వడం, వారి స్వరాన్ని వినిపించడం మరియు నిర్ణయాత్మక ప్రక్రియలో వారికి స్థానం కల్పించడం అత్యంత అవసరం. 2026 అంతర్జాతీయ యువజన దినోత్సవం యువతకు ఒక ప్రేరణాత్మక వేడుక. వేర్వేరు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారి ఆశయాలు ఒకేలా ఉంటాయి. ఈ థీమ్ యువతను సమానత్వం, సహకారం, ఆవిష్కరణ వైపు నడిపిస్తాయి.

0: ప్రతి సంవత్సరం ఆగస్టు 12న జరుపుకునే ప్రపంచ ఏనుగుల దినోత్సవం మనిషి ప్రకృతి సంబంధాన్ని గుర్తు చేసే ఒక ముఖ్యమైన సందర్భం. ఏనుగులు మన సంస్కృతిలో, పర్యావరణంలో, ఆధ్యాత్మికతలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. అయితే ఆధునిక కాలంలో వేట, అడవుల తగ్గుదల, అక్రమ రవాణా వంటి కారణాల వల్ల ఏనుగుల సంఖ్య తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని మార్చడానికి, ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ రోజును ప్రారంభించారు. ఏనుగులు కేవలం అడవి జంతువులు మాత్రమే కాదు, అవి పర్యావరణ సమతుల్యతకు కీలకమైనవి. అడవుల్లో విత్తనాలు వ్యాప్తి చేయడం, నీటి వనరులను కాపాడటం, ఇతర జంతువులకు మార్గం చూపటం వంటి అనేక విధాలుగా అవి సహజ సిద్ధమైన పర్యావరణ ఇంజనీర్స్గా పిలువబడుతున్నాయి. భారతీయ సంస్కృతిలో గణేశుడి రూపంలో ఏనుగు ఆరాధనీయమైంది. పండుగలు, కళలు, సాహిత్యం, శిల్పకళలో ఏనుగుల ప్రతిరూపం తరచుగా కనిపిస్తుంది. ఈ విధంగా ఏనుగులు మన జీవన విధానంలో అంతర్భాగమై ఉన్నాయి. అయితే వాస్తవ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏనుగుల దంతాల కోసం జరిగే వేట, అడవుల నాశనం, మానవ మరియు ఏనుగుల సంఘర్షణ వాటి జీవనానికి పెద్ద ముప్పు తెచ్చాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు. ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేక రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమైనది. పాఠశాలల్లో, కళాశాలల్లో, సామాజిక వేదికలు, మీడియా ద్వారా ఏనుగుల ప్రాముఖ్యతను తెలియజేయాలి. ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేయాలి. ఏనుగుల సంరక్షణ అంటే కేవలం ఒక జాతిని రక్షించడం కాదు, అది మొత్తం పర్యావరణాన్ని, భవిష్యత్ తరాలను కాపాడే చర్య. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. ప్రకృతి మనకు ఇచ్చిన అమూల్యమైన సంపదను కాపాడుకోవాలి. ఏనుగులు మన సంస్కృతి, పర్యావరణం, ఆధ్యాత్మికతకు ప్రతీక. వాటి రక్షణ మన బాధ్యత. మనందరం కలిసి పనిచేస్తేనే ఏనుగుల గర్జన అడవుల్లో ఎప్పటికీ వినిపిస్తుంది.
1: గజేంద్ర ఖాళీ ఖాళీ రే విస్కీ, ఇస్కో మస్తీ మే థోడా రా.

మన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి కెరియర్ చూసింగ్. సరైన కెరియర్ను ఎంచుకోవడం వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం మరియు సామాజిక గౌరవానికి పునాది. కెరియర్ అన్వేషణ యొక్క లాభాలు ఏంటంటే, స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్. ఒక వ్యక్తి తన బలాలు, బలహీనతలు, ఆసక్తులు మరియు విలువలను తెలుసుకోవడం కోసం. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో ఉన్న అవకాశాలు, డిమాండ్ ఉన్న నైపుణ్యాలు తెలుస్తాయి. కెరియర్ అన్వేషణ ద్వారా భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టమవుతాయి, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది. కెరియర్ మార్గాల పరిశోధనలో మనం ఎలాంటి కెరియర్ని చూస్ చేసుకోవాలో ముందుగా పరిశోధన చేసుకోవాలి. ఉదాహరణకు డాక్టర్, ఇంజనీర్, టీచర్, లాయర్ ఇవన్నీ సాంప్రదాయ అంటే రొటీన్ అండ్ మెయిన్ కెరియర్స్గా ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఆధునిక కెరియర్లుగా ఉన్నాయి. సినిమా, మ్యూజిక్, డైరెక్షన్, డిజైన్, కంపోజింగ్ ఇవన్నీ సృజనాత్మక రంగాలు. ఎన్జిఓ, సామాజిక ఉద్యమాలు, వాలంటీరింగ్, పబ్లిక్ సర్వీస్ ఇలా ఇవన్నీ సామాజిక సేవా రంగాల్లో ఉన్నాయి. ఇంటర్న్షిప్ అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్న్షిప్ అనేది విద్యార్థులకు లేదా ఉద్యోగ వృత్తిని కొత్తగా మొదలుపెట్టే వారికి వారు ఎంచుకున్న రంగంలో ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అందించే ఒక స్వల్పకాలిక కార్యక్రమం. సాధారణంగా కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న నిపుణులు పర్యవేక్షణలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం. ఈ ఇంటర్న్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే పుస్తకాల్లో చదివిన సూత్రాలను నిజ జీవితంలో ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటారు. కొన్ని కంపెనీలు ఉచితంగా శిక్షణిస్తే మరికొన్ని సంస్థలు ఇంటర్న్షిప్లకు స్టైఫండ్ పేరుతో కొంత జీతాన్ని చెల్లిస్తాయి. ఇంటర్న్షిప్ పూర్తి చేశాక వచ్చే సర్టిఫికెట్ రెజ్యూమ్ను మరింత బలంగా మారుస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగం సులభంగా దొరికే అవకాశం ఉంటుంది. పరిశ్రమలో ఉన్న నిపుణులతో పరిచయం వల్ల నెట్వర్కింగ్ పెరిగే అవకాశాలుంటాయి. ఉద్యోగ అవకాశాల విచారణ ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్, కాలేజీలో జరిగే నియామక ప్రక్రియల ద్వారా కూడా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ ప్రైవేట్ రంగం అంటే ఐటీ, బ్యాంకింగ్, బిజినెస్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలకు అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి వాటికి రాష్ట్ర స్థాయి పరీక్షలు ఉంటాయి. భవిష్యత్తులో కెరియర్ ధోరణిలో కొన్ని మార్పులు వచ్చాయి. టెక్నాలజీ ఆధారిత కెరియర్స్ అంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటివి ఉన్నాయి. సస్టైనబుల్ కెరియర్స్ అంటే పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ వంటివి. గ్లోబల్ కెరియర్స్, రిమోట్ అవకాశాలు, ఇంటర్ డిసిప్లినరీ కెరియర్స్ కూడా ఉన్నాయి. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు ఉంటున్నాయి. కెరియర్ రీసెర్చింగ్ అంటే కెరియర్ అన్వేషణ. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇంటర్న్షిప్లు, ఉద్యోగ అవకాశాలు మరియు సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన వల్ల సరైన మార్గాన్ని కనుగొనవచ్చు. ప్రతి వ్యక్తి తన ఆసక్తులు, నైపుణ్యాలు మరియు లక్ష్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. సరైన కెరియర్ను ఎంపిక చేసుకోవాలంటే మన లక్ష్యాన్ని సిద్ధం చేసుకోవాలి, మన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

మనిషి జీవితంలో ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యమైనది. శారీరక మానసిక ఆరోగ్యం ఎంత అవసరమో ఆర్థిక ఆరోగ్యం కూడా అంతే అవసరం. ఆర్థిక అవగాహన అంటే మన సంపాదన, ఖర్చులు, పొదుపులు, పెట్టుబడులు, అప్పులు వంటి విషయాలను సక్రమంగా నిర్వహించుకోగల సామర్థ్యం. ఆర్థిక అవగాహన అనేది వ్యక్తి తన డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి, ఎటువైపు పెట్టుబడులు పెట్టాలి అనే విషయంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఇది వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధికి కూడా చాలా అవసరం. సరైన ఆర్థిక ప్రణాళికలతో వ్యక్తి అప్పులు లేకుండా జీవించగలడు. కుటుంబ అవసరాలను తీర్చడానికి, భవిష్యత్తు కోసం పొదుపులు చేయటానికి ఆర్థిక అవగాహన చాలా అవసరం. ప్రతి వ్యక్తి ఆర్థికంగా స్థిరంగా ఉంటే సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు పొదుపులు, పెట్టుబడులు చేస్తే

దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. చాలామంది డబ్బును సక్రమంగా వినియోగించలేక అప్పుల్లో కూరుకుపోతుంటారు. అవసరం లేని ఖర్చులు ఆర్థిక సమస్యలకు దారితీస్తున్నాయి. భవిష్యత్తు కోసం పొదుపులు చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. సరైన ప్రణాళిక లేకుండా అప్పులు తీసుకోవడం ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థిక అవగాహనను ఎలా పెంచుకోవాలి? నెలవారీ ఆదాయం, ఖర్చులను లెక్కించి బడ్జెట్ రూపొందించుకోవాలి. ప్రతీ నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. బ్యాంకులు, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బీమాలు వంటి పెట్టుబడులపై అవగాహన కలిగి ఉండాలి. అవసరం లేని అప్పులు తీసుకోకూడదు. పాఠశాల, కళాశాల స్థాయిలో ఆర్థిక అవగాహనపై పాఠాలు ఉండాలి. యువత తన సంపాదనను సక్రమంగా వినియోగించుకోవడం చాలా అవసరం. వారి పొదుపులు, పెట్టుబడులు, ఖర్చులపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తక్కువగా ఉంటాయి. డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, ఆన్లైన్ పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ వంటి కొత్త సాంకేతికతల వల్ల ఆర్థిక వ్యవహారాలు సులభమయ్యాయి. కానీ వీటిని సురక్షితంగా ఉపయోగించుకోవడానికి సరైన అవగాహన ముఖ్యం. ఆర్థిక అవగాహన అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత అవసరమైన అంశం. సరైన ఆర్థిక ప్రణాళిక, పొదుపులు, పెట్టుబడులు, ఖర్చులు నియంత్రణ ద్వారా వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్థిక అవగాహనను పెంపొందించుకోవాలి. రీసైక్లింగ్ అండ్ సస్టైనబుల్ లివింగ్. రీసైక్లింగ్ అంటే పునర్వినియోగం, సస్టైనబుల్ లివింగ్ అంటే స్థిరమైన జీవన విధానం. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన జీవన విధానంలో పర్యావరణంపై ప్రభావం పెరుగుతుంది. పరిశ్రమలు, వాహనాలు, ప్లాస్టిక్ వినియోగం మరియు అధిక వినియోగ ధోరణులు ప్రకృతి సంపదలను తగ్గిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రీసైక్లింగ్ మరియు సస్టైనబుల్ లివింగ్ ను, స్థిరమైన జీవన విధానం అనేవి మన భవిష్యత్తును రక్షించడానికి అత్యంత అవసరమైన మార్గాలు. ప్లాస్టిక్, పేపర్, లోహాలు, గాజు వంటి పదార్థాలను మళ్లీ ఉపయోగించడం ద్వారా చెత్త తగ్గుతుంది. కొత్త పదార్థాలను తయారు చేయడానికి అవసరమైన వనరులు, చెట్లు, ఖనిజాలు, నీరు తగ్గిపోవడం నివారించవచ్చు. స్థిరమైన జీవన విధానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నీరు, విద్యుత్ వంటి వనరులను జాగ్రత్తగా వినియోగించడం ద్వారా భవిష్యత్ తరాలకు అవి అందుబాటులో ఉంటాయి. సేంద్రియ ఆహారం, పర్యావరణ హిత ఉత్పత్తులు మరియు సహజ వనరుల వినియోగం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పునర్వినియోగం, పునరుత్పత్తి శక్తి, సోలార్, విండ్, హైడ్రో ఎనర్జీస్ వంటి వాటి వినియోగం ద్వారా వాతావరణ మార్పులను నియంత్రించవచ్చు. స్థిరమైన జీవన విధానం అనేది వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే కాకుండా సమాజం మొత్తం కోసం అవసరం. మనం చేయగలిగే చిన్న మార్పులు ఏంటంటే, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగ పదార్థాలను ఉపయోగించడం, చెత్తను పేపర్, ప్లాస్టిక్, మెటల్, పాయిజనస్ వాటర్, రీసైకిల్డ్ వేస్ట్ వర్గీకరించి వేరువేరుగా పారేయాలి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ వంటి పునరుత్పత్తి శక్తి వనరులను వినియోగించుకోవాలి. నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించాలి. సేంద్రియ ఆహారం, పర్యావరణ హిత ఉత్పత్తులను ప్రోత్సహించాలి. పర్యావరణ హిత రవాణా, సైకిల్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ను వినియోగించుకోవాలి. పునర్వినియోగం మరియు స్థిరమైన జీవన విధానం అనేవి మన భవిష్యత్తు కోసం అత్యంత కీలకమైనవి. ఇవి కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా మన ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ మరియు సమాజం మొత్తం కోసం ఉపయోగకరమైనవి. ప్రతి వ్యక్తి తన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తే ప్రపంచం మొత్తం మీద పెద్ద మార్పే సాధ్యమవుతుంది.

మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం సాయంత్రం 6 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాలు

0: than the 4.38% recorded in June as food prices remained elevated. Indian Railways has approved 153 crore rupee construction project of a four-lane road overbridge at Giratpur-Ahmedabad section of the Western Railway. The Railways Ministry has informed that the project has been sanctioned under Western Railway's ongoing umbrella work for construction of road over and under bridges, foot over bridges, drainage improvement and rebuilding of road over and under bridges. Iran launched several missiles and drones at positions belonging to Iranian Kurdish opposition groups in Iraq's northern Erbil province today. The strikes reportedly targeted fighters from the Kumala Party and the Kurdistan Democratic Party of Iran in Erbil's province's Alana Valley. And with that, we end this news bulletin.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ ఈరోజు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 21,627 మందికి ఉద్యోగ కల్పన జరగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు జరిగిన 20 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా 13,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం దక్కిందని, ఈ పెట్టుబడుల ద్వారా 10,86,000 మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సూచించారు. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ఏడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, ఎస్ఐపీబీలో అనుమతి పొందిన ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ పార్కులను కూడా పూర్తి చేసి 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు అందుబాటులోకి రావాలన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. మూలపేట పోర్టు డిసెంబర్లో ప్రారంభించేలా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, ఆధునిక వేర్హౌసింగ్, కోల్డ్ చైన్ ప్రాజెక్టులను అనుసంధానించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. కేవలం విద్యుత్ దీపాల అలంకరణలు అధికారుల జెండావందనానికే పరిమితం కాకుండా సామాన్య ప్రజలను, విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, 14, 15 తేదీలలో సాయంత్రం సమయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు వచ్చి అసెంబ్లీ విద్యుత్ కాంతులను వీక్షించవచ్చని స్పష్టం చేశారు.

0: ఈ సందర్భంగా సాయంత్రం వేళల్లో ప్రత్యేక పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు, స్వాతంత్ర్య పోరాట త్యాగాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
1: నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టాం. ఆ సాయంత్రం పూట 14:15 ఒక పోలీస్ బ్యాండ్ సాంస్కృతిక కార్యక్రమాలు, మన ఆ రోజు పోరాటం చేసిన సందర్భాలు, ఇవన్నీ కూడా అక్కడ ప్లే చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. దానికి అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఎవరైనా రావచ్చు, అందరికీ కూడా ఓపెన్ చేసి ఉంచుతాం కాబట్టి వచ్చి ఆ సంబరాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ పండుగలో పాల్గొని ఈ కార్యక్రమం విజయంతో చేయాలని చెప్పి ఇది ముఖ్య ఉద్దేశం.
0: ఇక శాసనసభ సమావేశాలకు హాజరు కాని ప్రజాప్రతినిధుల వైఖరిపై సభాపతి అసహనం వ్యక్తం చేశారు. సాధారణ ఉద్యోగి విధులకు వెళ్లకపోతే కంపెనీ జీతం ఇవ్వదని, ప్రజల సమస్యలు చర్చించడమే ప్రాథమిక విధిగా ఉన్న శాసనసభ్యులు సభకు రాకుండా వేతనాలు భత్యాలు ఎలా డిమాండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్సార్సీపీ శాసనసభ్యులకు స్పష్టం చేశారు. శాసన మండలి సమావేశాలకు మాత్రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు హాజరు కావాలని, మండలిలో తమ పార్టీకి బలం ఉన్నందున ప్రజల తరఫున అక్కడ గట్టిగా పోరాడాలని సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుందని పేర్కొంది. ఇది రాబోయే 12 గంటల్లో అదే ప్రాంతంలో స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశముందని వెల్లడించింది. ఆ తర్వాత ఇది వాయుగుండంగా బలపడి తదుపరి 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాల మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపింది. వీటి ఫలితంగా రేపటి వర్ష సమాచారాన్ని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జరిగిన కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే.
0: కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ విశాఖపట్నం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నాగకార్తీక్ మాట్లాడుతూ, సులువైన మార్గాలలో వచ్చే డబ్బు కోసం ఆశపడి యువకులు గంజాయి రవాణా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రవాణా చేసే క్రమంలో యువత దానికి అలవాటు పడిపోతున్నారని చెప్పారు. గంజాయి సేవించినా అక్రమంగా తరలించినా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. మత్తు వీడితేనే భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యువతను సక్రమ మార్గంలో పెట్టేందుకు మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని యువత సన్మార్గంలో జీవించాలని ఆయన సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ రంగాల్లో 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ ఈరోజు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.

0: पुनः एकवारम्। सहकारिता क्षेत्रस्य संवर्धनाय वित्तीयानुदान वृद्धि विधेयकं संसदा पारितम्। गृहमंत्री अमित शाहः प्रोक्तवान् यत् सर्वकारः सर्वेषु विषयेषु चर्चायै सन्नद्धः। संसद संचालनाय विपक्षात् विहितः आग्रहः। युवानः आत्मचरितानि पठेयुः, रील्स इति युगस्य लघुमार्गान् परिहरेयुः इत्यगादीत् प्रधानमंत्री नरेन्द्र मोदी। हर घर तिरंगा इत्यभियानं गतिं भजते। उपराष्ट्रपतिः सीपी राधा कृष्णनवर्यः अवदत् यत् वन्दे मातरम् इति भावना राष्ट्रियात्मनः सशक्तिकरणं करोति। राष्ट्रमंडल स्पर्धायां भारतीय दलेन नाइजीरियायाः लागोस नगरे तृतीय दिवसे स्वायत्तीकृतानि पञ्च पदकानि इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 యాక్సిడెంట్ సృజనాత్మక రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కేవీ హనుమంతరావు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి కొమరోలు మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కె రాజశ్రీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. అనంతరం జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం చెల్లెవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం సినిమా పాట ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం అంతర్జాతీయ యువజన దినోత్సవం విశేషాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు. రాత్రి 9:00 ఆంగ్ల వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి లేవుతాయి. 9:30 గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. 10:45 మధుర గీతాలు వినవచ్చు. రాత్రి 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:10 భక్తిరంజన్లో జయదేవుని అష్టపదులు వింటారు. గానం శ్రీమతి నిత్య సంతోషిని. 6:30 సూక్తి ముక్తావళిలో త్యాగానికి వైరాగ్యమే సాధనం వ్యాఖ్యానం శ్రీ పివి సీతారామమూర్తి. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో వివిధ పండ్ల తోటలు యాజమాన్యం వివరాలు వింటారు. 6:55 ప్రసార విశేషాలు వినవచ్చు. 7:30 ఉదయ కిరణాలు కార్యక్రమంలో జాతీయ అవయవ దాన దినోత్సవం వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే విశేషాలు ఇంకా నవ్వడం నవ్వించడమే హాస్యం శ్రీ టి శంకరనారాయణ గారితో పరిచయం వింటారు. 8:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివల ముఖ సౌందర్యానికి సహజమైన గృహ చిట్కాలు శ్రీమతి పి దేవి గారితో పరిచయం వింటారు. 10:00, 12:40, 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: కొండి.
1: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
0: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. యాక్సిడెంట్ సృజనాత్మక కథారూపకం వింటారు. రూపకల్పన నిర్వహణ శ్రీ కేవీ హనుమంతరావు. ముందుగా
1: చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు వినండి, యాక్సిడెంట్ సృజనాత్మక రూపకం వింటారు. రూపకల్పన నిర్వహణ శ్రీ కేవీ హనుమంతరావు.

हेलो हेलो हेलो हेलो हेलो, ఎలా పలకరించను? ఓకే, ఎలాగోలా పలకరించేశానుగా. ఇంతకీ నేనెవరినో చెప్పలేదు కదూ. నేను మీ ఊహను ఊహను ఊహను ఊహను ఊహను అదేమిటి? నా పేరు చెప్పగానే అలా మీరు ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతే ఎలా? ఆగండి ఆగండి, మనం కాసేపు ఇప్పుడు కలిసి ప్రయాణం చేద్దాం, రైట్? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ప్రమాదానికి గురి కానున్న రైల్లో. చచ్చా, మీరు అలా అనవసరంగా కంగారు పడకండి. నేను ముందే చెప్పానుగా, నేను ఊహను, నిజాన్ని కానుగా. ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? ప్రమాదానికి కాదు కాదు, పరిగెడుతున్న రైల్లో. ఆ రైల్లో ఒక కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంట్లో మనం కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయాం అనుకోండి. ఇప్పుడు అలా ఒక్కసారి దృష్టిని సారించండి. ప్రయాణికులంతా రకరకాల భంగిమల్లో, రకరకాల అవస్థల్లో, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అలా అలా అలా అలా ఊహాలోకాల్లోకి జారుకుంటున్నారు. బాగానే ఉంది. ఎవరెవరు ఏం ఊహిస్తున్నారో తెలుసుకుంటే ఎలా ఉంటుంది? అది ఎలా సాధ్యమంటారా? అందుకేగా నేనొచ్చింది మీ ముందుకు.

0: అటు చూడండి ఆ కిటికీ పక్కన. అందమైన ఆ చంద్రబింబానికి బ్లాక్ గాగుల్స్ ఎందుకు? ఎంత నిండుగా హుందాగా పైకి కనిపిస్తున్నా ఏదో అన్రెస్ట్ ఆమెను వెంటాడుతున్నట్లేదు. మళ్ళీ నేను ఊహించడం దేనికి? ఆమె ఊహనే బహిర్గతం చేద్దాం.
1: విశ్వన్నాలో రగిలించిన రంగుల జ్వాల నా హృదయాన్ని ఏనాడో దహించి వేసింది. నా చూపును కూడా మార్చేయాలని చూసింది ఓ రోజు. విశ్వం చెప్పిన రంగుల సిద్ధాంతం స్ఫురణకు వచ్చినప్పుడల్లా, ముఖ్యంగా అనేక రంగులు ఒకే మార చూడాల్సి వచ్చినప్పుడు నా మానసిక స్థితి విచిత్రంగా తయారయ్యేది. ఏదో ఉన్మాదం నన్ను ఆవహించేది. ఆ రోజు ల్యాబ్లో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ల్యాబ్లో ఉన్నప్పుడు సహజంగా నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయరు. గ్లాస్ ఫ్లాస్కుల్లో ఏవే

0: చిట్స్ కెమికల్స్ విపరీతంగా మరుగుతున్నాయి. రకరకాల గ్యాసెస్ ఉత్పన్నమై బీకర్లలోకి, డిస్టిల్డ్ ఫ్లాస్కుల్లోకి, డెన్సిటీ ఫ్లాస్కుల్లోకి చేరుకుంటున్నాయి. ఆ గ్యాసెస్ చిత్ర విచిత్రమైన లయ విన్యాసాలతో రకరకాల రంగుల్ని సంతరించుకుంటూ ముందుకు కదులుతున్నాయి. ఆ రంగుల్ని చూస్తుంటే విశ్వం చెప్పిన రంగుల ఫార్ములా స్టీరియోఫోనిక్ ఎఫెక్ట్తో చెవుల్లో మారుమోగుతోంది.
1: నా దృష్టిలో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ కలర్స్. రంగులతో ఆడుకుంటాం, రంగుల్లోనే జీవిస్తాం. నువ్వే అన్ని రంగులు కావాలనుకోవటం, అన్ని రంగుల్ని నీలోనే చూడమనటం నా సెంటిమెంట్కి విరుద్ధం.
0: అలా ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఎంతో గట్టిగా శబ్దం చేస్తూ ఏదో గ్లాస్ ఫ్లాస్క్ బర్స్ట్ అయినట్టుంది.
2: ఇప్పుడు అదిగో తాతమ్మ బామ్మల మధ్య అరవిరిసిన గులాబీల ఒద్దికగా కూర్చునుంది ఆ అమ్మాయి. ఎక్కడుందో? కంపార్ట్మెంట్లో. కంపార్ట్మెంట్లో సరే, ఊహల్లో ఎక్కడుందో అని కదా.

0: మరో ప్రాణికి జన్మనిచ్చే స్త్రీత్వం ఎంత మధురమైందో కదా. మధురమైందో కాదు, మహత్తరమైంది. ఆ స్త్రీమూర్తి నిండు చూలాలు. ఇంత అడ్వాన్స్డ్ పీరియడ్లో ప్రయాణం ఎందుకు పెట్టుకుందో? బహుశా కాన్పుకు పుట్టింటికి బయలుదేరుంటుంది. కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. అయినా బలవంతంగా నిద్రను ఆపే ప్రయత్నం ఎందుకో? ఊహల్ని కట్టిపడేయకుండా ఉండేందుకేమో.
1: ఎవరది? నేనమ్మా, నీ గర్భంలోని శిశువును. నువ్వా? అవునమ్మా, నేనే. నీ కడుపులో పెరుగుతున్న పాపను.

0: వినియోగించుకుంటావా అమ్మా?
1: అవును, ఆ విజ్ఞానం సాధించిన విజయాలతోనే నా గర్భంలో ఓ ఆడ శిశువు ఊపిరి పూసుకుంటోందన్న భయంకర సత్యాన్ని తెలుసుకోగలిగాను. ఈ పాపిష్టి స్త్రీ జన్మ ఎత్తినందుకు నేనే కూలిపోతున్నాను. మరో స్త్రీకి జన్మనిచ్చి నేనా బాధపడలేను.
0: ఒకవేళ నీ కడుపులో పెరుగుతున్నది మగ శిశువు అని తెలిసి ఉంటే ఏం చేసుండేదానివమ్మా? అమ్మా అమ్మా, సమాధానం చెప్పమ్మా. నువ్వు సమాధానం చెప్పలేవు, నేను చెబుతాను విను.
2: అదిగో ఇప్పుడు ఆ చిన్నబాబు ఊహను కూడా ఒకసారి పసిగడదామా? ఎదురుగా కూర్చున్న ఒక భారీ కాయం చేతిలో నుంచి నోట్లోకి దూరిపోతున్న ఓ పెద్ద కప్ ఐస్ క్రీమ్ మీదనే ఉన్నాయి ఆ కుర్రాడి చూపులు. పాపం ఏం ఊహించుకుంటున్నాడో ఏమిటో.
3: అబ్బా, ఈ దిబ్బగాడు ఆ దిబ్బ ఐస్ క్రీమ్ ని ఎలా దిబ్బ దిబ్బగా చప్పరిస్తున్నాడో. ఎదురుగా ఓ చిన్న బాబున్నాడు, వాడికేమో వాళ్ళు ననక్కొని ఇవ్వలేదు, కాదుక్కొని ఇవ్వలేడు. కనీసం వాడి కళ్ళబడకుండా కొంచెం జాగ్రత్తగా తిందామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. పెద్ద వీడొక్కడే ప్రపంచంలో ఐస్ క్రీమ్ అంతా తినేసేవాళ్ళ ఫోజు. వెదవది ఐస్ క్రీమ్ అనగానే నాకేమో పిచ్చి ఇష్టం తాళడిందాయే. వీడేమో ఎలుగుబంటిలా కాదు, కొండముచ్చులా కాదు, కాదు ఏదేదో జంతువులాగే. అయ్యో అయిపోయింది, దిబ్బ ఐస్ క్రీమ్ దిబ్బవాడి నోట్లోకి దూరిపోయింది. ఇక వాడి ముఖం ఎందుకు చూడడం చండాలంగా? అబ్బా ఆ నవ్వు చూడు, ఆ మూతి చూడు. అమ్మోయ్, చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాడు. వీడి ముందు నోరూరుతుంటే ఇలా కూర్చోవడం ఇక నా వల్ల కాదు.
2: వావ్, డ్రెస్ అల్ట్రా మోడర్న్, హెయిర్ కట్ లేటెస్ట్, ఎవ్రీథింగ్ లేటెస్ట్. అచ్చం మోడర్న్ హీరో గెటప్, కానీ చేతుల్లో తలగడంత పుస్తకం. పేజీలు చకచక తిరిగిపోతున్నాయి. ఉండి ఉండి మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోతూ మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లు మెరుపు వేగంతో పేజీలను దొల్లించేస్తున్నాడు. బహుశా రీసెర్చ్ స్కాలర్ అయి ఉండాలి. కానీ ఉండి మధ్యలో ఎక్కడికి వెళ్ళొస్తున్నాడో ఊహించడం దేనికి? ఆయన ఊహనే బయటపడదాం.
4: Is going to start. Another history is going to take place in a starboard fire. Has started coming out, and rocket has lifted off from the launch pad. One big swim from the bottom of the first stage of the rocket is coming out. You can.
5: Space research is the most sophisticated.
6: అంతరిక్ష పరిశోధన అత్యాధునికమైన రంగం, అంతేకాక అత్యంత అభివృద్ధిదాయకమైన శాస్త్రాధ్యయనం. దాని ద్వారా జాతికి బహుళార్థకంగా లాభాలు సదుపాయాలు సమకూరుతున్నాయి. మానవుడికి నిజ జీవితంలో అసాధ్యమైన విషయాలు, ఊహకందని విషయాలు అంతరిక్ష పరిశోధన ద్వారా మనం సాధించి కైవసం చేసుకోగలుగుతున్నాం.
2: ఎన్నిసార్లు చదువుకున్నాడో పాపం ఆ అబ్బాయి ఆ లేఖనం, అయినా తనివి తీరలేదు. ప్రేమలేఖలోని ప్రతి అక్షరం ఒక అంతరిక్షమే.

0: నువ్వలా నన్ను పిలవకు, నేను భరించలేను. నువ్వు ఆడపిల్లవి కాబట్టి నీ చేత అమ్మా అని పిలిపించుకునే యోగ్యత నాకు లేదు కాబట్టి. సుఖశాంతులు లేని జీవితాన్ని నీకు ఇవ్వదలుచుకోలేదు.
1: మానవ మేధ విజ్ఞాన తృష్ణతో సాధించిన మహత్తర శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని ఈ విధంగా

స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళైంది మనకి, మధ్యలో ఈ క్విజ్ ఎందుకంటారా? ఓకే, కానీ అదిగో ఇంకా ఆనాటి ముతక ఖద్దరును వీడకుండా, గాంధీ టోపీని మరవకుండా, స్వాతంత్ర సమరానికి ప్రతీకగా సాక్షాత్తు మన కంపార్ట్మెంట్లోనే ఉన్నారు. వారి ఊహలు ఎలా సాగుతున్నాయో.

0: అది 1947 ఆగస్టు 15. ఆ రోజు మరపురాని రోజు. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోటపై స్వతంత్ర పతాకను ఎగురవేసిన శుభదినం.
1: At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom.
2: Bolo Swatantra Bharat ki!
3: ప్రయాణికుల ఊహలేనా? అదిగో కాలక్షేపం బఠానీలతో కాలం వెళ్ళబుచ్చే ఆ బఠానీ సోదరుని మస్తిష్కంలో ఎన్నెన్ని ఊహల బఠానీలో.
4: నా సామ్రాజ్యం అంతా బఠానీ, ఎస్ బఠానీలే నా సామ్రాజ్యం, అదే నా ప్రేమ సామ్రాజ్యం, బఠానీ ప్రేమ సామ్రాజ్యం. బఠానీ గింజలు అమ్ముకుంటూ కనిపించే ఈ బడుద్దాయ్ ఇంకా 2-3 ఏళ్లలో ఏ స్థితిలో ఉంటాడో ఊహిస్తే ఈ నిద్రముఖాలు బెల్లం చుట్టూ మూగేయగల్లా నాపై దాడి చేస్తారేమో. బఠానీలు అమ్ముతూ నేను సినీ వినీల ఆకాశానికి వెళ్తున్నానని అందాల సినీతార ఇంటి చుట్టూ బఠానీలు అమ్ముతూ 4 రోజులు ప్రదక్షిణలు చేసి ఆమె దృష్టిని ఆకర్షిస్తానని, మరో 4 రోజులకు నన్ను పిలిచి ఆమె కష్టసుఖాలు నాతో చెప్పుకుంటుందని, ఆ దుఃఖంలో బాధలు నాకు చేరువవుతుందని, దౌర్భాగ్యపు సినీ ప్రపంచంలో ఎవ్వరిని నమ్మలేక 2 పెళ్ళాంగా పేరున్న హీరోలతో జత కలపలేక ఏ ధనవంతుణ్ణో పెళ్ళాడి పంజరంలో ఇరుక్కోలేనట్టు నాకు చెప్పుకొని విలవిల్లాడి ఎలాగైనా నా చేత 3 ముళ్ళు వేయించుకుని ఈ జనారణ్యం నుండి దూరంగా తీసుకెళ్లమని ప్రతిమాలితే బాధన లేక సరేనంటూ పెళ్లి చేసుకొని హాని మూలుగు తారతో ఇదే రైల్లో వెళ్తానని ఊహిస్తే ఆ తార పక్కన ప్రయాణం చేయబోతున్న హీరోని నేనేనని తెలిస్తే ఈ జనం నా వైపు చూడకుండా ఉండగలరా? నన్ను నిర్లక్ష్యం చేయగలరా? అడుగోటి బడానీ బడానీ బడానీ కాలక్షేపం బడానీ కాలక్షేపం బడానీ.
3: నలిగిన లాల్చీ పైజామా, భుజాన వేలాడుతున్న సంచి, తైల సంస్కారం లేని జుత్తు, మాసిన గడ్డం, కళ్ళల్లో ఏదో తీక్షణత, మనసులో ఏదో చెప్పలేని ఆరాటం, ఆ చైన్ స్మోకింగ్ చూస్తుంటే ఊహల్ని తగలెడుతున్నాడో పదినెడుతున్నాడో మరి.

0: సమాజంలోని అవినీతికి ఒళ్ళు మండినా నోరు మెదపలేని బడుగుజీవి అతను. అయినా ఏదో ఆశ, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆరాటం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఆయన్ని చూస్తుంటే. మరి ఆయన ఊహలు ఎలా ఉంటాయో.
1: తాతయ్య, ఓ గాంధీ తాతయ్య, చూసేవా తాత, చూసేవా, నీ కళ్ళెదుటే ఎంత ఘోరం జరిగిపోయిందో. నీవు మాకు స్వాతంత్ర్యం సంపాదించి పెట్టావు, కానీ పట్ట పొగులు డబ్బు పట్టుకుని నడిచే స్వతంత్రం లేదు, దొంగల రాజ్యం అయిపోయింది. తాతయ్య, ఈ పేదోడు నిండు మనసుతో ఒకే ఒక కోరిక కోరుతున్నాడు, నెరవేరుస్తావా తాత? నెరవేరుస్తావా తాత? అయితే ఈ దేశాన్ని బాగు చేయడానికి మళ్ళీ పుట్టు. అవును తాత, నువ్వు మళ్ళీ పుట్టాలి. అయితే అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలతో, కుల మత వర్గ భేదాలతో ఒకరినొకరు నరుక్కు సస్తుండ్రా ఈ వ్యవస్థను ఈసారి మార్చే ప్రయత్నం చెయ్యి. అంతకంటే ఈ పేదోడు కోరుకునేది మరొకటి లేదు మహాత్మా, మరొకటి లేదు.
0: భవిష్యత్తులో యోగినిలా బ్రతకాలనిపించినా జోగినికి వర్తమానపు విముక్తి లేదేమో. తన నుంచి తాను సుదూరం పారిపోవాలన్నా అనుభవాల నీడలు ఆమెను వెన్నంటి వేధిస్తూనే ఉంటాయేమో.
2: ఆ పిలుసుడు, ఆ దొరువు నాకు అలవాటే. సిలక్కుయ్యకి అలాడుతున్న గజ్జల్ని కట్టుకుని బయలెళ్ళిన మా వాడలు ఒక ముసలిది చచ్చిపోయింది. ఆమె ఆత్మ పరేశాను లేకుండా దేవుణ్ణి సేరాల, అందుకోసం నేను ఆడాల. నేను ఆడుతున్నా, డప్పులు మోగుతున్నాయి. పొద్దు నెత్తి మీదకెక్కింది, పీనుగును బొంద పెట్టిండ్రు. ఇంటికొచ్చిన తానం చేసి కూకున్నా, అట్లా కూకున్నను లేదు. మళ్ళ డప్పు సప్పుడైంది, అది పెండ్లి డప్పు. పెండ్లి కొడుకు పెండ్లి కూతురింటికి తరలొస్తాడు, నేను ఆడితే గానీ ఆ సంబరం పూర్తి కాదు. పెట్టిలో ఉన్న పట్టు సీర తీసి కట్టిన, సిగ్గేసి బొట్టు పెట్టుకుని గజ్జులు కట్టుకుని బయలుదేరిన. పెండ్లోళ్ళు నా కోసమే సొత్తండ్రు, డప్పులు మోగతున్నాయి, నేను ఆడుతున్నాను.

0: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గజ్జల్ని సెలక్కొయ్యకి తగిలించిన ఒంట్లో ఓపిక లేక పౌట కొంగు పరిసి పండుకుందామనుకున్నా. పండుకొనిస్తుందా ఈ ప్రపంచం?

0: తాగుడు తాగుతున్నప్పుడే కాదు, తాగిన తర్వాతే ఎక్కువ ప్రభావం చూపిస్తుందేమో. మరి తమను తాము మరిచిపోయేంతగా తాగాలని ఎందుకు కోరుకుంటారో? మళ్ళీ మధ్యలో నేను ఊహించడం దేనికి? అదిగో ఆ పెద్ద మనిషి ఊహల్నే కదిలిద్దాం.
1: నాయాలది బలే చెప్పినావురా, ఈ జగమే ఒక మాయ, తెల్లారుద్ది సేకడు పడుద్ది. ఎందుకు తెల్లారుద్దో ఎందుకు సేకడు పడుద్దో ఎవరికి తెలుసు? నాకు తెలుసురా, నాకు తెలుసు. ఒరే మంగపత, మనం బతకాలనా? బతకాలంటే కూడు సంపాదించుకోవాలిగా, అందుకు తెల్లారుద్దురా. అట్లాగే మజా, బతుకంటే మజా కదరా. ఆ మజా తీర్చుకోవాలంటే చీకటి పడాలరా, లేకపోతే అందరూ సోత్తారుగా. ఓరోరే బ్రహ్మదేవుడా, నువ్వు సామాన్యుడివి కాదురా, నీ తెలివే తెలివిరా. సరే గాని మంగపోతా, ఏదే రానీయశ గ్లాసు మీద గ్లాసు రానీరా. ఇయాడన్నా సామిరంగా బిర్రుగా లాగాలి. ఏందిరా అట్ట సొత్తవ యాదవ అన్నారు యాదవ, ఇయాడన్నా పెళ్లి రోజురా. సుబ్బులకు నాకు పెళ్ళి నిండా 14 ఏళ్ళైందిరా, ఇయాడ మజా మీద మజా అనుకో. రానీరా మంగపోతే పోసుకో, నీ ఇష్టం వచ్చినట్టుగా పోసుకోరా. ఏందిరా అట్ట సొత్తవ.
2: మీరు ఇంతవరకు యాక్సిడెంట్ సృజనాత్మక రూపకల్పన విన్నారు. నిర్వహణ శ్రీ కేవీ హనుమంతరావు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

శ్రీనివాసన్ చిత్రానికి ఘంటసాల పాడిన పాట అది. ఆకాశవాణి విజయవాడ 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసుల చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాల నిరసనల మధ్యే ప్రిసైడింగ్ ఆఫీసర్ జగదాంబికాపాల్ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన, ఆమోదం కోసం చేపట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్షపై విద్యార్థుల నిరసనలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారని, దీనిపై సభ చర్చను చేపట్టవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
1: పార్లమెంటరీ డెమోక్రసీ మే ఆపోజిషన్ పార్టీ డిస్కషన్ కే లియే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ జవాబ్ దేతే హై. యహాన్ తో సర్కార్ ఖుద్ హీ కహ రహే హై కి హమ్ డిస్కషన్ కరేంగే, జవాబ్ దేంగే, ఔర్ ఆపోజిషన్ జవాబ్ సుననే నహీ చాహతే ఔర్ భాగ్ రహే హై.
0: అంతకు ముందు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్య, అయోధ్య రామ్ మందిర్ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల అంశాన్ని లేవనెత్తారు. దేశం నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని బిర్లా అన్నారు.
2: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विश्व स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान, टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है.
0: ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. పార్లమెంటులో చర్చలపై విపక్షాలు తమ వైఖరిని పదే పదే మార్చుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, విపక్షాలు మొదట చర్చను డిమాండ్ చేశాయని, అయితే ప్రభుత్వం దానికి అంగీకరించిన తర్వాత తమ వైఖరిని మార్చుకున్నాయని ఆరోపించారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి ప్రభుత్వం విపక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిందని, చర్చల్లో పాల్గొనాలని విపక్షాలకు పదే పదే విజ్ఞప్తి చేసిందని ఆయన అన్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బాధ్యుడని ఆయన ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ పుస్తకం కోవింద్ బాల్యం నుండి భారత 14వ రాష్ట్రపతిగా ఆయన సాగించిన ప్రయాణం, అనుభవాలు, సవాళ్లను వివరిస్తుంది. గాంధీజీ, అంబేద్కర్, జ్యోతిబా పూలే వంటి మహనీయులు కన్న నవభారత కలలను నిజం చేయడంలో రామ్నాథ్ కోవింద్ వంటి నేతలు కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు.

0: हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे। इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा, यहीं से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बने।
1: ఈ సందర్భంగా రామనాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయం అనేది కేవలం అధికారాన్ని సాధించే మార్గం మాత్రమే కాదని, అది దేశానికి సేవ చేసే ఒక సాధనమని అన్నారు. ఈశాన్య రైల్వేలోని ఇజ్జత్ నగర్ డివిజన్కు చెందిన 660 కిలోమీటర్ల మేర 295 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కవచ్ వెర్షన్ 4.0 ఏర్పాటుకు భారత రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ వెర్షన్ కింద గుర్తించిన రైల్వే సెక్షన్లలో భద్రతా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది. రైళ్లు గరిష్ట అనుమతించదగిన వేగంతో సురక్షితంగా ప్రయాణించేలా చేస్తుంది. కార్యాచరణ విశ్వసనీయతను మెరుగుపరుస్తుంది. దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితమైన రైలు కార్యకలాపాలకు మద్దతిస్తుంది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫాయిల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ షర్జిన్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమరేశన్ పద్మగిషో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జూలై 18 నుంచి 20 వరకు ఎగువ అసోంలోని జిల్లాల్లో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాల సమయంలోనూ, అంతకుముందు కూడా ఆయా జిల్లాలకు భారత వాతావరణ శాఖ ముందస్తు జిల్లా స్థాయి వర్షపాత అంచనాలను, హెచ్చరికలను జారీ చేసింది. ప్రభుత్వం ఈ విషయాన్ని తెలియజేస్తూ జిల్లాల్లో జోర్హాట్, గోలాఘాట్, శివసాగర్, చెరాయిదేవ్ ఉన్నాయని పేర్కొంది. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అస్సాం రాష్ట్రం కోసం వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాలు 7 రోజుల ముందస్తు సమయంతో భారీ, అతి భారీ వర్షపాత సంఘటనలను ఖచ్చితంగా నమోదు చేశాయని, తర్వాతి 7 రోజులకు చెల్లుబాటయ్యే రోజువారీ హెచ్చరికలు కూడా జారీ చేశాయని చెప్పారు. రాజస్థాన్, గ్యాంగ్టెక్, పశ్చిమ బెంగాల్, మధ్య మహారాష్ట్ర, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్లు చెబుతున్న పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలే తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6

0: గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి కొమరోళ్ళు మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె రాజశ్రీ గారితో పరిచయం, ఇంకా జానపద గీతాలు వింటారు. ముందుగా వినండి చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి కొమరోలు మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె రాజశ్రీ గారితో పరిచయం. పరిచయం చేస్తున్నవారు శ్రీ పివి నరసింహారావు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి కొమరోలు మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె రాజశ్రీ గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: మేడం గారు, ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులు గతకాలంలో చిరుధాన్యాల సాగు ఎక్కువగా చేశారు, అయితే కొంతకాలం తర్వాత కొంత తగ్గించారు. ఇప్పుడు కూడా చిరుధాన్యాల విలువ పెరిగింది, అంటే ఆరోగ్యరీత్యా తర్వాత పంటలు దిగుబడి బాగొస్తుంది, ఖర్చు కూడా కొంచెం తక్కువ, నీరు కూడా తక్కువగా ఉపయోగిస్తుంది. ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో రైతులు కొంతవరకు చిరుధాన్యాల సాగు చేపట్టడం చూస్తున్నాం మనం. కాబట్టి దీంట్లో భాగంగా ఈరోజు మనము చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు తెలియజేద్దాం మేడం. ముఖ్యంగా చిరుధాన్యాలంటే ఏమేమి వస్తాయి, వాటి ప్రాముఖ్యత గురించి రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
3: అలాగే సార్. మనకి చిరుధాన్యాలు అంటే మనం తీసుకునే ఈ గడ్డి జాతి నుంచి వస్తున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, అండుకొర్రలు, వరిగలు, వీటిని మనం చిరుధాన్యాలు అంటాము. వీటి పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని చిరుధాన్యాలు అని మనం పేర్కొంటూ ఉంటాము. ఒకప్పుడు వీటి సాగు విస్తీర్ణం మీరు చెప్పినట్టుగా చాలా తక్కువగా ఉండేది. కాకపోతే ఇప్పుడు వాటికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల రీత్యా వీటి సాగు ఇప్పుడు విస్తీర్ణం అనేది గణనీయంగా బాగా పెరిగినది. ముఖ్యంగా చిరుధాన్యాల్లో ఉండే పీచు పదార్థాలు, ప్రోటీన్లు, అమైనో యాసిడ్స్, అట్లాగే ఖనిజాలు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాష్, ఇట్లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల, వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నం వల్ల ఈ విస్తీర్ణం కూడా గణనీయంగా మనకు బాగా పెరిగింది. ఒకప్పుడు వీటిని పేదవారి ఆహారంగా చెప్పుకునేవారు. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్ ధర, అట్లాగే వీటి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల రీత్యా వీటిని చిరుధాన్యాలు కాకుండా సిరిధాన్యాలు అని మనకి అంటూ ఉన్నారు. మనం ఒక మంచి రకం బియ్యంని 1 కిలో చూసుకున్నట్లయితే వాటికంటే కూడా వీటికి ఎక్కువ ధర ఉండడం వల్ల ఇప్పుడు ఇవి పేదవారి ఆహారం కాకుండా ఉన్నవారి ఆహారం అయితే అయిపోయింది. కాబట్టి మనకి రైతులు కూడా వీటిని సాగు చేస్తే మంచి అవకాశం అయితే ఉంటుంది.
2: ఓకే మేడం, చాలా చక్కటి విషయం చెప్పారు మేడం. చిరుధాన్యాలకు గతంలోకి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది అనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. మరి మీరు అన్నట్టుగా ఒకప్పుడులో పేదవారి ఆహారం ఇప్పుడు ధనికుల ఆహారం అయింది ఆరోగ్యరీత్యా. బాగుంది మేడం, వాటి ప్రాముఖ్యత గురించి కూడా చెప్పారు. అంటే ఈ చిరుధాన్యాల సాగుకు అనుకూలమైనటువంటి కాలము, వాటి నేలలు, వాటి రకాలు, ఇలాంటి విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
3: తప్పకుండా సార్. మనకి ఇవి చిరుధాన్యాలు అనేవి ఎక్కువగా ఉష్ణ ప్రాంతాల్లో, పొడి వాతావరణంలో ఎక్కువగా వీటిని పండిస్తూ ఉంటారు. ఇవి నీటి ఎద్దడిని కూడా బాగా తట్టుకుంటాయి, కాబట్టి వర్షాధార పంటలుగా వీటిని సాగు చేస్తూ ఉంటారు. ఈ పంటలు స్వల్పంగా చౌడ్ను కూడా తట్టుకునే శక్తి వీటికి ఉంటుంది. అలాగే నీరు ఇంకే, అలాగే మురుగు నీరు బయటికి మనకి పారుదల అవకాశం ఉన్న నల్లరేగడి, తేలికపాటి ఎర్ర నేలల్లో కూడా వీటిని మనం సాగు చేసుకోవచ్చు. అలాగే నీరు ఎక్కువ నిలువ ఉండే బరువు భూములు, ఆమ్లత్వాన్ని కలిగిన నేలను మాత్రం ఇవి తట్టుకోలేవు, కాబట్టి తేలికపాటి నేలల్లో వీటిని ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. మరి సజ్జలు, కొర్రలు, సామలు ఇవి ఖరీఫ్ కాలంలో మనం సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే జొన్నలు, రాగులు ఖరీఫ్ అలాగే రబీలో కూడా మనం వీటిని సాగు చేసుకోవచ్చు. జొన్నల్లో చూసుకున్నట్లయితే మనకి నంద్యాల తెల్ల జొన్నలు NTJ 1, 2, 3, 4, 5 ఈ రకాలు ఎక్కువగా బెట్టను తట్టుకుంటాయి, కాబట్టి వీటిని మనం సాగు చేసుకోవచ్చు. అలాగే సజ్జల్లో HHB 67 ఇది మనకి 70 రోజుల్లో పంట చేతికొస్తుంది. అలాగే ICMH 356, ICTP 8203, ICMV 221, PHB 3 ఈ రకాలను సాగు చేసుకోవచ్చు. ఇక కొర్రల్లో SIA 3156, 3088, మహానంది, లేపాక్షి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే రాగుల్లో గోదావరి, రత్నగిరి, సప్తగిరి, వకుల, హిమ ఇటువంటి రకాలను మనం ఎంపిక చేసుకోవచ్చు.
2: ఓకే మేడం గారు, ఈ చిరుధాన్యం

0: సాగు యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మనము ఈ సాగుకు అనుకూలమైనటువంటి నేలలు, దాటి కాలము, రకాల గురించి చెప్పడం జరిగింది. ఇందులోనే ఇప్పుడు విత్తన మోతాదు, సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి మేడం.
1: విత్తన మోతాదుకు వచ్చినట్లయితే మనకు జొన్నలు ఎకరానికి 3 నుంచి 4 కిలోలు విత్తనం పడుతుంది. అట్లాగే సజ్జల్లో ఎకరానికి 1.5 కిలో, కొర్రలు ఎకరానికి 2 కిలోలు, సామలు అయితే కనుక ఎకరానికి 3 నుంచి 3.5 కిలోలు పడుతుంది. ఇక రాగుల విషయానికి వస్తే మనం ఇది నారు పెంచి నాటే పద్ధతి ఉంది, వెదజల్లే పద్ధతి ఉంది. నారు పెంచి నాటే పద్ధతులు అయితే కనుక 2.5 కిలో విత్తనాన్ని 5 సెంట్లో నారు పెంచుకుని నాటుకోవచ్చు. అదే వెదజల్లే పద్ధతి అయితే కనుక 3 నుంచి 4 కిలోలు మనకి ఎకరానికి పడుతుంది. అయితే తప్పనిసరిగా కూడా మనం విత్తనాలు విత్తన శుద్ధి చేసే నాటుకోవాలి, ఎందుకంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళని అరికట్టుకోవడం కోసం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. అగ్గి తెగులు, తుప్పు తెగులు తట్టుకునేందుకు 1 కిలో విత్తనాన్ని 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టన్ లేదంటే మ్యాంకో జబ్బ్ లేదా 2 గ్రాముల కార్బన్ డెజిమ్తో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సజ్జలో విత్తన శుద్ధికి ముందే మనం విత్తనాన్ని 2% ఉప్పు ద్రావణంలో, అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల ఉప్పు ద్రావణంలో ముంచినట్లయితే ఎర్గాటిక్ శిలీంధ్రాల అవశేషాలు మన నీటిలో తేలేటట్టు చేసి వాటిని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత జొన్నలు సజ్జలు వరుస మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. అదే కొర్రలు సామలు అయితే గనక వరుసల మధ్య 22.5 సెంటీమీటర్, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్ల దూరంతో గొర్రుతో విత్తుకోవాల్సి ఉంటుంది. రాగులైతే గనక ముందుగా చెప్పుకున్నట్టు 5 సెంట్ల నారు పెంచుకుని ఇది 85 రోజుల నుంచి 90 రోజులు స్వల్పకాలిక రకాలైతే గనక 21 రోజుల వయసు గల మొక్కల్ని, అలాగే 105 నుంచి 125 రోజుల దీర్ఘకాలిక రకాలైతే గనక 30 రోజుల వయసు గల మొక్కల్ని నాటుకోవాల్సి ఉంటుంది. స్వల్పకాలిక రకాలైతే వరుసల మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు, అలాగే దీర్ఘకాలిక రకాలైతే గనక వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది.
0: ఓకే మేడం గారు, మరి విత్తన మోతాదు, సాగు యాజమాన్య పద్ధతులు ఈ చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతుల్లో భాగంగా చెప్పడం జరిగింది. ఇందులోనే మరి కలుపు నివారణ గురించి, ఎరువుల యాజమాన్యం గురించి కొన్ని మెలకువలు తెలియజేయండి మేడం.
1: ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 2 నుంచి 4 టన్ల పశువుల ఎరువులు కనుక మనం ఆఖరి దిక్కులో కలియదు అనుకుంటే కనుక మంచి పోషకాలను అందించడానికి అవకాశం ఉంటుంది. సేంద్రియ కర్బనాన్ని కూడా భూమిలోకి మనం అందించే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు పశువుల ఎరువును వినియోగించుకుంటే బాగుంటుంది. అట్లాగే జొన్న సద్ద పైర్లకైతే గనక 24 కిలోలు నత్రజని, 16 కిలోలు భాస్వరం, 8 కిలోలు పొటాష్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాగులు కొర్రలకి 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని ఆఖరిదుక్కులో వేసుకోవచ్చు. నత్రజనిని మాత్రం 2 దఫాలుగా వేసుకుంటే సమర్థవంతంగా వీటిని మొక్కలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా కలుపు విషయానికి వచ్చినట్లయితే కనుక అట్రాజిన్ 50% పొడి మందు ఎకరానికి 800 గ్రాములు చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపు తడి నేలపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే నాటిన 25-30 రోజులు కాలంలో మనకు వెడల్పాకు కలుపులు నివారణకి ఎకరానికి 400 గ్రాములు 2,4-D సోడియం సాల్ట్, 80% పొడి మందు, ఇది 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే కొన్ని పొలాల్లో మాత్రమే జొన్న విత్తిన 35 నుంచి 40 రోజులు టైంలో మనకి జొన్న మల్లె అనేది ఎక్కువగా మొలకెత్తా ఉంటుంది. దీని నివారణకు మొలకెత్తిన తర్వాత లీటర్ నీటికి 50 గ్రాములు అమోనియం సల్ఫేట్ కానీ 200 గ్రాములు యూరియాన్ కానీ కలిపి ఆ జొన్న మల్లె మీద పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే 2,4-D సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆ మల్లెపై పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అట్లాగే మనకి అంతర్ పంటలు కూడా వేసుకునే అవకాశం ఉంది. చిరుధాన్యాల్లో ఎక్కువగా మనం కంది, అలసంద, మినుము, పెసర, సోయాబీన్, అట్లాగే ప్రొద్దుతిరుగుడు ఇటువంటి పంటలను అంతర్ పంటలుగా సాగు చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. అలాగే అదనపు ఆదాయాన్ని కూడా మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యాన్ని విషయానికి వచ్చినట్టయితే ముందుగా మనం చెప్పుకున్నట్టు ఇది వర్షాధార పైర్లే అయినప్పటికీ కొంత నీటి ఎద్దడి పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడినప్పుడు నీటి వసతి ఉంటే గనక అంకుర దశలో కానీ గింజ పాలు పోసుకునే దశలో కానీ మనం నీటి తండ్ని అందించినట్టయితే అదనపు దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి.
0: ఓకే మేడం గారు, మరి చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతుల్లో భాగంగానే ఇప్పుడు మనము ఎరువుల గురించి, కలుపు గురించి, నీటి యాజమాన్యం గురించి కూడా రైతుస్వారులకు చక్కగా తెలియజేశారు. మరి ఈ చిరుధాన్యాల సాగులోనే చీడపీడలు, సస్యరక్షణ గురించిన వివరాలు కూడా తెలియజేయండి మేడం.

0: మనకి చిరుధాన్యాల్లో ముఖ్యంగా వచ్చే చీడలు కాండం తొలుచు పురుగు, అట్లాగే కత్తెర పురుగు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ కాండం తొలుచు పురుగు వచ్చేసి 30 రోజుల తర్వాత నుంచి పంట కోతకు వచ్చే వరకు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. మనకి గుండ్రని వరుసలు గల రంధ్రాల ఆకులపై ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే మొవ్వు కూడా చనిపోయి తెల్ల కంక అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాండాన్ని చీల్చి చూసినట్లయితే ఎర్రని కణజాలం అనేది కనపడుతూ ఉంటుంది. మరి కంకి మొవ్వులోంచి బయటకు రాకుండా పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీని నివారణకు మనకి విత్తిన 35 నుంచి 40 రోజుల లోపు ఎకరానికి 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను గనక కాండపు సుడుల్లో వేసుకున్నట్లయితే వీటిని మనం నివారించుకోవచ్చు. అలాగే కత్తెర పురుగు లేదా లద్దె పురుగు, ఇది ఆకుల్ని కాండాలని కండల్ని మరియు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులపై తెల్లటి పొరలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది మనకి 2వ మరియు 3వ దశలో లద్దె పురుగు ఉన్నట్లయితే గనక ఆకు సుడుల్లో రంధ్రాలు చేసుకుంటూ అవి తినడం వల్ల ఆకులు విచ్చుకున్న తర్వాత రంధ్రాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రకంగా మనం లద్దె పురుగు ఎక్కువగా పెరుగుతున్న కొద్దీ ఆకులు చివరలు తిని కత్తిరించినట్టు ఉంటుంది కాబట్టి వీటిని మనం కత్తెర పురుగు అని పేర్కొంటూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో మొవ్వును కూడా ఇవి పూర్తిగా తినేస్తూ ఉంటాయి. మరి వీటి నివారణకు వచ్చేసి గుడ్ల సముదాయాలను అనేవి మనం ఏరి నాశనం చేయాల్సి ఉంటుంది. అలాగే పిల్ల పురుగుల్లో ఆకులను కూడా నాశనం చేయాల్సి ఉంటుంది. వీటికి ఈ నివారణకి మనం ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లాగే గుడ్లు మొదటి దశ పిల్ల పురుగులు నివారించుకోవడానికి 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొదటి దశ లార్వాలను కనుక నివారించుకోవడానికి మనం ఎకరాకు 400 మిల్లీలీటర్లు క్లోరిపైర్ఫాస్ కానీ క్వినాల్ఫాస్ కానీ పిచికారీ చేసుకోవచ్చు. పురుగు వృద్ధి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే 100 గ్రాములు ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 80 మిల్లీలీటర్లు స్పైనోసాడ్ పిచికారీ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మందు పిచికారీ చేసేటప్పుడు పైపాటుగా కాకుండా సుడుల్లో లేదా ఆ మొవ్వులోకి ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇవి మనకు ముఖ్యంగా ఉండే పురుగులు. అలాగే తెగుళ్ళ విషయానికి వస్తే ముందు చెప్పినట్టుగా మనము విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. కొర్రలు రాగుల్లో అగ్గి తెగులు తుప్పు తెగులు గమనించినట్లయితే లీటర్ నీటికి 2.5 గ్రాములు చెప్పిన మ్యాంకోజెబ్ వారానికి 2 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సజ్జలో తేనె బంక అనే తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు సోకిన కంకి నుండి గులాబీ లేదా ఎర్ర రంగులో తేనె వంటి చిక్కటి ద్రావణం బొట్లు బొట్లుగా కారుతూ ఉంటుంది. ఈ ద్రావణంలో శిలీంద్ర బీజాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మొక్క పుష్పించే దశలో మబ్బులతో కూడిన వాతావరణం కనుక ఉన్నా, తేలికపాటిగా ఎక్కడన్నా వర్షాలు పడినా చల్లగా ఉన్నా కూడా ఈ తెగులు అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మరి దీని నివారణకు మనకి 2% ఉప్పునీటి ద్రావణంలో విత్తన శుద్ధి చేసుకోవడము లేదా విత్తనానికి 3 గ్రాములు తైరం కలిపి విత్తన శుద్ధి చేయడం పాటించాలి. అలాగే పూత దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 2.5 గ్రాములు మ్యాంకోజెబ్ లేదా 1 గ్రాము కార్బన్ డజిమ్తో వారం వ్యవధిలో మనం 2 సార్లు పిచికారీ చేసుకుంటే వీటిని నివారించుకోవచ్చు. ఈ రకంగా మనము చిరుధాన్యాల్లో చీడపీడలు నివారించుకున్నట్లయితే మనకి 90 నుంచి 110 రోజుల్లో మన పంట అనేది చేతికొచ్చే అవకాశం ఉన్నది. ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా జొన్నల్లో 12 నుంచి 16 క్వింటాలు ఎకరానికి మనం దిగుబడి తీసుకోవచ్చు. అలాగే సద్దలు 1-12 క్వింటాల్ వరకు, రాగులు 8-10 క్వింటాల్ వరకు మనం దిగుబడి అనేది పొందవచ్చు.
1: ఓకే మేడం గారు, మరి చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతుల్లో భాగంగా చీడపీడల గురించి, సస్యరక్షణ చర్యల గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. మరి ఇందులో భాగంగా మేడం గారు, మార్కెటింగ్ సదుపాయము, దీనికి సంబంధించి మరి ప్రభుత్వం వారు ప్రోత్సాహాలు చిరుధాన్యాలకు సంబంధించి ఏమేమి అందిస్తున్నారు ఇత్యాది విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
0: మనకి మార్కెటింగ్ సదుపాయాలు చూసుకున్నట్లయితే చిరుధాన్యాలకి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు రీత్యా ఇప్పుడు వాటికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నందువల్ల, డిమాండ్ ఎక్కువగా ఉన్నందువల్ల రేట్ కూడా బాగా ఉంటుంది. రైతులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్న మార్కెటింగ్ సదుపాయాలను వినియోగించుకోవచ్చు. అట్లాగే రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి FPOలుగా ఏర్పడినప్పుడు కూడా వాళ్ళకి మంచి ధర అందే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకా వాల్యూ ఎడిషన్ అంటే నేరుగా ధాన్యాన్ని అమ్మకుండా వాటిని ప్రాసెస్ చేసి రవ్వగా కానీ పిండిగా కానీ మార్చి అమ్మినట్లయితే ఉన్న రేట్ కంటే కూడా 2-3 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. వీటిలోనే ఆర్గానిక్ పద్ధతులు కనుక పాటిస్తే ఆర్గానిక్ కొర్రలు, ఆరికలు, సామలు ఇవన్నీ కూడా ఎక్కువ డిమాండ్ ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఆర్గానిక్ బ్రాండ్స్తోనూ అట్లాగే సూపర్ మార్కెట్స్లోనూ రైతులు టైఅప్ అయ్యి ఆ రకంగా కూడా వాళ్ళు ఎక్కువ ధరని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం ఈ చిరుధాన్యాలకి MSP అనేది పెంచుతూ ఉన్నది.

0: ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే జొన్నకి ఒక క్వింటాకి 324 రూపాయలు పెంచడం జరిగింది. అంటే గతంలో మనకి 3699 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం 4023 రూపాయలు చేశారు. అంటే క్వింటాకి 324 రూపాయలని పెంచడం జరిగింది. అలాగే సజ్జలు కూడా క్వింటాకి 125 రూపాయలను పెంచడం జరిగింది. అలాగే రాగులు కూడా క్వింటాకి 319 రూపాయలను పెంచడం జరిగింది. ఈ విధంగా ఎంఎస్పి కూడా ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతూ ఉన్నది. అలాగే మనకి జాతీయ ఆహార భద్రత మరియు పోషణ మిషన్ ద్వారా కూడా ఈ చిరుధాన్యాల సాగుని ప్రోత్సహిస్తూ అనేక శిక్షణా కార్యక్రమాలు రైతులకి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే వాటిలో హై ఈల్డింగ్ వెరైటీస్ విత్తనాలను అందించడము, వాటికి కావలసిన పురుగు మందులు, వీటిని కూడా సబ్సిడీలో ఈ పథకం ద్వారా రైతులకు అందజేస్తూ ఉన్నారు. మరి ఇన్ని సదుపాయాలు ఉన్న పరిస్థితుల్లో రైతులకి ఇవి సాగు చేయడానికి మంచి అవకాశంగా ఇప్పుడు పరిస్థితులు అయితే ఉన్నాయండి.
1: ఓకే మేడం గారు, మరి మార్కెటింగ్ సదుపాయము, ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా ఈ ఎంఎస్పి మద్దతు ధరల గురించి కూడా ఈ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉందని, చిరుధాన్యాల సాగు చేస్తే రైతులకు మంచి దిగుబడులు ఆదాయము లభిస్తుందని చెప్పడం జరిగింది. చివరిగా ఒక మాట మేడం, ఈ రైతులు పొలాల్లో వేసేటువంటి ఎరువులకు సంబంధించి ఒక యాప్ కొత్తగా వచ్చింది, ఆ యాప్కు సంబంధించి మరి అంటే విపరీతంగా రైతులు పోటీతత్వంతో వేయకుండా మన పంటకు మన పొలానికి ఎంత అవసరం వస్తుంది, మరి షాపులలో కానీ లేకపోతే రైతు సేవా కేంద్రాల్లో కానీ ఖచ్చితమైనటువంటి సదుపాయం కల్పిస్తుంది, అంటే ఎక్కువ వేయకుండా, దాని గురించిన వివరాలు కొంచెం రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
0: మనకి రైతులంతా కూడా ఎక్కువగా ఈ ఎక్కువ దిగుబడి వస్తుంది అనే ఒక అపోహతో ఎక్కువగా మనకి రసాయనిక ఎరువులను అనేవి వినియోగిస్తూ ఉన్నారు. ఈ రకంగా వినియోగించుకున్నట్లయితే మన నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటా ఉంది. వాళ్ళు అదనంగా వేసిన రసాయనిక ఎరువు వల్ల ఎటువంటి అదనపు దిగుబడి లేకపోగా నేల ఆరోగ్యం దెబ్బతినడం, తద్వారా ఆ పండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటా ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏంటంటే ఈ వినియోగాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ ఏపీ ఎయిమ్స్ యాప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా మాత్రమే ఇప్పుడు మనకి ఈ సీజన్లో యూరియా అలాగే డిఏపి ఎరువుల్ని అందించడం జరుగుతూ ఉన్నది. మన రైతు సేవా కేంద్రాల్లో కానీ బయట డీలర్ల దగ్గర కానీ రైతులు యూరియా కానీ డిఏపి కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు వేసిన పంటకి తగినట్టుగా వాళ్ళు ఎంత విస్తీర్ణంలో వేశారో ఆ విస్తీర్ణానికి ఆ పంటకి సైంటిస్టులు ఏ విధంగా సిఫార్సు చేస్తున్నారో ఆ సిఫార్సు మేరకు మాత్రమే వాళ్ళకి ఎరువులు తీసుకునేదానికి అవకాశం ఉంటుందండి. తద్వారా మనం రసాయనిక ఎరువులను కొంతవరకు తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో వీటిని పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో కాంప్లెక్స్ ఎరువులను కూడా ఇదే విధంగా అందజేసే అవకాశం ఉన్నది. దీని ద్వారా రైతులు రసాయనిక ఎరువులను తగ్గించుకున్నప్పుడు ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది, నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవి తగ్గించినా కూడా మనకి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. అంటే రసాయనిక ఎరువులకు బదులుగా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వాడచ్చు. లిక్విడ్ నానో యూరియా, నానో డిఏపీలు ఉన్నాయి, అట్లాగే జీవన ఎరువులు ఉన్నాయి, వానపాము ఎరువులు ఉన్నాయి, సేంద్రీయ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఉపయోగించుకుని సమగ్రమైన పోషకాలను మనం మన పంటలకు అందించుకుని మనం మంచి దిగుబడులు తీసుకోవచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.
1: ఓకే మేడం గారు, చక్కగా చెప్పారు. అయితే ప్రభుత్వం వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందువల్ల రైతుల అపోహ ఏంటంటే కొంత ఎరువులు తక్కువ ఉన్నాయేమో, లిమిట్లో ఇస్తున్నారు, మేము ఇంతకుముందు ఇంత తీసుకునే వాళ్ళము అంత తీసుకునే వాళ్ళము, లేదంటే ఇక్కడ మీరు అన్నట్టుగా డీలర్ దగ్గర కొనే వాళ్ళము, మళ్ళీ రైతు సేవ దగ్గర కొనే వాళ్ళము, ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే అక్కడ ఇవ్వట్లేదు, ఏదో షార్టేజ్ ఉందా అన్న ఉద్దేశం అనుకుంటున్నారు. ఇది అపోహ పోవాలి మేడం వాళ్ళకు?
0: అవును సార్, ఇది అపోహ అయితే ఉన్నది, ఈ అపోహ అయితే పోవాలి. ఎందుకంటే తక్కువగా ఉన్నందువల్లే ఇలాంటి లిమిట్ పెట్టారని అనుకుంటా ఉంటారు. కానీ మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఆ బస్తా మీద రేట్ కూడా గమనించినట్లయితే ప్రభుత్వం ఆ బస్తా మీద చాలా ఎక్కువ సబ్సిడీ అనేది రైతులకు అందిస్తూ ఉన్నది. ఒక యూరియా మీద కానీ కాంప్లెక్స్ మీద కానీ చాలా ఎక్కువ సబ్సిడీ అనేది గవర్నమెంట్ భరిస్తూ ఉన్నది. ఆ సబ్సిడీ అంతా కూడా లక్షల కోట్లలో ఉంటుంది. ఇవంతా కూడా ఇతర కార్యక్రమాల్లో, ఇతర సంక్షేమ పథకాలకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఆ విధంగా కూడా ఆలోచించాలి. ఇంత ఇస్తున్నా కూడా మన నేల ఆరోగ్యం దెబ్బతింటా ఉన్నది అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇప్పుడు మన నేల ఈ రకంగా ఉంటే రాబోయే కాలంలో మనం పంటలు పండించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు, కాబట్టి అది కూడా గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదండి.
1: చాలా చక్కటి విషయాలు రైతు సోదరులకు తెలియజేశారు మేడం. ఈ యాప్ వల్ల రైతులకు ఉపయోగమే కానీ నష్టమేం లేదు, కానీ తెలుసుకోవాలి రైతులు. ఓకే మేడం, బాగుంది. మరి చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతుల గురించి కొమరోలు మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె రాజశ్రీ గారు రైతు సోదరులకు చక్కటి విలువైన సమాచారం అందించారు మేడం. ధన్యవాదాలు, నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి కొమరోలు మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె రాజశ్రీ

0: శ్రీ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
1: శ్రమను మరిపించి మురిపించేవి హాస్యగీతాలే. ఇవి కాస్త మోటుగా ఘాటుగా ఉన్న రసజ్ఞులందరికీ ఆనందాన్ని పంచుతాయి. అందుకే మీ ఆనందమే మా ఆనందంగా భావించి తెలుగు తోటలు గాలించి పల్లెపాటల హాస్య పారిజాతాలు ఒక మాలగా సమర్పిస్తుంది. కాదరయ్య భిక్ష కోసం పల్లెదోవ పెట్టాడు. వాడి అవతారం చూసి కుక్కలు ఊపందుకుని మరుగుతూ వెంటబడ్డాయి. పాపం కాదరయ్య భయంతో అడ్డంగా పరిగెత్తి జొన్న చేనులో పడ్డాడు. బాగా పండి ఒరిగిన కంకులు చూసి ఆశతో వాటిని విరిచి బుట్టలో పెట్టాడు. అది చూసిన చేనుగల ఆసామి కాదరయ్యను ఎలా సత్కరించాడో, ఆ సత్కారాన్ని కాదరయ్య ఎలా అందుకుంటున్నాడో చూడండి.

తండ్రి లేని తన కొడుక్కి చిన్నతనంలోనే పెళ్లి చేసింది ఆ కన్నతల్లి. కొన్నాళ్లకు అత్తగారింటి నుండి ఎత్తురాలైన తన భార్యను తీసుకుపోమని ఉత్తరం వచ్చింది. ఆ అమాయక చక్రవర్తి సందేహాలు, ఆ తల్లి సమాధానాలు హాస్యాల విరిజల్లులై ఎలా కురుస్తున్నాయో చూడండి.

జానపద గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సాయంత్రం 7:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి
1: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం వింటారు.
0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది.

0: ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూమ్ ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూమ్ గారు.
1: నమస్కారం అండి.
0: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైంది కదా ఖయ్యూమ్ గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
1: అందరికి నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతి యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. సో ఇంకోటి చూసుకుంటే, దీని ముందు ఈ పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులకు అందరికి కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 9,000కి పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా 1 టైమ్ సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకళ్ళ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో, అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి, ఫస్ట్ 1కి, ఫేజ్ 1కి, ఫేజ్ 2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకు ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే, వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
0: అంటే శిక్షణలో ఏ రంగంలో ట్రైనింగ్ ఇస్తున్నారు?
1: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి రంగం వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
0: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
1: మేము ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈ రోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
0: శిక్షణ పూర్తయింది అనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
1: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలే ఉన్నాయి. అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన

0: బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే. మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియల్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి, మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో PMKVY ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే PMKVY అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది. శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణాకాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు DKW కాలేజీలో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ DKW కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ AWS అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమ్ సింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్. అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్, వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ ఎప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలా మంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్

0: వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక్క సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా ఏపీఎస్డిసి మరియు ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలిచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో, నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ ఖయ్యం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ 2 స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం అంతర్జాతీయ యువజన దినోత్సవ విశేషాలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో

ముందుగా విద్యా ఉద్యోగ సమాచారంలో ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకం. బీఓబి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నందు రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. వివరాలు చూద్దాం. నియామక సంస్థ పేరు బ్యాంక్ ఆఫ్ బరోడా, బీఓబి అంటారు షార్ట్కామ్లో. పోస్ట్ పేరు స్పెషలిస్ట్ ఆఫీసర్. ఖాళీల సంఖ్య 206 వరకు ఉన్నాయి. విద్యార్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్, ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్సీ, సిఏ, ఐసీడబ్ల్యూ, పీజీ సంబంధిత సబ్జెక్టులతో పాటు 2 నుంచి 10 సంవత్సరాల ఉద్యోగ అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. వేతనం పోస్టును అనుసరించి నెలకు మూల వేతనం 49,480 రూపాయల నుంచి 120,940 రూపాయల వరకు చెల్లిస్తారు. వయోపరిమితి ఆగస్టు 1, 2026 నాటికి 23 నుంచి 43 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుండి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఇక ఎంపిక విధానం, దరఖాస్తుల పరిశీలన, ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మరియు ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 26 ఆగస్టు. దరఖాస్తు ఫీజు గురించిన వివరాలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీల వారికి 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మహిళలు మరియు ఎక్స్ ఆర్మీ వారికి 175 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా bankofbaroda.bank.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి బ్యాంక్ ఆఫ్ బరోడా bankofbaroda bankbank.in. bankofbaroda.bank.in. ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట. తొలి ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది, వింటారు.

సినిమా పాట విన్నారు కదా. ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం అంతర్జాతీయ యువజన దినోత్సవం విశేషాలు. ఇంటర్నేషనల్ యూత్ డే యువత కోసం ఐక్యరాజ్య సమితి వారు చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కల్పించేందుకు నిర్ణయించబడింది ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీన అంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి వారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం జరపబడుతుంది. మొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవం 2000 ఆగస్టు 12 తొలిసారిగా నిర్వహించబడింది. ప్రపంచ దరిద్రి దినోత్సవం వంటి ఇతర అవగాహన దినోత్సవాల మాదిరిగానే ఈ దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం వలన యువత దృష్టిని ఆకర్షించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. సాంస్కృతిక చట్టపరమైన సమస్యల ద్వారా అపాయంలో చిక్కుకున్న జనాభాకు ఇటువంటి దినోత్సవాల అవసరం ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు. కాగా భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవం అంటే నేషనల్ యూత్ డే అని స్వామి వివేకానంద జయంతి అయిన 12వ తేదీన జరుపుకుంటారు. ఆ కార్యక్రమం వేరు, ఈ కార్యక్రమం వేరు. ఇది అంతర్జాతీయ యువజన దినోత్సవం.

దినోత్సవం. దీన్ని ఐక్యరాజ్య సమితి వారు జరుపుతారు. జాతీయ యువజన దినోత్సవం భారత ప్రభుత్వం జరుపుతుంది. ఇది జనవరి జాతీయ యువజన దినోత్సవం జనవరి 12వ తేదీన జరుపుకుంటారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం 12వ తేదీ జరుపుకుంటారు. దీని రెండింటి మధ్య తేడాను గమనించగలరు. ఇక అంతర్జాతీయ యువ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశాలు: యువత ఎదుర్కొనే సమస్యలను గుర్తించడం, సామాజిక ఆర్థిక అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, చట్టపరమైన సాంస్కృతిక అంశాలపై యువతకు అవగాహన కల్పించడం అనేవి ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు. ప్రపంచ జనాభాలో యువత అంటే 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వారిని యువత అంటాము. సుమారు మొత్తం యువత ప్రపంచ జనాభాలో 16% వరకు ఉన్నారు. ప్రతి ఏటా యువతకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన థీమ్తో ఈ కార్యక్రమ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. సదస్సులు, వర్క్షాపులు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా యువగలాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తారు. యువతకు ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకోవడం, విద్య, ఉపాధి మరియు యువత యొక్క మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కోసం ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి ప్రారంభించింది. ఇక 2026 థీమ్ ఐక్యరాజ్య సమితి వారు ప్రతి ఏటా యువతకు సంబంధించిన ప్రత్యేక అంశంపై ఒక నినాదం అంటే థీసిస్ను నిర్ణయిస్తుంది. కాగా 2026 సంవత్సరానికి గాను డిఫరెంట్ కాన్సెప్ట్స్ కామన్ యాస్పిరేషన్స్ అంటే తెలుగులో భిన్న సందర్భాలు సాధారణ ఆకాంక్షలు అనే థీమ్తో ఈ సంవత్సరపు వేడుకలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటాం, యుఎన్ఏ వారు, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున యువజన సంఘాలు, సమావేశాలు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా మారథాన్ రన్లు నిర్వహిస్తారు. సమాజంలో మార్పుకు యువతే అసలైన వారధులు అని చెప్పవచ్చు. నూతన సాంకేతిక ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణలో యువతే ముందుంటున్నారు. పేదరిక నిర్మూలన మరియు శాంతి స్థాపనలో యువజనుల భాగస్వామ్యం చాలా కీలకం. మీరింతవరకు అంతర్జాతీయ యువజన దినోత్సవం విశేషాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మన యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు పిలుపునిచ్చారు. వందే మాతరం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లుకు లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించింది. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వార్తల వివరాలు. సోషల్ మీడియా, రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో జీవితంలో షార్ట్ కట్స్ను అనుసరించకుండా తాము అభిమానించే వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు సూచించారు. వికసిత భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు

0: దేశానికి అంకిత భావం కలిగిన యువత నిరంతరం అవసరమని అన్నారు. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవిత చరిత్ర ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్నాథ్ కోవింద్ జీవిత ప్రస్థానాన్ని ఆయన రాసిన మాటల్లోనే తెలుసుకోవాలని యువతకు సూచించారు. దేశ నిర్మాణం కోసం కలలుగన్న మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహనీయులు జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు.
1: రీల్ కా జమానా హై, సోషల్ మీడియా మే ఇన్ఫ్లుయెన్సర్ ఆప్కో ఖీచ్ కే కహీ కహీ లే జాతే హై. ఇస్ షార్ట్ కట్ కే యుగ్ మే భీ ఏక్ బాత్ హమ్ జరూర్ యాద్ రఖే, రైల్వే స్టేషన్ పే లిఖా హువా హోతా హై, షార్ట్ కట్ విల్ కట్ యు షార్ట్. ఆర్ అగర్ షార్ట్ కట్ కే రాస్తే సే భీ కహీ బాహర్ నికల్నా హై తో మే నౌజవానో కో కహూంగా, ఆప్కో జిస్కా భీ పసంద హో ఆటోబయోగ్రాఫీ జరూర్ పడే. ఆటోబయోగ్రాఫీ ఉస్ కాలఖండ్ కీ ఇతిహాస్ కీ ఘటనాఓ కో అలగ్ తరీకే సే సమజ్నే కా అవసర్ దేతీ.
0: వందే మాతరం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని, నేటికి దేశ ఐక్యతను అది మరింత బలోపేతం చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందని, సేవా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతోందని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
2: హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఇస్ పర్టికులర్లీ మీనింగ్ ఫుల్ దట్ ఇన్ ది 150th ఇయర్ ఆఫ్ వందే మాతరం వి ఆర్ టేకింగ్ ది స్పిరిట్ ఆఫ్ దట్ సాంగ్ బ్యాక్ టు ది స్ట్రీట్స్. వందే మాతరం గేవ్ వాయిస్ టు ది ఫీలింగ్ ఆఫ్ వన్స్ మదర్లాండ్. అవర్ కౌంట్లెస్ ఫ్రీడమ్ ఫైటర్స్ దిస్ సాంగ్ వాస్ మోర్ దెన్ జస్ట్ వర్డ్స్, దే వర్ సోర్స్ ఆఫ్ కరేజ్ సాక్రిఫైస్ అండ్ రైసింగ్ దేర్ వాయిస్ వందే మాతరం ఆల్ ద టైమ్.
0: విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు ఎఫ్సీఆర్ఏ 2026ను మరింత పరిశీలన కోసం ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి లోక్సభ పంపించింది. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించడమే బిల్లు ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును విస్తృతంగా సంప్రదింపులు జరిపేందుకు ఉభయ సభలకు చెందిన సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రతిపాదించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. రాబోయే శీతాకాల సమావేశాల తొలి వారంలోని చివరి రోజులోగా కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పిస్తుందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడీసీ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఈ బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ చట్టం 1962ను సవరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. సవరించిన చట్టం ప్రకారం ఎన్సీడీసీ పారిశ్రామిక వస్తువుల రంగంలో కూడా తన కార్యకలాపాలను చేపట్టేందుకు వీలు కలుగుతుంది. సహకార అభివృద్ధిలో నిమగ్నమైన ఏ సంస్థకైనా ఎన్సీడీసీ ద్వారా నిధులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తుంది. బిల్లుపై జరిగిన చర్చలో మురళీధర్ మొహోల్ మాట్లాడుతూ, ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల సంక్షేమం, ఆర్థిక సాధికారత మరింత బలోపేతమవుతాయని అన్నారు. దేశంలో సహకార రంగం వ్యవస్థీకృతంగా అభివృద్ధి చెందేందుకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఎన్సీడీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, సభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం దాచాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను సాగనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఇంత తీవ్రమైన అంశంపై పార్లమెంటరీ నిబంధనల ప్రకారం చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
3: నీట్ ఆందోళన కే ఛాత్ర ప్రదర్శన పర్ సభీ ప్రకార్ కీ చర్చా కర్నే కే లియే సర్కార్ తయ్యార్ హై ఔర్ చర్చా కే లియే సమయ సునిశ్చిత్ కియా జాయ్ ఔర్ విపక్ష తయ్యార్ హో జాయ్. మేరీ ఓర్ సే భీ మైనే కహ్ దియా హై కీ మై కిసీ భీ సవాల్ కా జవాబ్ దేనే కే లియే సంసద్ మే తయ్యార్.

0: आज भी मैं कहता हूं स्पीकर साहब को वो पत्र दे दे कर कल 3 बजे तक सभी प्रकार की चर्चा के लिए हम तैयार है। मैं सदन में ही बैठूंगा, सबको सुनूंगा और सब चीजों का जवाब दूंगा। सरकार के पास छुपाने के लिए कुछ नहीं।
1: భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సముద్ర ధృవ విజ్ఞాన శాస్త్రం సాంకేతికత వర్కింగ్ గ్రూప్ 8వ సమావేశం గోవాలో ఈరోజు ప్రారంభమైంది. భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఈ 3 రోజుల సమావేశానికి ఆతిథ్యమిస్తోంది. సముద్రాలు, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రైల్వే రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్లో ప్రస్తుతం దాదాపు 89% టికెట్లు ఆన్లైన్లోనే అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2013-14 ఆన్లైన్ ద్వారా బుక్ అయిన రిజర్వ్డ్ టికెట్ల వాటా సుమారు 49% ఉండేదని ఆయన పేర్కొన్నారు. లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్ల కొనుగోలులో డిజిటల్ విధానాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో రైల్వే శాఖ రైల్ వన్ యాప్ను ప్రారంభించిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ నుంచే రిజర్వ్డ్తో పాటు అన్రిజర్వ్డ్ టికెట్లను కూడా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు మంత్రి వివరించారు. ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడి ఓ భవనంపై పడిన ఘటనలో 6 మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఘాట్కోపర్లోని చిరాగ్ నగర్ ప్రాంతంలోని గౌషియా చాల్లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలోని కొంత భాగం కూలి చాల్ భవనంపై పడడంతో శిథిలాలు 2 నుంచి 3 ఇళ్లపై పడినట్లు అధికారులు తెలిపారు. ముంబై అగ్నిమాపక సిబ్బంది, ముంబై పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. నైజీరియాలోని లాగోస్ నగరం వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో 3వ రోజు భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన కనపరిచింది. వివిధ సీనియర్ వ్యక్తిగత విభాగాల్లో భారత్ 3 స్వర్ణ పతకాలు, 1 రజతం, 1 కాంస్య పతకం సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ మహిళల ఫాయిల్ విభాగంలో అద్భుతంగా రాణించిన కనకలక్ష్మి స్వర్ణపతకం సాధించగా సహచర క్రీడాకారిణి జోయిస్ అసిత రజత పతకం గెలుచుకుంది. దీంతో ఈ విభాగంలో భారత్ 2 స్థానాలను దక్కించుకుంది. భారతీయ వ్యాపారులు న్యాయబద్దమైన వాణిజ్య విధానాలను అనుసరించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా పునర్వినియోగం, రీసైక్లింగ్ను ప్రోత్సహించాలని, సర్క్యులర్ ఎకానమీని అభివృద్ది చేయాలని అన్నారు. భారతీయ ఉత్పత్తులు, సేవలను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకువెళ్లే క్రమంలో ఈ విధానాలను పాటించాలని ఆయన సూచించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు పిలుపునిచ్చారు. వందే మాత్రం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లును లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించింది. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు
1: ఒకటి పాయింట్ ఐదు ఎఫ్ఎం చిత్రమంజరి ఫిలిం గీతాలు ముందుగా వినండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా

0: ఎన్సీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చిత్రమందిర్లు, ఫిలిం గీతాలు, ఇప్పుడు మొదటి పాట. లక్ష్మీ చిత్రం కోసం రాజు సునీత బృందం పాడుతున్న పాట వింటారు. సంగీతం రమణ గోగులా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకు ఇష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
1: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజర్లో ఫిలిం గీతాలు. తర్వాత వినండి తులసి చిత్రం కోసం టిప్పు ప్రియా పాడుతున్న పాట.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ

0: ప్రకటించిన కార్యక్రమం
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఈ ఉత్తరాన్ని రాస్తున్నవారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమాశేఖర్, రేఖా, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, భన్నాపురం, దశరథ్, వనిజ, బాలనరసింహ వీరందరూ కోరుతున్న పాట శంకరాభరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది శంకరా నాద శరీరాపర. ఈ పాటను ప్రసారం చేయండి కోరారు. వనమాశేఖర్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ అందరి కోసం ఈ పాట.

గీతమాలికలో తర్వాత ఈ ఉత్తరాన్ని రాస్తున్నవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరూ కోరుతున్న పాట మజ్ను చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది తొలి రాత్రి కదలని రాత్రి. ప్రకాష్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా మీరు వింటున్నారు గీతమాలికలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కొనే సినిమా పాటలు. ఈ ఉత్తరాన్ని రాస్తున్న వారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు గారు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట ప్రేమించు పెళ్ళాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన నిరంతరము వసంతములే అనే పాట. మల్లేశ్వరరావు గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట వినేయండి మరి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకు ఇష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.
2: గీతమాలికలో తర్వాత ఈ ఉత్తరాన్ని రాస్తున్నవారు సికింద్రాబాద్ కనాజీగూడ, ఇందిరానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయిభూషణం, జాహ్నవి, సాయి పల్లవి, మౌనిక, శ్రీనిధి వీరందరూ కోరుతున్నారు. చిరంజీవులు చిత్రం నుంచి ఘంటసాల లీలగారులు పాడిన ఎందాక ఎందాక అందాక అందాక వినండి శ్రీనివాస్ గారు మీకోసం.
3: ఎందాక ఎందాక ఎందాక

గీతమాలికలో తర్వాతి ఉత్తరం. ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాభాయ్, రాధా మొన్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరూ ఏలూరు నుంచి అండి. వీరు కోరిన పాట గీత గోవిందం చిత్రం కోసం తెల్ల తెల్లవారే అనే పాట అడిగారు. ఈ పాట మన దగ్గర అందుబాటులో లేదు. అదే సినిమా నుంచి సిద్ధు శ్రీరామ్ గారు పాడింది. ఇంకేం కావాలి పాట ప్రసారం చేస్తున్నాను. గమనించగలరు రఘువీర్ సింగ్ గారు. వినేయండి పాట మరి.

గీతమాలికలో ఈ చివరి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయవీరందరూ కోరుతున్నారు. జయమునిచ్చరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన టైటిల్ సాంగ్ ప్రసారం చేయండి అని కోరుతున్నారు. సతీష్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం వినిసేయండి మరి.

0: మీరు ఇంతవరకు గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కొన్ని సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం రాత్రి 10 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమంలో భాగంగా శంకరాభరణం రాగాలాపన ఆదితాళం ఎత్తుగడ సమయం నుండి 6 అక్షరాల జాగా పల్లవి శ్రీ వెంకటేష్ నామమే వీణ శ్రీ పుల్లెల భాస్కర్ పని శ్రీనివాస్ మృదంగం శ్రీ మొదలి మురళీకృష్ణ. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి లేవుతుంది.
1: ఆకాశవాణి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుల్లెల భాస్కర్ ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం వింటారు. మృదంగం శ్రీ మోదరి మురళీకృష్ణ. శంకరాభరణ రాగాలపన ఆదితాళం ఎత్తుగడ సమం నుండి 6 అక్షరాల జాగా పల్లవి శ్రీ వెంకటేశు నామమే

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుల్లెల భాస్కర ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం విన్నారు. శ్రీ మోదిరి మురళీకృష్ణ మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇది మధుర గీతాలు వినే సమయం. ముందుగా వినండి ప్రేమనగర్ చిత్రం కోసం ఘంటసాల పాడుతున్న పాట.

101.5 ఎఫ్ఎం మార్కాపురం ఆకాశవాణి ద్వారా మీరు వింటున్నారు మధుర గీతాలు. తర్వాత ఈ గీతం బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్నారు.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 11:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.